0: कस्ते पुत्रः संसारो यमतीव विचित्रः यवत भार्य इंकवडो बिड्डडु यवते भार्य इंकवडो बिड्डडु ఎంత చిత్రమో ఈ సంసారం.
1: హు ఈస్ యువర్ వైఫ్? సమ్వన్ ఎల్స్ ఈస్ యువర్ చైల్డ్. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఈస్ దిస్ ఫ్యామిలీ విచ్ కాజెస్ ఎస్టానిష్మెంట్.

0: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
1: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, గడచిన 8 జన్మల నుండి శంకర భగవత్పాదులు రచించినటువంటి, తన శిష్యులు కూడాను అందుకు కూడినటువంటి భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధియే అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
0: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, you are being told for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపైన ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానం అనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానంలో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘమును చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అది అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలము జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరము గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
0: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear, so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of Prajnana, Sujnana and Vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion, so as to be able to see this effulgent Atma.
1: Kate kanta ఎవరు మనకు భార్యలు? భార్య అనగా ఎవరు? భర్త అనగా ఎవరు? ఆమె మొదట ఏదో తన తల్లిదండ్రులకు బిడ్డవలే తాను జన్మించి, తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత, నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు? ఒకరికొకరికి పుట్టుట ఎందుకాని గిట్టుట ఎందుకాని ఎట్టి సంబంధం కూడా నువ్వు లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధం అని భావించుట, ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
0: హూ ఈజ్ యువర్ వైఫ్? హూ ఈజ్ ద హస్బెండ్ ఫర్ దట్ వైఫ్? యు మస్ట్ రీకాల్ దట్ హూమ్ యు నౌ కాల్ యువర్ వైఫ్ వాజ్ బోర్న్ యాజ్ ఎ డాటర్ టు సమ్ పేరెంట్స్. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent. Simply because of the illusion in which you are, you regard this connection as a permanent connection.
1: Pravahamula yendu aneka chettukommala kottukoni vachi madhya madhya konni konni prantamulalo avi rendunu cherutu tirigi vidipotu ee vidhamainatunti yokka sambandha anubandhamulanu samyoga viyogamulanu ee yokka rendu karalu kudanu anubhavinchatamu idi prakrutamainatunti yokka anubhavamu.
0: In a stream which is flowing, stream of water, it is quite common for you to see that many branches of the trees that lie near the river coming together in the stream, moving together for some distance, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
1: మరొక సంసారమునకు సంబంధించినటువంటి ఆ చెట్టులో పుట్టినటువంటి బిడ్డ ఈ భర్త వంటి వాడు. ఈ రెండు కొమ్మలు కూడాను ఆ యొక్క సంసారమనేటువంటి వృక్షమును వీడి ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తాల తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
0: వన్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ which comes out of that tree into the river is like one person who is coming out of a family. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
1: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
0: దిస్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఓన్లీ పర్సన్స్ హూ హావ్ జాయిన్ టుగెదర్ ఫర్ అన్ ఇంటర్మీడియట్ డ్యూరేషన్. దే హావ్ నెవర్ బీన్ టుగెదర్ ఐదర్ ఇన్ ది బిగినింగ్ ఆర్ ఆర్ దే గోయింగ్ టు బి టుగెదర్ ఐదర్ ఎట్ ది ఎండ్.
1: కనుక వీరి నిమిత్తమై నీవు భ్రాంతిని పడి నీ యొక్క స్వస్వరూపాన్ని నీవు దూరము చేసుకునకు బిడ్డా అని శంకర్ల వారు కాతే కాంత అన్నారు. ఎవరు నీ భార్య అని ప్రశ్నించారు.
0: ఫర్ దిస్ ఇంటర్మీడియట్ కమింగ్ టుగెదర్ డూ నాట్ టేక్ ది ఇల్యూషన్ బీ అండర్ ది ఇల్యూషన్ అండ్ థింక్ దట్ దిస్ ఇస్ అ పర్మనెంట్ రిలేషన్షిప్. శంకర ఆస్క్స్ యూ ది క్వశ్చన్, హూ ఈజ్ యువర్ వైఫ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్?
1: కాతే పుత్ర, ఎవరు నీ పుత్రుడు?
0: Who is your child?
1: Kevalamu oka janmantara karma phaltamu cheta runana bandham valla neeku itanu biddaga puttinade kaani itaniki neeku etti sambandham kudanu ledu. Bhagavatamanandu kudanu deenine oka vidhamainatvanti yokka haasyaspadanga kudanu aasti nimittamai vachinatvanti yokka బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
0: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యూ షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సమ్ థింగ్స్ విచ్ యూ మే హ్యావ్ డన్ ఆర్ హీ మే హ్యావ్ డన్ డ్యూరింగ్ హిస్ పాస్ట్ బర్త్స్. It is only to redeem an amount of debt which he may have owed you during his past birth that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
1: సుతులు రుణస్థులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
0: There is also a title given to these children by saying that they are indebted persons.
1: మానవుడు మరణించిన తర్వాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్ష బిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీని వల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
0: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
1: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
0: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
1: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎంతమందికి తండ్రి ఆయనో, ఎంతమందికి కుమారుడాయనో, ఎంతమందికి భర్త ఆయనో, ఎంతమందికి సోదరుడాయనో, అది ఎంత వయసో, ఏ జన్మమును ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో, ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
0: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యూ, వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యూ హౌ మెనీ బర్త్స్ హీ వాస్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
1: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamu ఈ మానవత్వానికి మానవత్వానికి అట్టిదే సంబంధం.
0: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్. ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. This is no more than this kind of relationship between one human being and another.
1: Mattilone putti, mattilone perigi, mattiyarungare mandamathulu.
0: People are born in mud. People grow in mud. But these foolish people do not know the meaning of this mud.
1: Bratukulanniyu matti, bhavabandhamulu matti, సంసారం అది మట్టి, చావు మట్టి, మాయి మట్టికింత మాయలో పడనేల.
0: అవర్ లైఫ్ ఈజ్ మడ్. ఆల్ అవర్ కనెక్షన్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ లైక్ మడ్. ది హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ మడ్. డెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ మడ్. ఇఫ్ దిస్ ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ లైక్ మడ్, వై బి గెట్ మిక్స్డ్ అప్ ఇన్ దిస్ మడ్?
1: తల్లిదండ్రులు ఎవరు, తనయులు మరి ఎవరు, మిత్రులెవరిలను శత్రులెవరు, ధనములెవ్వారివి, ధాన్యములెవరివి, గృహములెవ్వారివి, గేస్తులెవరు, మనమెవ్వరము పూర్వమందచ్చటుంటిమో, తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
0: హూ ఇస్ ది ఫాదర్, హూ ఇస్ ది మదర్, హూ ఆర్ ది సన్స్, హూ ఆర్ ది ఫ్రెండ్స్, హూ ఆర్ ది ఎనిమీస్, వేర్ ఇస్ ది మనీ, వేర్ ఇస్ ది వెల్త్, We do not know who we are. We do not know where we will be or where we have come from.
1: Itti maya sambandhamainatvanti yokka ee jagattunandu mamatalanu penchukoni madhavuni dooram chesukoni divyattamunaku ati dooramai ee bandhamunaku lobadi mana jeevitamunu kevalamu ashantimayamainatvanti jeevitanga manam abhivruddhi chesukuntunnam.
0: In this illusory world, we go on prompting and increasing our attractions and our attachments. Thereby, we become distant from Madhava. Thereby, we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
1: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నమునకే మనం సంసిద్ధులు కావాలి. అంతేకాని కాయమునకు కాయము ఎట్టి సంబంధమును కూడాను శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. సో లాంగ్ యాజ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అవర్ లైఫ్ పర్పస్ఫుల్. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
1: Dehamu pancha bhautikamu. Dehamu kulaka tappadeppudun. Dehi niramayundu. Ganutimpaka dehiki chavu puttukal moha nibandha bandhanala mudralu levu. Nijambu chuda aa dehiye deva devudu. Madin talapoyega atma roopudavu anu.
0: The body is made up of the five worldly elements. This body which is made up of these five transitory elements is certain to fall. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma which is the permanent one.
1: Deeniki oka chinna katha.
0: There is a small story for this.
1: Okanoka dinamu. రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
0: వన్ డే ది యువరాజ రాజా సన్ విత్ ఎ వ్యూ టు హంట్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
0: While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram.
1: Ashramam cherin tachaname ati roopa saundaryamulu aa ashram vasulu gamaninchi atarini chakkaga swagatam chesi atariki challani neeru tiyani pandlu kudunu andinchi vishranti nimittamai oka chotu ataniki appajepparu.
0: The inmates of the ashram were attracted by this prince. They took him into the ashram and they gave him some fruit to eat and some cold water to drink and asked him to take rest.
1: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
0: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
1: Tacharame aa rajakumarunni aa ashrama vasiyalopla aneka rakamulainatvanti peddalu undinappadikini ashrama adhikari ainatvanti yokka pedda swami chintaku teesukoni vellaru.
0: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the
1: ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
0: The prince did not agree to rest.

0: Many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
1: అక్కడికి వెళ్లిన తక్షణమే ఆ స్వాముల వారు, నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
0: This Swami, who was the head of the ashram, asked this young man, who are you?
1: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
0: He replied that he comes from the kingdom of Jitendriya.
1: నీ పేరేమి అన్నాడు.
0: He asked him, what is your name?
1: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
0: He said that his name was Prince Jitendriya.
1: మీ తండ్రి గారి పేరేమిటి అన్నారు.
0: He asked him, what is his father's name?
1: జితేంద్రియ మహారాజ్ అన్నాడు.
0: He said, it was the Maharaja Jitendriya.
1: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
0: The Swami asked him, how are the people in your kingdom?
1: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
0: He said, all the people are having the Jitendriya happiness or bliss.
1: సరి, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని, ఇంద్రియములను నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాముల వారు బయలుదేరాడు.
0: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. How can this prince call himself Prince Jitendriya? The king is Jitendriya, people are Jitendriyas, and how is this possible? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
1: Antadito poka, nayana, nee dustulu naaku vadalipetti, ee aashramalo unnanta varaku maa kashaya vastramulu dharinchi, nenu vachinanta varaku aashramalone untundavani koraadu.
0: This Swami asked the prince to give his princely robes to him and told him to wear the kashayam, which the yellow robe which the Swami was wearing, and to remain in the ashram until he returned back to the ashram.
1: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రెస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాముల వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
0: The prince, because he is a Jitendriya, he was not at all affected by this suggestion. He immediately removed his princely robes, handed them over to the Swami, and took the yellow robe from the Swami and put it on himself.
1: దానిని తీసుకుని వెళ్ళుతు కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహా స్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
0: ది స్వామి ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్ హీ రిమూవ్ దిస్ ప్రిన్స్లీ రోబ్స్ అండ్ గాట్ సమ్ బ్లడ్ స్టెయిన్స్ పుట్ ఆన్ దీస్ రోబ్స్ అండ్ టుక్ దోస్ రోబ్స్ విత్ హిమ్ అండ్ ట్రావెల్ టు దిస్ కింగ్డమ్ ఆఫ్ జితేంద్రియా.
1: రాజ్యమునకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
0: హీ రీచ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ ది పీపుల్ హూ ఆర్ గార్డింగ్ ది ఎంట్రన్స్. హీ టోల్డ్ దెమ్ దట్ ఎ స్వామి హెడ్ కమ్ అండ్ ది స్వామి ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్ అండ్ హీ వాంట్స్ టు కన్వే సమ్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్. ప్లీజ్ గో ఇన్ అండ్ టెల్ ది కింగ్.
1: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన మీ రాజకుమారు ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం

0: దర్శించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హి టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ఎ టైగర్ అండ్ ఇన్ ఆర్డర్ దట్ యు మే బిలీవ్ ఇన్ ఇట్ ఐ హావ్ బ్రాట్ దీస్ బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ది ప్రిన్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ది టైగర్ విల్ యూ ప్లీజ్ టేక్ దిస్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్.
0: ఆ మంత్రి ఇతను చెప్పినటువంటి వార్తలకు ఏమాత్రము కూడా నువ్వు మార్పు చెందక చిరునవ్వు తోపల, అయ్యో తాము ధరించినటువంటి కాషాయ వస్త్రము ఈ రాజకుమారుని యొక్క అంత్యము నిమిత్తమై, అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాది, అయినా కూడా నువ్వు మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: The minister, when he heard the news, he remained totally unchanged. In fact, he was unaffected and he even smiled and said, look, you are a sannyasi, you are wearing a yellow robe. It looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.
0: Vellini tachchane rajunu darshinchi aa dustulu rajunuku appajeppi గొల్లున ఏడ్చాడు. ఏడ్చిన తక్షణమే రాజు పక్కున నవ్వాడు.
1: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
0: నాయనా, సాయంకాలం నందు ఒక వృక్షం పైన అనేక పక్షులు వచ్చి వాలుతుంటాయి. ఆ వాలినంత మాత్రమున ఆ వృక్షం పైన ఉన్నంత కాలము ఆ పక్షులకు ఎట్టి సంబంధం కూడాను లేదు. తెల్లవారిన తక్షణమే ఏ పక్షి ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పక్షి తెల్లవారిన తక్షణమే పక్షులు లేచి వెళుతుంటాయి. ఒక పక్షికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధము లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్లు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పక్షి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: Told the sannyasi that, look, by the time the evening comes on, several birds come and perch on a tree. There is no connection between one bird and another, except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
0: Sare, Rajuku ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడో ఏమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసిలో వేరువేరు భావములుగా అభివృద్ధి చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసములు మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హి హస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. he may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
0: Antapuramulo dasilu aa sanyasini Rajamata daggariki teesukoni vellaru. Rajamata daggariki teesukoni vellina takshaname aa dustulu Rajamataku appajeppi, "Talli, nee kumarudu bebbulu vaata padi pranamunu vadilaadu," ani gattiga yetchadu.
1: The attendants took him to the palace and took him to the Rajamata. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger," and he started weeping loudly.
0: Appudu Rajamata sannyasi, "Ee vicharamunaki ematram kudunu karanam lede, edo oka chatram lopala మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు. కానీ ఆ చత్రంలో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు, పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంతమాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక చత్రం వంటిది. ఈ చత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము. కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే కాని చత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటం చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
1: రాజమాత అడ్రెస్డ్ దిస్ సన్యాసి అండ్ సెడ్, "ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. Why is it you are weeping like this? Don't you know that in a Chautri a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a Chautri, take rest and go their own way to reach their respective destinations? This world is like a Chautri. Into the Chautri of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. This person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?"
0: Sari, ee talli kudanu edo maru talliga undavachunu saviti talliga undavachunani aa sanyasi tirigi tana prapancha vyamohamlo padi తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళిత్వమైన పాడవుతుందని తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమోని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
1: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూజన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother, and therefore she has not got the proper affection. But he thought, "Let me go to the wife of this prince. Surely, if I give this news to the wife, she will at least feel that her being a Sumangali will be disturbed, and she will have to grieve about this matter."
0: అక్కడికి వెళ్ళి ఆ యొక్క రాజకుమారు భార్య దగ్గరికి వెళ్ళి, "తల్లి, నీ యొక్క మాంగళ్యమంత ఈనాటితో కూడాను నశించిపోయింది. నీ సుమంగళత్వమంతా కూడాను ఈనాటితో చీనమైపోయింది. ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది. కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
1: He went to the wife of the prince and he told her that your Mangalya is at an end. You cease to be a Sumangali from today. You will have to live as a widow." And he started crying and weeping in her presence.
0: Aa Rajakumarani bharya chaala gattiga navvi, "Sanyasi, edo okokka aranyam lopala varshamula dwara gaali dwara konni chettu kommalu virugutuntai. Tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi. Inkoka adavi lopala ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడాను కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక ఇంటి చెట్టు కొమ్మ. ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కాని ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది. కనుక ఇరువురికి ఆనందమనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు

0: మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును కాని ఆనందమనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
1: దిస్ వైఫ్ యాజ్ సూన్ యాజ్ షీ లిసన్ టు ది సన్యాసి షీ స్టార్టెడ్ లాఫింగ్ వెరీ లౌడ్లీ అండ్ షీ టోల్డ్ ది సన్యాసి వాట్ ఈస్ దిస్ కెన్ యూ నాట్ అండర్స్టాండ్ దట్ ఇన్ ఎ బిగ్ ఫారెస్ట్ దేర్ మే బి ఎ ట్రీ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ రెయిన్ అండ్ విండ్ వన్ ఆఫ్ ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ మే బి బ్రోకెన్ అండ్ ఇట్ విల్ ఫాల్ డౌన్ ఇన్ టు ఎ స్ట్రీమ్ yet in another forest there may be another tree another branch will break and fall into the stream they become a big river and in this big river depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows two different branches of two different trees from two different forests may come together my family is like one forest And I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss, we are together because bliss is common to both of us.
0: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు. రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, ది ప్రిన్స్ ఇస్ జితేంద్రియ, ది కింగ్ ఇస్ జితేంద్రియ, ది క్వీన్ ఇస్ జితేంద్రియ, ది వైఫ్ ఇస్ జితేంద్రియ. People are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
0: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని ఎందు కూడాను జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
1: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
0: వెళ్లిన తక్షణమే ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్లి, నాయనా కుమార్రాజా, నీ రాజ్యమంతా పరరాజులు మీ యొక్క రాజ్యం పైన పడి దానిని వారి వశము చేసుకుని నీ తల్లి తండ్రులను అనేక రీతిలుగా హింసించి అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళని అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను, కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
1: And he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
0: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవ్వరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధం కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును, కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరైనటువంటి రాజ్యములు కాదు, హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు, కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
1: ది ప్రిన్స్ లాఫ్డ్ అండ్ ఆస్క్డ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది కింగ్డమ్ అండ్ హూ ఆర్ ది కింగ్స్? ఇన్ ఎఫెక్ట్ గాడ్ ఈస్ ది బిగ్ కింగ్, ది మహారాజా. భక్తి ఈస్ ది కింగ్డమ్, డివోటీస్ ఈస్ ది ప్రిన్స్. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
0: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశములందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
0: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచిరి. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచిరి.
1: షీ వాజ్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమాంగ్స్ ది కౌరవస్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. యాజ్ అగెన్స్ట్ దిస్ అమాంగ్స్ ది పాండవాస్ ది 5 పాండవాస్ కృష్ణ అండ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ హిస్ ఆల్ టుగెదర్ 7 పీపుల్ ఆర్ సర్వైవింగ్.
0: కనుక వారి వైపున 7 మంది, మన వైపున 3 మాత్రమే నిలిచిరి. ఈ 7 3 10గా ఉంటుంటుండాలి. ఈ 10 మంది వల్ల ఈ యుద్దము నిలిపించి ఎన్నో వేల మందిని, లక్షల మందిని అంతా కూడాను ఈ యుద్దం అనేటువంటిది మింగివేశ కదా అని పరితపిస్తూ ఉంటుంటాది.
1: షీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ గ్రీఫ్ బై సేయింగ్ దట్ ఆన్ దేర్ సైడ్ దెర్ ఆర్ 7 పీపుల్ అలైవ్, ఆన్ అవర్ సైడ్ దెర్ ఆర్ 3 పీపుల్ అలైవ్, ఆల్ టుగెదర్ దెర్ ఆర్ ఓన్లీ 10 పీపుల్. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
0: Daniki Sanjayudu chakkani jawabunu cheptu vachadu. Sanjayudu anaga samjitjeyamithi Sanjayahani anaga indriyamunu arikattukunnatundi vadu Sanjayudu.
1: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
0: Amma, ee 10 mandi yokka tattvanni paramatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. 10 1 prakkana 0 anaga ee 0 aneetundidi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంటాది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ 0కు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి 0 పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటాది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
1: సంజయ టోల్డ్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1, to the right of the integer there is a 0. 0 shows that it is the earth. The earth is spherical, we can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshwara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
0: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక 0 ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి 0, మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు 0, మనకు చల్లదనమును అందించేటువంటి యొక్క చంద్రుడు 0. ఈ అందరూ 0లైనప్పుడు మన జీవితం మాత్రం 0 కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక 0గా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటాది.
1: ది ఎర్త్ ఆన్ విచ్ వి లివ్ ఈజ్ స్పెరికల్. ది సన్ విచ్ గివ్స్ అస్ ది షైనింగ్ లైట్ ఈజ్ స్పెరికల్. ది మూన్ హూ గివ్స్ అస్ ఆల్ ది కూల్నెస్ ఈజ్ స్పెరికల్. ఇన్ ఫ్యాక్ట్ మోస్ట్ థింగ్స్ విచ్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ హ్యావ్ ఎ స్పెరికల్ షేప్. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero. By the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
0: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. Ivi eppadiki undinatuvantive. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
1: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్, ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
0: Idi antai kodanu maya.
1: All this is just illusion or maya.
0: Ee maya ante Shankarulu varu kodanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
1: Even this maya has been described by Shankara as that which does not exist.
0: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కాని ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్లా సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే? మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
1: We may ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
0: దానికి శంకర్ల వారే చక్కని ఉదాహరణ చెప్పాడు. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యూ వేకప్.
0: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదేవిధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
1: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యూ వేకప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. సో ఆల్సో you see so many things while you are waking up by your five senses and you experience them, but when you sleep in the dreaming state these things do not exist.
0: Kanuka idi pagati kala adi ratri kala rendu rendu kalale kalalanta kalale annadu.
1: It means what you now see is day dream and the other one is night dream. All dreams are untrue.
0: Kanuka mana jeevitam anetuvanti danini ఇది సత్యము అది మిథ్యము అని చెప్పడానికి వీలు కాదు. మన జీవితంలో ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
1: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, దట్ దిస్ ఈస్ పర్మనెంట్. Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth and search for what is the truth amongst what you see.
0: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamaina punti yokka anubandhamulu kani unnanta varaku mana yokka kartavyanni matramu nirvartinchukuneetundi prayatnanike manam poonukovali kani vaatini ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకొని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము, ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
1: Therefore, our bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodaraha, artham nasti, gruham nasti, tasmat jagrata jagrata ani Shankarulu varu kudanu marakaturi hecharinchadu. Janma dukkam, jara dukkam, jaya dukkam, పునఃపునః అంత్యకాలే మహా దుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో ఫాదర్, దేర్ ఇస్ నో రిలేషన్, దేర్ ఇస్ నో వెల్త్, దేర్ ఇస్ నో హౌస్, బివేర్ బివేర్, ఆల్ దట్ యు సఫర్ ఐదర్ బై బర్త్ ఆర్ బై గ్రోత్ ఆర్ బై డెత్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ పెయిన్ఫుల్ బట్ ది డెత్ ఈజ్ అ గ్రేట్ పెయిన్, బివేర్ బివేర్, దిస్ ఇస్ వాట్ శంకర హెస్ సెడ్.
0: ఉండినంత వరకును మన కాయమును ఆరోగ్యవంతంగా పెట్టుకోవాలి, ఉండినంత వరకు మన మనసును నిశ్చలమైనటువంటిదిగా పెట్టుకోవాలి, చలించినటువంటి మనసును భ్రమించినటువంటి దృష్టిని మనం అభివృద్ది పరుచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితమును అంకితం చేయాలి.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ, యూ షుడ్ కీప్ యువర్ మైండ్ స్టడీ అండ్ అన్వేవరింగ్. You should keep your vision steady and not wavering from one place to another. You should enjoy by these means the bliss of Atma.
0: Parula cheta chikki padadani kashtamulu padadaniki taginattiga ee dehamunu koola chesukokoodadu. Unnanta varakunu paradheenamu kaaka swasaktito tama karmalu taanu chesukuneetvanti yokka shaktini kudanu manam penchukovali. Dehamu oka pada vantidi. ఇహము ఇటువైపున పరము అటువైపున మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితం అనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
1: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ అండ్ నెగ్లెక్ట్ ఇట్ సో యాజ్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
0: Aithe madhya margam lopala ee padavakemaina pramadamlo sambhavinchina chala కష్టమవుతుంది, మనము గమ్యమును చేరలేము.
1: హౌఎవర్ వీ షుడ్ యూజ్ దిస్ బోట్ అండ్ రీచ్ ది డెస్టినేషన్ బిఫోర్ ఇట్ డెవలప్స్ లీక్స్ అండ్ బిఫోర్ ఇట్ డిటీరియరేట్స్. ఇఫ్ ఇట్ డెవలప్స్ లీక్స్ అండ్ డిటీరియరేట్స్ ఇన్ ది మిడ్ స్ట్రీమ్ దెన్ దేర్ విల్ బి ట్రబుల్ అండ్ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్.
0: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలోకి ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
1: దేర్ ఇస్ నో డేంజర్ if this boat remains in water as long as you like, but if water enters this boat, then there is danger.
0: Kanaka neevu samsaramulo undu kaani samsaramunu neelo cherchakunda chuchuko,
1: which means you be in the family but do not let the family come into you.
0: Ee vidhamainatundi yokka jeevithani neevu gadipitiva, neeve aatma swaroopudu, neeve nitya satya swaroopudu, neeve nirmala swabhavudu. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయ కాంత కస్తే పుత్రః అని, ఎవరు పుత్రుడు ఎవరు భార్య నీవెవరు ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
1: ఇఫ్ యూ కెన్ స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ మేనర్ దెన్ యూ విల్ బికమ్ ది ఆత్మా, యూ విల్ బి ది ఇఫల్జెంట్ సెల్ఫ్. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: తను తానెరుగడు తన తప్పు నెరుగడు తనను తానెరుగడు తన తప్పు నెరుగడు
1: An individual who can understand and appreciate his own shortcomings and mistakes is verily a sujnani, one who has really understood the nature of things. On the other hand, a person who all the while looks and makes an effort to find mistakes and fault in other people is an individual who cannot know himself. He cannot find a fault with himself. In the process, he cannot know himself or his own nature. Embodiment of love.
2: నిత్యానంద స్థితికి ఉత్తరాధికారులైనటువంటి బాలబాలికలారా, నిత్యానంద స్థితికి ఉత్తరాధికారులైనటువంటి బాలబాలికలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్ హూ ఆర్ హెడెడ్ నార్త్వర్డ్ టువర్డ్స్ ది స్టేజ్ ఆఫ్ హ్యాపీనెస్,
2: శృణ్వంతి విష్టే అమృతస్య పుత్రః అని శృతులు బోధించిన ఓ అమృతపుత్రులారా,
1: యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ యాజ్ క్వాలిఫైడ్ బై ద శృతి,
2: మీరు మాంసపు కండలు కాదు, మట్టి ముద్దలు కాదు,
1: యు ఆర్ నాట్ లంప్స్ ఆఫ్ ఫ్లెష్ ఆర్ బాల్స్ ఆఫ్ క్లే,
2: మీరు వస్తువులు కాదు, దేహము కాదు,
1: you are not material thing, you are not the body,
2: meeru amruta swarupulu aanandamayulu,
1: you are verily the manifestations of amruta immortality and blissful entity.
2: Itti pavitra bala balikalaina nee yokka hrudayamulu swachhamai పవిత్రమై పరమాత్మ నిలయమైనటువంటి మందిరములు,
1: యువర్ హార్ట్స్ ఆర్ ప్యూర్ ట్రాంక్విల్ అండ్ సీక్రెట్ వెరిన్ గాడ్ రిసైడ్స్,
2: పదార్థములు మీ ఆట వస్తువులు,
1: ది మెటీరియల్ థింగ్స్ ఆర్ యువర్ డాగ్ ప్లే థింగ్స్ ఫర్ యు,
2: ప్రకృతి మీ ఆట స్థలం,
1: నేచర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ యువర్ ప్లే గ్రౌండ్,
2: జగత్తు మీకు స్వాధీనమై ఉండవలను కానీ జగత్తునకు మీరు ఆధీనులు కారాలి,
1: ద వరల్డ్ షుడ్ బి అండర్ యువర్ చెక్, షుడ్ బి ఎ స్లేవ్ టు యూ, యూ షుడ్ నాట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్,
2: విషయములకు దాసుడైన వ్యక్తి తాను నిశ్చేశ్వరునకు దూరమవుతాడు,
1: ఎ పర్సన్ హూ గెట్స్ అటాచ్ ఆర్ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ది మెటీరియల్ థింగ్స్ విల్ బికమ్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ గాడ్,
2: మీరు విషయములకు దాసులు కారాదు,
1: యూ షుడ్ నాట్ బి స్లేవ్స్ టు ది మెటీరియల్ థింగ్స్,
2: జగత్తే మీకు దాసత్వాన్ని అనుభవించాలి,
1: ది వరల్డ్ షుడ్ బికమ్ యువర్ స్లేవ్,
2: ఆశలు ఉండినంత కాలము ఈ జగత్తునకు మనము దాసులు కాక తప్పదు,
1: so long as you have desire it follows that you have to be a slave to the world,

0: If one is a slave to one's desire, he verily becomes a slave to the entire world. If one conquers one's desire, the entire world will become one's slave.
1: Mahashaktivantudu, Mahaparakramantudu, Goppa Tapasvi, స్వర్గమును కూడాను మరిపింపజేసేటువంటి లంకను సృష్టించినటువంటి వైజ్ఞానికుడు రావణాసురుడు.
0: ద మైటీ వన్, ద గ్రేట్ అండ్ వాలరస్ వన్, వన్ హూ డిడ్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ తపస్, వన్ హూ క్రియేటెడ్ ఎ వరల్డ్ విచ్ వుడ్ షో హెవెన్ ఇట్సెల్ఫ్ ఇన్ ఎ పువర్ లైట్, సచ్ ఎ మైటీ వన్ వాజ్ రావణ.
1: కానీ ఇన్ని శక్తులు ఉండినప్పటికీ రావణుడు విషయమునకు లొంగి ప్రకృతికి దాసుడై చెలించుట చేత తన యొక్క జీవితమును వ్యర్థము గావించుకున్నాడు.
0: బట్ దిస్ రావణ, దో హీ వాజ్ సచ్ ఎ మైటీ వన్, బికేమ్ ఎ స్లేవ్ టు డిజైర్, బికేమ్ ఎ స్లేవ్ టు ది వరల్డ్, అండ్ ఇన్ ది ఎండ్ కేమ్ టు గ్రీఫ్.
1: సీత భూజాత,
0: సీత born of Mother Earth.
1: Prakriti Swarupani.
0: She is verily the form of nature.
1: E Prakriti Yavvari Swadhinamu Ledu.
0: And nature cannot be bound by anyone.
1: Idi Bhagavantuni Yokka Sottu.
0: Nature is the wealth of God.
1: Prakritini Yavvaru Kudanu Addaku Teesukoni Yeluta Ledu.
0: No one can acquire this nature and rule over it.
1: ఎవరి కర్తవ్యమును వారు చక్కగా నిర్వర్తించినప్పుడు ప్రకృతి తన యొక్క ప్రకృతిని ధరించక తాను కూడాను సక్రమమైనటువంటి యొక్క స్థితిని నడుచుకుంటుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ వాస్ టు బి బౌండ్ బై హిస్ ఓన్ సెట్ ఆఫ్ కన్స్ట్రెయిన్స్ అండ్ లిమిటేషన్స్, నేచర్ ఆల్సో వుడ్ రెస్పాండ్ అకార్డింగ్లీ.
1: కనుక రావణుడు తన యొక్క కర్తవ్యమును నిర్వర్తించక ప్రకృతికి ప్రభు అయినటువంటి రాముడిని విస్మరించి ప్రకృతి అయినటువంటి సీతని ఆకర్షించుకోవటం చేత రావణుడు పొందినటువంటి బాధలు రామాయణంలో మీకు తెలిసిన విషయమే.
0: వాట్ రావణ డెడ్ యాజ్ టోల్డ్ ఇన్ ద రామాయణ ఈజ్ ఓన్లీ టూ వెల్ నోన్ టు యూ. రావణ ఆస్క్ ఫర్ సీత నేచర్ హూజ్ మాస్టర్ వాజ్ రామ అండ్ దెన్ హీ కేమ్ టు డిజాస్టర్.
1: పరమాత్మనే శరణు దొచ్చినా ప్రకృతి మనకు సులభంగా వశమవుతుంది.
0: ఇఫ్ యూ సీక్ సరెండర్ ఇన్ పరమాత్మ దెన్ నేచర్ విల్ బి ఈజీలీ యువర్స్.
1: పరమాత్మని శరణు దొచ్చక పరమాత్మని విశ్వసించక ప్రకృతి యందు భోగభాగ్యమును అనుభవించాలన్నా ఇది అసాధ్యం.
0: యూ డి నాట్ సరెండర్ టు పరమాత్మ, యూ డి నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ పరమాత్మ, then you wish to enjoy happiness and comfort. It is impossible.
1: Bhoga bhagyamulu manaku aanandamulu icchetuvanti yokka margamulani manam bhavinchutunnam.
0: This wealth and prosperity confer on us happiness. This is what we feel.
1: Mana swasthanamainatundi yokka aatma tattamulu manam marchipovatam chetane manam ashantiki dukkhamulaku badhalaku guri avutunnam.
0: Because we have forgotten our destination, we in the process are coming to states of ashanti, lack of peace, agitation and such other things.
1: Chakravarti andamaina chala viluvaina chilukalu techi bangaru padyamulandunchi tiyani paniyamu మధురమైన ఫలములు అందించి ప్రేమతో సాపుతూ వచ్చారు.
0: ఎ గ్రేట్ ఎంపరర్ గెట్స్ హోల్డ్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ బర్డ్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ అండ్ ప్రైస్లెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే అండ్ బైండ్స్ ఇట్ ఇన్ ఎ గోల్డెన్ కేజ్, ఫీడ్స్ దిస్ బర్డ్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అండ్ ఫుడ్.
1: రాజు బంగారు పంజరం నందుంచి మధురమైన పదార్థములు అందించి చిలుకతో ఆడుకుంటూ మహారాజు యొక్క స్నేహం చేసుకున్నప్పటికీ ఈ చిలుకకు ఏమాత్రము సంతోషం కాని సుఖము కాని లేకపోయినది.
0: Now this parrot, it has now become the friend of a great king, enjoying all comfort, till it could not experience any joy or happiness.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: తన స్వస్థానమైన యొక్క అడవిని వదలి చిలుకొమ్మల పైన తిరుగుతూ చిగురులను తిరుగుతూ సుఖముగా జీవించవలసినటువంటి యొక్క తన స్వస్థానమును తాను వీడి పరస్థానమును ప్రవేశించడం చేతనే ఆ పక్షికి అశాంతి చేకూరింది.
0: దిస్ ప్యారట్ హూజ్ నేచురల్ అబోడ్ ఇస్ ద ఫారెస్ట్ వేర్ ఇట్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ ఈట్ ఆల్ ద హర్బ్స్ అండ్ సచర్ థింగ్స్ విచ్ ఇట్ నార్మల్లీ రిలిషియస్ ఈజ్ నౌ నో లాంగర్ ఏబుల్ టు డూ సో. That is why it is experiencing sorrow.
1: Paradhinamainti sukha santoshamulakante swasthanamainti yokka samanyamaina jeevitame daniki haayiga tochindi.
0: Now this parrot certainly believes that rather than experience all these comforts which the king is offering, its own natural abode, though simple, is what gives it joy.
1: Eppudeppudu tana swasthanamainti aranyamunu cheruguna చిరుకొమ్మల పైన చిగుళ్ళు తింటూ స్వేచ్ఛ విహారం కలుపుతున్నా అని ఈ పక్షి నిరంతరము చింతిస్తూ ఉండేది.
0: దిస్ ప్యారెట్ వాజ్ కంటిన్యూస్లీ ఫీలింగ్ వెన్ కెన్ ఐ పాసిబ్లీ గెట్ అవే ఫ్రమ్ ఇట్ ఆల్, వెన్ కెన్ ఐ గో బ్యాక్ టు మై ఫారెస్ట్, వెన్ కెన్ ఐ మూవ్ అబౌట్ ఫ్రీలీ ఈట్ వాట్ ఐ విష్ టు ఈట్.
1: ఈనాడు ఈ చిలుకకుండినటువంటి బుద్ధి అయినను మానవులకు లేకపోతున్నది.
0: బట్ టుడే యు ఫైండ్ దట్ దిస్ sense of belonging which this parrot has is not to be found in man of today.
1: Manavudu ee naadu tana swasthanamainti aatma tattavunu vismarinchi tana pavitramainti aananda nilayanni marchipoyi anityamu ashashitamu kshanabanguramainti ee jagatti yokka bhoga bhagyamunku murichipoyi taanu tana jeevitamunu vyarthamuga vinchukunnadu.
0: Man has forgotten his destination, that is the state of the Atma, that his house is an Ananda Nilaya, full of happiness and bliss. Rather, he is after these material things of the world, which are fleeting and temporary.
1: Kanuka manamu enni saukhyamulu jagattunandu anubhavinchinanu enni vidyalanu manamu nerchinanu enta bhoga bhagyamulu anubhavinchinanu మన యొక్క నిలయమైన ఆత్మతత్వాన్ని మాత్రము మనము విస్మరించరాదు.
0: సో ఈవెన్ యాజ్ యూ విల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ద వరల్డ్ హ్యాస్ టు ఆఫర్, వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ ఆనంద నిలయ, ద డెస్టినేషన్.
1: బాల బాలికలారా, మానవుని యొక్క మానవత్వం యొక్క సమస్త శక్తులు కూడాను పసిపిల్లల నుండియే పుట్టుచున్నవి.
0: బాయ్ అండ్ గర్ల్ All that a grown-up human being boasts of is to be found right from one's childhood days.
1: Manavadi yokka pratyeksha swaroopame bala balikalu.
0: What you call man or a human being, these children are the visible manifestations of them.
1: Desham yokka samskrutiki bala balikale varasulu.
0: Now these children, boys and girls, are the inheritors of the legacy of a country.
1: దేశం యొక్క ఔన్నత్యము కాని ఐశ్వర్యము కాని వాంఛలు కాని ఏ విధమైనటువంటి యొక్క ఇచ్చలు కాని బాల బాలికలపైనే ఆధారపడి ఉంటున్నది.
0: The progress of a nation or its ambitions or aspirations are dependent on its children.
1: ఇట్టి బాల బాలికల యొక్క అభివృద్ధికై అనేక విధములుగా కూడా మనము పాటు పడవలసి ఉంటుంది.
0: అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ బ్రింగింగ్ అప్ దీస్ చిల్డ్రన్ వీ మే హ్యావ్ టు అండర్గో ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్.
1: బాలబాలిక యొక్క జీవితము భవిష్యత్తులకు శిఖరము వంటిది.
0: నౌ ద లైఫ్ దట్ దీస్ చిల్డ్రన్ హ్యావ్ నౌ ఈజ్ లైక్ ఎ పీక్ ఎట్ ఎ ఫ్యూచర్ డేట్.
1: నేడు ప్రపంచమునందు తాండవం ఆడుతున్నటువంటి అశాంతి, అక్రమము, అనాచారము, అసత్యములనేటువంటి ఈ పైశాచిక ప్రవర్తనను అణగద్రొక్కుటకు ఈ బాలబాలికలే తగిన సమర్థుడు.
0: In order that at a future day these demons of ashanti, lack of peace, agitation, chaos, untruth and violence have to be curbed and put down, it is these children of today who are going to achieve it.
1: మానవుని యొక్క కార్య సిద్ధికి, వ్యక్తి యొక్క కృషి, దైవం యొక్క కృప, ఈ రెండు కూడాను అత్యవసరం.
0: In order that an individual is successful in any venture, his effort coupled with the grace of God are essential.
1: కృషి, కృప, ఈ రెండు కూడాను నెగటివ్ పాజిటివ్ వంటివి.
0: One's effort and the grace of God are like the negative and positive.
1: కేవలము దైవ కృప ఉండినప్పటికీ మానవుని కృషి సరిగా లేకుండా కార్యసిద్ధిని మనము అందుకొనలేము.
0: If God's grace alone were to be there and your effort is not forthcoming, you cannot be successful.
1: దైవ కృప నిరంతరము కూడాను మన వెంటని, మన జంటని, మన హృదయమునందే ఉంటున్నది.
0: The grace of God is very much with us, accompanying us.

0: జ్యోతి వెలుగుచుండ పొరుగటి దీపంబు ప్రాంతి పడగ నెల బాలులారా.
1: When you have, O children, when you have a light in your own house glowing, why run after a lamp or a light outside your house?
2: మనమే దైవ స్వరూపులై ఉండగా దైవం యొక్క స్థితికై మనము అధిక ప్రయత్నములు చేయనక్కరలేదు.
1: When we have God very much within us and part of us, we really don't have to run outwards to see God.
2: మన దైవత్వమనేటువంటి యొక్క అంతర్తత్వాన్ని మనం బహిర్ముఖము భావించుకునే నిమిత్తమై కొన్ని ప్రయత్నములు మనం చేయవలసి వస్తుంది. ఈ ప్రయత్నములకే సాధనలు అని చెప్పవచ్చు.
1: This God, which is latent and manifest in you, should now be brought outwards. For this, you have to undertake what is called sadhana.
2: మానవునకు ప్రధానమైన లక్షణములు శాంతి, సత్యము, నిరహంకారము, నిరసూయ, అసూయారహితమైనటువంటి భావములు, ఈ నాలుగు కూడాను అత్యవసరమైనవి.
1: For man, these four qualities are a must. Shanti, satya, no ego, and no jealousy.
2: ఈ నాలుగింటికి అంతర్ప్రవాహమైనటువంటిదే ప్రేమ.
1: And as an undercurrent of all these four is prema or love.
2: ఈ సద్గుణములు మనకు చదివితే లభించేటువంటివి కాదు.
1: These good qualities cannot be ours by merely reading about them.
2: గురువు మనకు బోధించేటువంటివి కాదు.
1: Nor can they be secured if the guru were to teach us.
2: లేక మరొక ఫ్రెండ్ ఎవరైనా కూడా మనకు గిఫ్ట్ ఇచ్చేటువంటివి కాదు.
1: Nor are they which can be gifted by a friend to us.
2: ఇది స్వయం కృషి వల్లనే ఇది లభిస్తుంది.
1: These qualities can be earned only by self-effort.
2: బాల్యము నుండియే ఈ పవిత్రమైనటువంటి గుణములను అభ్యసించి మన యొక్క ఆచరణలో ఉంచినప్పుడు భవిష్యత్తు ఈ పవిత్ర గుణములు మనకు ఎంతయో తోడ్పడుతుంటాయి.
1: Even as you are a child, try to cultivate these good qualities so that when you grow up, they will come to your assistance.
2: మొట్టమొదట సత్యము.
1: First one is satya or truth.
2: సత్యమేవ జయతి, సత్యమేవ జయతి, సత్యమేవ జయతి.
1: Truth shall always triumph.
2: ఈ సత్యమే విజయతి అనేటువంటిది మీరు రాత్రి డ్రామాలో కూడా మీరు చూచి ఉంటారు.
1: Now the fact that this truth shall always triumph, you would have seen in the drama yesterday night.
2: సత్యమే విజయతి అనగా సత్యమే జయించుతుంది.
1: That is, truth will always triumph.
2: అంతిమ విజయము సత్యముదే.
1: The victory at the end of it all is verily that of truth.
2: ఈ సత్యం అనగా ఏమిటి?
1: What is this truth?
2: చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు, చెప్పినది చెప్పినట్టుగా ఉండాలి.
1: What you see, what you hear, what you say, what you do should be having a harmony amongst them.
2: అయితే ఈ సత్యమునకు మనకు అనేక విధములైన అవాంతరములు అడ్డులు తగులుతూ ఉంటాయి.
1: బట్ దెన్ యూ ఫైండ్ దేర్ ఆర్ ఎ గ్రేట్ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ద వే ఆఫ్ దిస్ ట్రూత్.
2: సహజముగా బాలబాలికలు తాము చేసినటువంటి పొరపాటును కొంతవరకు మరుగు చేసుకునే నిమిత్తమై, కప్పి పెట్టుకునే నిమిత్తమై పెద్దలకు భయపడి తల్లులకు దిగులుంది అసత్యం ఆడుతుంటారు.
1: నౌ ఇట్ ఈస్ ద కామన్ ఎక్స్పీరియన్స్ that these young children, for whatever shortcomings they may have, whatever mistakes they may have done, for fear of punishment at the hands of elders or from the mother, they tend to shield themselves by uttering a lie.
2: Tadvara jeevitamulo ee asatyam aadatam anetundi abhruddhi parchukuntaru.
1: In this way they nourish this habit of speaking a lie.
2: కనుక బాల బాలికలారా, భవిష్యత్తును లక్ష్యమును దుచ్చుకొని మన బాల్యమునందే మనము చేసిన తప్పులను ఒప్పుకొని
1: eye on your future, try not to tell a lie. Tell things as you have done or as you have said. Don't shield your mistakes and shortcomings.
2: తప్పులను తల్లిదండ్రులు శిక్షించినను లేక గురువులు శిక్షించినను తప్పు లేదు. తద్వారా మన భవిష్యత్తు ఎంతయో జాగ్రత్త స్థితికి వస్తుంది.
1: For your mistakes, if your parents punish you or if your gurus punish you, there is nothing wrong in them. Your future is going to be secure.
2: ప్రారంభంలో సత్యము చెప్పటము చాలా సులభమే.
1: Now, initially, it's easy for you to speak truth.
2: అసత్యమాయటం ప్రారంభించిన తర్వాత మధ్యలో సత్యమును నేర్చుకోవాలన్న చాలా కష్టం.
1: Once you have got into the habit of telling lies, it's going to be very difficult for you to speak truth.
2: కనుక మనము ఈ లేత వయస్సునందు నిర్మలమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి హృదయ స్థితి యందు మనము ఈ సత్యమును అభ్యసించటముకు ప్రయత్నించాలి.
1: So, even as you are tender and pure, try to get into the habit of speaking truth.
2: మన జీవితమంతా కూడాను సుఖశాంతులతో ఉంటుంటాది సత్యమును చెప్పటం చేయాలి.
1: If you are to stick to truth, your life is going to be one of peace and joy.
2: ఎన్ని కష్టములు సంభవించినను ఎన్ని బాధలు మనకు ప్రాప్తించినను ఎన్ని విధమైనటువంటి అవాంతరములు అడ్డు తగిలినను మనము సత్యమును మాత్రము వదలరాదు.
1: Whatever difficulties we may come across, whatever be the obstacle in its way, never leave the path of truth.
2: ఈ విధమైనటువంటి సత్య వచనం చేత జగత్వ్యాప్తిగా ఆవరించుకున్నటువంటి యొక్క హరిశ్చంద్రుని యొక్క చరిత్ర మీకు తెలిసినవే.
1: You are familiar with the story of Harishchandra who upheld the sanctity of this truth.
2: రాజ్యమును కోల్పోయినను భార్యా బిడ్డలను అమ్ముకున్నప్పటికీ తాను సత్యమును మాత్రము విడువక తన జీవితములో త్యాగ బుద్ధినికై తాను పాటుపడ్డాడు.
1: హరిశ్చంద్ర లాస్ట్ హిస్ కింగ్డమ్, లాస్ట్ హిస్ వైఫ్ అండ్ చైల్డ్, స్టిల్ స్టక్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
2: కనుకనే శాశ్వతమైనటువంటి కీర్తి యుగ యుగములకు కూడాను సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి యొక్క పేరు సంపాదించుకున్నాడు.
1: Thereby he has earned on a permanent way, in a permanent way from yuga to yuga, this qualification, satya. He is called Satya Harishchandra.
2: Aasti paasthulu kaani, loka sambandhamaina gaurava maryadalu kaani, nedu undavachchu, repu povachchunu. Kaani, shashvatamainatuvanti kirtini sampadinchadamlo, satyanni matram manam vadalaradu.
1: You may have lot of money and wealth and possessions. You may have positions of authority. You may be a great official. But these are all temporary. Therefore, secure that which is permanent, that is truth.
2: Dhanamu vachunu povunu dharaniyandu.
1: Money would come, money would go in this world.
2: Niti dharmalu nilachunu nijamuganu.
1: But what would remain forever is the way you have conducted yourself, the dharma that you have upheld.
2: సత్య ధర్మాలు హృదయాన నింపుకున్నా.
1: If one were to fill one's heart with satya and dharma,
2: సార్థకం బవును మానవ సదృశ్యంబు.
1: One would verily be sanctifying this life that has been given to one.
2: కనుక మానవత్వం సార్థకం గావించుకున్న వలన సత్యమును మనం ఆచరించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై ద లైఫ్ దట్ హెస్ కమ్ యువర్ వే, అప్హోల్డ్ సత్య ఆర్ ట్రూత్.
2: ఈ సత్యాన్ని మనము సాధించవలనన్న ఓర్పును మనము ఆచరణలో పెట్టాలి.
1: దెన్ ఇఫ్ యూ వాంట్ టు అప్హోల్డ్ ట్రూత్, యూ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్.
2: ఈ ఓర్పు అనేటువంటిది ఎన్నో విధములుగా మనము బలహీనులను గావిస్తుంది.
1: Now this quality of patience in many ways weakens us.
2: కొన్ని కొన్ని సమయములందు ఓర్పును ఎంత సాధించినప్పటికీ మనలో పాతుకొని ఉన్నటువంటి ఈ యొక్క బలహీనత అప్పుడప్పుడు దీనిని కోల్పోతూ ఉంటుంది.
1: Now try as we might, there would be situations where the weakness.
2: ఈ సత్యాన్ని మనము సాధించవలనన్న ఓర్పును మనము ఆచరణలో పెట్టాలి.
1: Then, if you want to uphold truth, you should have this quality

0: Now, try as we might, there would be situations where the weakness takes over.
1: వ్యక్తి బలహీనతలకైన కూడాను మనం ఏమాత్రం కూడాను జంకక ఓర్పుతో ఈ సత్యమును సాధించటకై ప్రయత్నించాలి.
0: But then, whatever may be our weaknesses, whatever may be the points of despair, with patience we should move along to uphold truth.
1: ఈ క్షమనమనము కోల్పోవుట చేతనే జీవితమంతయు కూడాను మనకు శ్రమలకు గురి అవ్వాల్సి వస్తుంది.
0: Now, because we have lost sight of this quality of patience, sometimes also forbearance, we have really lost something in life.
1: రాజులు కాని మహనీయులు కాని త్యాగులు కాని ఋషులు కాని పండితులు కాని ఈ ఓర్పును కోల్పోవుట చేతనే వారు తమ పతనమునకు పూజ మార్గం అయిపోయింది.
0: There have been any number of great people, king of kings, scholars, and various other men of accomplishment and achievement, who, because they do not have this quality, have come to despair.
1: మనము ఈ క్షమను అభివృద్ధి పరచుకున్నా ఎంతటి కాఠిన్యమైన కూడాను మనము సులభముగా సాధించవచ్చును.
0: If only you were to have this quality of క్షమ, of forbearance, you can achieve success.
1: విద్యార్థులారా, విద్యార్థినీలారా, మొట్టమొదట మనము సాధించవలసినటువంటిది కూడాను సత్యము క్షమముతో పాటు అసూయను కూడాను నిలబెట్టుకోవాలి.
0: Students, boys and girls, so in addition to having these two qualities of satya, truth and forbearance, you should also ensure that there is no trace of jealousy in you.
1: Jagattulo samasta dukkhamulaku samasta badhalaku samasta kashtamulaku nu asuyane moola karana.
0: In this world, the primary cause of reason for all the difficulties, for all the moments of grief and sorrow is jealousy.
1: ఈ అసూయ అన్నటువంటిది వృక్షమునకు వేరు పురుగు వంటిది.
0: This jealousy is like the harmful insect of a tree which eats up the tree.
1: కలపుష్పముతో కలకలలాడుతున్నటువంటి ఒక ఈ వృక్షమునందు వేరు లోపల ఈ వేరు పురుగు చేరితే ఒక్క క్షణములో వృక్షమంతా కూడా క్షీణించిపోతుంది.
0: A tree might be very healthy and prosperous, bearing fruit and flower. But once this harmful insect comes and starts eating it at its roots, the entire tree will decay.
1: మనము ఈ భౌతిక జగత్తునందు ఎన్ని సుఖములు అనుభవించుతున్నాను, ఎంతటి విద్యావంతుడు అయినప్పటికీ, ఎంతటి బలవంతుడు అయినప్పటికీ, ఎంతటి శ్రీమంతుడు అయినప్పటికీ, లోకరీతిగా కడకలాడుచుండవచ్చును, కానీ అసూయ అనేటువంటి వేరు పురుగు నీ హృదయములో ప్రవేశించిన మన జీవితము క్షణములలో మార్పు చెందుతుంది.
0: As the world goes, you might have a position. You might be experiencing comfort and joy. You might have wealth and possessions. But if this insect of jealousy were to enter your heart, your life will come to nothing.
1: ఏ చిన్న మార్గమునందైన కూడాను మనము అసూయకు అవకాశం అందించరాదు.
0: No provocation should make us have this quality of jealousy.
1: మనకంటే అధికమైనటువంటి మార్పులు తెప్పించుకున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉంటారు?
0: Now, there may be many other children who would have secured more marks than ourselves.
1: వారు ఉన్నత మార్కులు ఎందు ఉత్తీర్ణులైనటువంటి విషయం విన్నప్పుడు మనం ఆనందించాలి, కానీ అసూయకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
0: When you get to know that the other children have passed out much higher than you have, be happy. Do not be jealous of them.
1: ఒకరు శ్రీమంతులుగా ఉంటుండి మంచి మంచి దుస్తులను మంచి మంచి స్థితి ఎందుకు తాను జీవించవచ్చు.
0: A person might be well off, so he might be wearing clothes, valuable and costly ones.
1: అట్టి సమయమునందు కూడాను మనము వారిని చూచి ఏమాత్రం కూడాను అసూయ పడరాదు.
0: When you see such a person, do not become jealous of him.
1: అతని స్థితికి అతని యొక్క దుస్తులు సరివి, నా స్థితికి నా దుస్తులు సరివి అని సంబంధం ఏమి చేసుకుని సంతోషించడానికి ప్రయత్నించాలని, కానీ అతని దుస్తులు మంచివే నా దుస్తులు సరిగా లేవే అనేటువంటి దీంట్లో విచారణ కూడా అవకాశం ఇవ్వరాదు.
0: For his status, what he is wearing is all right. For my status, what I am wearing is all right. This is the way you must sort out the matter. You should not become jealous and should not feel that you are missing something.
1: ఏ మార్గమునందైనా కూడాను ఇతరుల యొక్క మంచిని, ఇతరుల యొక్క ఆనందమును, ఇతరుల యొక్క సుఖమును, ఇతరుల యొక్క ఉన్నత స్థితిని చూచి మనం ఏమాత్రం కూడా అసూయపడగా.

0: field of activity, by looking at what others have, what others have achieved, what position they are occupying, we should try to be happy, should not become jealous.
1: ఈ అసూయ రహితుడే దైవమునకు ముద్దు బిడ్డ.
0: Now this person who has no trace of jealousy in him is the loving child of God.
1: కనుక ఈ సత్యము క్షమ అనసూయత అనేటువంటి యొక్క గుణములతో పాటు క్రమశిక్షణ కూడాను విద్యార్థులు అభ్యసించాలి.
0: So along with truth, forbearance and a trace of no jealousy, you should also have, students should also have discipline.
1: మనకు క్రమశిక్షణే లేకుండినా మన జీవితము పెడమార్గం పడుతుంది.
0: Without discipline, our life will go here and there. We will get disintegrated.
1: సత్యసాయి బాల వికాస్ విద్యార్థుల యందు మొట్టమొదట క్రమశిక్షణ సత్య అత్యవసరం.
0: In the Satsai Bal Vikas children, discipline is the most important one.
1: ఈ విధమైనటువంటి సమయమునందు మనం ఉండవలసినటువంటి క్రమశిక్షణ కూడా మనం పాటించాలి.
0: So when we are there, then we should try to behave in a disciplined way.
1: మనం అల్లరి చేయకుండా, క్లాస్ వేయకుండా, అధికంగా మాట్లాడకుండా ఉండటం కూడా ఈ సమావేశములకు ప్రధానమైన క్రమశిక్షణ.
0: Now here, in this assembly that you are gathered in, what is the discipline that you should follow? You should remain silent, you should not clap, and listen to everything without any trace of mischief.
1: సత్యసాయి బాల వికాస్ విద్యార్థులమై మనం ఈ విధమైనటువంటి రీతిగా మనం ప్రవర్తిస్తే మన యొక్క బాల వికాసనకి ఒక విధమైనటువంటి అపకీర్తిగా ఉంటుంది.
0: Now we are calling ourselves సత్యసాయి బాల వికాస్ children, and we are behaving like this. It is a disgrace to being called that we are Bal Vikas children.
1: Discipline, devotion and the duty, ivu moodu kulanu athyavasaramainatuvi.
0: These three are absolutely essential. Discipline, devotion and duty.
1: Ee vidhamainatuvanti samayamnandu gaani mana yokka discipline nu mana ullanghincharadu.
0: Under no circumstances should we break our discipline.
1: దీనితో పాటు త్యాగము కూడాను మనం నేర్చుకోవాలి.
0: దెన్ అలాంగ్ విత్ దిస్ వి షుడ్ ఆల్సో హ్యావ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్.
1: త్యాగం అనగా మన శక్తి కొలది మనం ఇతరులకు సహాయం చేయటం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఇన్ కీపింగ్ విత్ అవర్ ఓన్ కెపాసిటీ.
1: ఏ పదార్థమును మనం త్యాగం చేయకపోయినప్పటికీ పరులను నొప్పించకుండా ఉండేటువంటి యొక్క ప్రయత్నం కూడాను ఒక త్యాగమునకు సరైనటువంటి యొక్క అర్థమే.
0: వి షుడ్ హెల్ప్ అదర్స్. Even if we are not in a position to help somebody, we should at least try not to harm others.
1: కాని ఇలాంటి పవిత్రమైన హృదయులైనటువంటి బాలబాలికల యొక్క ఉన్నత స్థితిని అభివృద్ధిపరచుకునే నిమిత్తమై ఏ యొక్క తల్లిదండ్రులు కాని ప్రభుత్వం కాని మరి ఏ రంగం కాని దీనికి ముందంజ వేయటం లేదు.
0: But unfortunately, neither the government nor any other agency is coming out with steps to safeguard the interests of such tiny children who are sacred and pure.
1: ఈనాడు పాలకులు కూడాను అనేక విధములైనటువంటి వ్యయములు గావించి జీవితాలను కేవలం ఒక కష్టముల పాలు చేయుచున్నారే కాని బాలబాలికల యొక్క అభివృద్ధికి తగినటువంటి అవకాశమును అందించటలేదు.
0: Any amount of time, any amount of energy, any amount of money is being wasted in so many ways. But nothing is being done for the sake of the children of the land.
1: Parishramakinga goppa pragatini ganchinatvanti sampanna deshalu kudanu kotta kolani dhanamunu vyayam cheyuchunnadi kani bala balikala yokka abhruddiki bala balikala yokka aarogya sthitiki taginatvanti yokka sadupayamunu chekurchatam ledu.
0: There are also these countries which have advanced and progressed a lot industrially and economically. But even they are not taking any concrete steps to nourish and foster these young children.
1: Vishala hrudayalu kaaka kevalam sankuchita hrudayulai aneka vidhamulu tama swartha nimittamai pillalanu upayoginchukoni edo oka vidhamuga kaalam gadupukodarkai prayatinchunnaru kaani వారి భవిష్యత్తునకు తగినటువంటి బద్దతలు చేకూర్చుటలేదు.
0: దే ఆర్ సర్టన్లీ డూయింగ్ ఆల్ థింగ్స్ పాసిబుల్ మైనస్ దిస్. దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బ్రాడన్ ద విజన్ అండ్ అవుట్లుక్. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ మీటింగ్ దేర్ ఓన్ పెట్టి నారో ఎండ్స్. For this purpose they are using the children all right, but nothing for the good of the children.
1: ఆయుధములు సృష్టించుటకై సంపన్న దేశాలంతా కూడాను ఒక్క సంవత్సరమునకు 600 కోట్లు కూడాను ఖర్చు పెడుతున్నారు.
0: For the sake of building up their arms, they are spending to the tune of 600 million crores of dollars for this purpose.
1: దీనిని ఏటావాట మనం విచారణ చేసినప్పుడు వారు 6 ఎంత ఆయుధములకు ఖర్చు పెడుతున్నారో ఆ 6 పెట్టినటువంటి ఖర్చు కొన్ని లక్షల మంది పిల్లలను పోషించడానికి ఒక్క సంవత్సరానికి తయారవుతుంది.
0: సో ఇఫ్ యు నౌ ట్రై టు బ్రేక్ దిస్ ఫిగర్ డౌన్ అండ్ సీ హౌ మచ్ దే ఆర్ స్పెండింగ్ పర్ డే అండ్ దెన్ పర్ వీక్ ఆర్ పర్ 6 యూ వుడ్ నో వాట్ ఎ కొలాసల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్ బీయింగ్ వేస్టెడ్ విచ్ కుడ్ అదర్వైజ్ గో టు ఫీడ్ చిల్డ్రన్ ఫర్ 1
1: ఆరు దినములకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆ డబ్బును పిల్లల కోసమై ఉపయోగిస్తే కూడాను పిల్లలు లక్షల మంది కూడాను ఒక సంవత్సరం అంతా జీవితాన్ని గడుపుతారు.
0: ద మనీ దట్ ఈస్ బీయింగ్ స్పెంట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 దాస్ ఇఫ్ ఓన్లీ ఇట్ వర్ టు బి డైవర్టెడ్ ఫర్ ఫీడింగ్ చిల్డ్రన్ లాక్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ దెమ్ ద చిల్డ్రన్ కుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ ఫర్ 1
1: ఈనాడు విద్యార్థుల యొక్క ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.
0: నౌ టుడే ది హెల్త్ ఆఫ్ స్టూడెంట్స్ is necessary, as essential.
1: Aarogyame mahabhagyam.
0: It is said health is wealth.
1: Madhya desamulo undinatuvanti vaari yokka paristhitulu chaala heenamaina pittidiga vastunnayi.
0: But then there are those developing countries where such conditions pertaining to the children are rather poor.
1: Tinutaku tindi leka, kattutaku batta leka, undutaku kompa leka, aarogyamulu pillalu yandu chaala akshinichipothunnadi.
0: No proper food, no clothing, no proper shelter. So much so the health of these children is very bad.
1: మధ్యస్థాయి దేశాల యొక్క పరిస్థితి ఈ సంపన్న దేశాల వారు ఏమాత్రం కూడా చూడటం లేదు.
0: Now this plight of these developing countries is not being taken note of by the wealthy nations.
1: కనుకనే ఆరోగ్యములు సరిగా లేకపోవటం చేత ఈ మధ్య దేశాల పరిస్థితి ఎందున్న దేశాల ఎందు దినమునకు 40,000 మంది పిల్లలు మరణిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ది కండిషన్స్ ప్రివైలింగ్ ఇన్ దీస్ డెవలపింగ్ కంట్రీస్ వీ హ్యావ్ దీస్ ఫిగర్స్ దట్ పర్ డే 40,000 చిల్డ్రన్ ఆర్ డైయింగ్.
1: కనుక ఈ పరిస్థితిని మనం గుర్తించి సంపన్నులైనటువంటి వారు శ్రీమంతులైనటువంటి వారు ఈ బాలబాలికల యొక్క అభివృద్ధికై తగిన పాటు పడవలసని నేను ఆశిస్తున్నాను.
0: So I am hoping that taking due note of the prevailing circumstances in these developing countries and where people cannot afford to come out, those who have money to spare, those wealthy ones will come out with a concrete plan of action.
1: తమకు తాము సుఖించి తమకు తాము ఆనందంగా ఉండి కాలమును భోగభాగ్యములతో గడుపుకోవటమే శ్రీమంతుల యొక్క ప్రభావము కాదు.
0: It does not redound to the greatness of a wealthy person if he were to live a life of luxury, looking care, taking care of his needs alone.
1: Kaluka balahinulainatundi balabalikalanu shaktihinulainatundi yokka kutumbamulanu poshinchutakai shrimantulainatundi varu taginatundi krushi cheyali.
0: So those wealthy people should come forward to help and assist the families which cannot afford. Come forward and help those children in need of help.
1: పెద్దలు ఏమి చేసినప్పటికీ అవి పనులకు చేస్తున్నామనేటువంటి భావం మాత్రము మన హృదయం నుంచి చేరరాదు.
0: దెన్ అగైన్ వాట్ ఎవర్ వీ డూ దస్ వీ షుడ్ నాట్ ఫీల్ వీఆర్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
1: ఏమి చేసినా తమకు తాము చేసుకోవటమే కానీ పనులకు మాత్రము కాదనేటువంటి భావం ఉండాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ హావ్ ద ఫీలింగ్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ డన్ ఈజ్ ఫర్ మై ఓన్ సేక్ నాట్ ఫర్ సంబడీ ఎల్సెస్ సేక్.
1: ఇతరులు మనకు ఏ విధముగా చేసినా మనం బాధపడదుమో అట్టి బాధను మనం ఇతరులకు చేయకుండా చూసుకోవాలి.
0: ఆల్సో ఇఫ్ సంబడీ డస్ సంథింగ్ టు అస్ అండ్ వీ గెట్ హార్మ్ వీ నో ఇట్ వీ షుడ్ నాట్ డూ ద సేమ్ థింగ్ టు ఎ సెకండ్ పర్సన్.
1: ఇతరులు మనల్ని ఏ విధంగా గౌరవించాలని మనం ఆశిస్తామో మొట్టమొదట మనం ఇతరులను ఆ రీతిగా గౌరవించడానికి కోరుకోవాలి.
0: ఇఫ్ యూ ఫీల్ దట్ అదర్స్ షుడ్ రెస్పెక్ట్ యూ అండ్ షో యూ ఎ సెన్స్ ఆఫ్ రిగార్డ్ యూ షుడ్ డూ లైక్ వైజ్ టు అదర్స్.
1: మనము ఇతరులను గౌరవించక ఇతరులు మనల్ని ఏ రీతిగా గౌరవిస్తారు?
0: ఇఫ్ వీ డు నాట్ రెస్పెక్ట్ అదర్స్ would others respect us?
1: కనుక మొట్టమొదటి నీవు ఇతరులను గౌరవించి ఇతరులకు త్యాగం చేయడానికి పూనుకోవాలి.
0: సో మేక్ ఎన్ ఎఫర్ట్ టు రెస్పెక్ట్ అదర్స్, మేక్ ఎన్ ఎఫర్ట్ టు సాక్రిఫైస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఫస్ట్.
1: ఇది మన జీవితంలో ప్రధానమైనటువంటి యొక్క లక్షణంగా భావించాలి.
0: దిస్ షుడ్ బి ద ప్రైమరీ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్.
1: అధ్యాపకులారా, మీరు కూడా విద్యార్థులకు బోధించుతున్నామని, మేము గురువులమని, వారు విద్యార్థులని భావన మన యందు ఉండరాదు.
0: Teachers, you also should not feel that we are teachers, they are students, we are teaching them a few things.
1: Yavari kosam yavaru bhujistunnaru?
0: Who is eating for whose sake?
1: Tama kosam tame bhujistunnaru?
0: We are eating for our own sake.
1: Manamu aarogya nimittamai manaku maname aushadhamulu sevistunnamu.
0: In order that we might have a good health, we are eating, we are taking medicine.
1: Tarinche vastramulu kaani, bhujinche aaharamulu kaani, nivasinche gramulu kaani, tamaku taamune kaani, parulu kosam kaadu.
0: The clothes that we wear, the food that we eat, the house that we have to shelter ourselves, are for our own sake.
1: Ayya, neevu evari kosam bhujistunnaavu ante, nenu maa bidda kosam bhujistunnaanu ani cheptamlo ye maatram artham undadu.
0: You ask a question, look here, for whose sake are you eating food?
1: అదే విధముగానే ఎవరి కోసం నీవు బోధిస్తున్నావంటే నా కోసం నేను బోధిస్తున్నానే కానీ పిల్లల కోసం కాదనే భావము అధ్యాపకులు రావాలి.
0: And if you answer, I'm eating for my child, it doesn't make sense. In the same manner, for whose sake are you teaching? You're teaching for your own.
1: బోధించుకున్నట్లో పిల్లలు కూడా అనుసరిస్తుంటారు అనే భావం ఉండాలి.
0: So even as you teach the children thus, you're helping yourself. And the children also can follow you properly.
1: Oka chinna udaharanam meeru yochinchavachchu.
0: Now, here is a small example. Think about it.
1: Pillalaku bodhinchutu cheta mee intu kudunu aa bodhanu sthiramaipothunnayi.
0: Now, when you teach the children a few things, those things become permanent in you.
1: Pillalaku bodhinche nimittamai meeru aneka grandhamulu chadutunnaru.
0: For the sake of teaching the children, you are also reading a great number of books.
1: ఆ గ్రంథములు చదవటం వల్ల అనేక విషయాలు మీరు తెలుసుకోగలుగుతున్నారు.
0: As you read the book, you are getting to know many things.
1: ఇది ఎవరి ఫలితము? పిల్లల ఫలితమా, మీ ఫలితమా?
0: So this result, how has it come? Is it from the point of view of the children or from your own point of view?
1: కనుక ఉపకారముతో పాటు తనకు కూడాను తన స్వభావము ఆనందము అనుభవిస్తుండాలి.
0: So even as you are doing a bit of good to others, you are helping yourself and becoming happy.
1: ఇతరులకు చెప్పటం చేత తాను కూడా చెప్పించుకున్నటువంటి వాడవుతాడు.
0: సో వెన్ యూ స్టార్ట్ టెలింగ్ అదర్స్ సంథింగ్, యు ఆర్ వెరీలీ టెలింగ్ యువర్ సెల్ఫ్, టీచింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక మనం ఏమి చేసినప్పటికీ అందరి ఎందు ఉండినటువంటి ఆత్మస్వరూపుడైన పరమాత్మనికి మనము సేవలు చేస్తున్నాము అనేటువంటి భావాన్ని మాత్రము మనం మరవరాదు.
0: సో నెవర్ ఫర్గెట్ దిస్ పారమౌంట్ ట్రూత్, దట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ అదర్స్ ఈజ్ ఎ సర్వీస్ టు గాడ్ దట్ వీఆర్ రెండరింగ్.
1: కనుకనే బాల వికాస్ యొక్క సంస్థలంతా కూడాను స్థాపించటంలో ఉండేటువంటి యొక్క అంతరార్థము ఇదియే.
0: Now, the primary aim of establishing these బాల వికాస్ సెంటర్స్ and the బాల వికాస్ మూవ్మెంట్ is precisely this.
1: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే అధ్యాపకుల యొక్క నిజమైన లక్ష్యంగా ఉండాలి.
0: The primary task ahead of the teachers is to understand this underlying unity amongst all diversity.
1: ఈనాడు ఈ బాలబాలికలను మనం సరైన మార్గంలో అభివృద్ధి గావించినప్పుడే దేశము ఉన్నతమైనటువంటి ఒక స్థితిని అనుభవిస్తుంది.
0: If today these children are set right and taken along the right track, tomorrow the country itself will prosper.
1: మానవత్వాన్ని మనం నిలబెట్టగలనన్న ఈనాడు బాలబాలికలను ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా తయారు చేయాలి.
0: If we have to uphold the dignity of a human being, today's children should be trained towards that end.
1: పిల్లల యొక్క హృదయాలు చాలా సున్నితమైనటువంటివి.
0: The heart of a child is extremely tender.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం వారి యందు అభివృద్ధి పరిచినప్పుడే నిజమైనటువంటి శాంతి జగత్తులో ఏర్పడుతుంది.
0: And when you have this sacred element of love flowing in their hearts, tomorrow the world will be secure.
1: నిజముగా ఈనాడు తన తల్లిదండ్రులను వదలి గురువులతో స్వామి దర్శన నిమిత్తమై ఇంత దూర ప్రయాణములు కలిపి ఇన్ని కష్టములకు సహించి ఇన్ని విధమైనటువంటి బాధలను పడినప్పటికీ వారి యొక్క హృదయాలు ఉల్లాసముతో ఉప్పొంగిపోతుండాలి. ఇది కేవలము భక్తి ప్రభావం యొక్క ఫలితమే.
0: Now today, all these children, who have left their parents behind and who have come along with their gurus, traveling great distances, undergoing a great many difficulties for the sake of coming over here to have Swami's darshan. They are bubbling with joy and enthusiasm, and this is only a reflection of their deep devotion towards Swami. Now in the world, or in a country for that matter, you do find various movements being celebrated, Children's Day.
1: కానీ ఈ బాలల దినమని ఏ ఒక్క అరగంటను జరుపుకొని ఏ చాక్లెట్ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని ముగించుకుంటారు.
0: These celebrations of Children's Day are celebrated for a limited amount of time, half an hour or so. Chocolates are distributed to the students and the meeting comes to an end.
1: వచ్చే పిల్లలు కూడా చాక్లెట్ నిమిత్తమై వస్తుంటారు, కానీ శ్రద్ధాభక్తులతో నిజమైనటువంటి ఒక దైవ ప్రేమతో వచ్చేటువంటి వారు కాదు.
0: And even those children who come to such celebrations come for the sake of getting a chocolate, not from point of view of Shraddha or their bhakti.
1: అయితే ఈ ప్రశాంతిలో ప్రవేశించినటువంటి బాలబాలికలందరూ కూడాను కేవలము స్వామిపైనటువంటి ప్రేమ తత్వంతో ఇక్కడ ప్రయాణమై వచ్చారు, కానీ ఇంకే విధమైనటువంటి యొక్క ఫలితముల నిమిత్తం రాలేదు.
0: But then, all the children who have come over here to Prashantinilayam for this Balvikas celebration, they have come with the primary purpose of having Swami's darshan, for their love of Swami and towards their devotion towards Swami.
1: Vidyarthulara, Balabalikalara, Prashantinilayamu, mee nijamainatundi talli gruhamu.
0: Students, boys and girls, Prashantinilayam is verily your own home, the home of your mother.
1: Jagatunake mata vakkate tai mata.
0: For the entire world there is only one mother, and that's a tai mata.
1: Talli intiki poyinatunte bidda talli intilo bhujinchi talli intilo aanandaga aadukoni తల్లి యొక్క ప్రేమను అందుకున్నటువంటి బిడ్డ తల్లికి ఏమైనా సుంకాన్ని అందిస్తుందా?
0: When a child goes to its mother, spends her time or his time with the mother, partaking of food, playing in the house, does the child venture to give out anything, to pay something for what she does there?
1: పెట్టవలసినటువంటిది తల్లి యొక్క స్వభావము, తినవలసినటువంటిది బిడ్డ యొక్క సహజము.
0: It's in the nature of the mother to serve and to look after the child. Also, it's very natural for the child to enjoy all that the mother offers.
1: ఈ నాడు మీకు తెలిసినటువంటి విషయమే. 10 దినముల నుండి ప్రశాంతి నిలయములో చక్కగా మీరు భుజించి ఆట పాటలతో కాలమును ఆనందంగా గడుపుతున్నారు.
0: Now today, here is a fact about which you are all aware. For the past few days, you have been here in Prashantinilayam, eating food, playing happily, leaving behind all your cares.
1: అయితే ఈ ఆహార నిమిత్తమై మీ తల్లిదండ్రులు దినములకు 10 రూపాయలు చొప్పున మీకు ఈ 10 దినములకు కూడాను 100 రూపాయలు ఇచ్చారు.
0: Then, your parents would have given you or have given you at the rate of 10 rupees per day a sum of 100 rupees for these 10 days.
1: దినములకు ఈ 15,000 మంది భుజించడానికి 100,000 రూపాయలు తిండికి మాత్రమే సరిపోతుంది. అది
0: టు మీట్ ద ఎక్స్పెన్సెస్ టువర్డ్స్ ఫుడ్ ఆఫ్ దీస్ 15,000 చిల్డ్రన్ జస్ట్ ఫర్ వన్ సింగిల్ డే ద అమౌంట్ ఈస్ 1 lakh ఆఫ్ రూపీస్.
1: ఈ 10 దినములు కూడాను 10 లక్షలుగా వ్యయమవుతుంది.
0: సో ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 డేస్ ద ఫుడ్ ఎక్స్పెన్సెస్ వుడ్ కమ్ టు 10 lakhs ఆఫ్ రూపీస్.
1: ఎంత రూపాయలు అయినప్పటికీ ఇది కాదు మనకు ప్రధానమైనటువంటిది. ఎంత భావాన్ని, ఎంత భక్తిని, ఎంత ప్రేమను మనం పెంపొందించుకున్నామనేటువంటి లక్ష్యాన్ని మీరు చూడాలి.
0: Now you should not look at these figures and these statistics. What you must look forward to is how much of it, the bhava part of it, what have we learned, what have we picked up, what is our position now, that should be your thought.
1: తల్లి ఇంటికి వచ్చినటువంటి బిడ్డల యొక్క బాధ్యత తల్లి భరించగా తప్పదు.
0: When the child goes to the house of the the mother. It is imperative that the mother shoulders the responsibility to take care of the child.
1: ఇంకా ఇంటికి వచ్చినటువంటి బిడ్డను చక్కగా ఆదరించి ఆహ్లాదం అందించి ఆదుకొని అనేక విధముల ఆప్యాయతతో చూడవలసిన బాధ్యత తల్లిది.
0: ఆల్సో ఇట్ ఈస్ ద మదర్స్ రెస్పాన్సిబిలిటీ టు ఫీడ్ ద చైల్డ్ టు మేక్ ష్యూర్ దట్ ద చైల్డ్ ఇస్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఈజ్ ప్రొటెక్టెడ్ అండ్ దట్ ద మదర్ షుడ్ ఫాండల్ ద చైల్డ్ ఇన్ సో మెనీ వేస్.
1: కనుక అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ ఈ పది దినములు ప్రశాంతి నిలయంలో కాలము గడిపి ఆహార విహారములతో ఆనందం అందుకున్నటువంటి యొక్క సమస్త ఖర్చులు కూడాను ఒక సత్యసాయి ట్రస్టే భరిస్తుందని ధ్యానిస్తున్నాను.
0: I am now giving you the assurance that all of you having come over here, the Balvikas children as well as the gurus, having spent all these days in Prashanti Nilayam, all the expenses towards their upkeep with regard to food etc. will be borne by the Satya Sai Trust.
1: కనుక మీరు తెచ్చుకున్నటువంటి డబ్బును మీరు వెనుకకు తీసుకుని వెళ్లి ఈ డబ్బును బాలవికాసునికి వినియోగపరిచి ఈ యొక్క ఖర్చులు ఏమాత్రం కూడా మీరు ఇక్కడ ఇవ్వకుండా మీరు ఆనందముతో వెళ్లాలని నేను ఆశిస్తున్నాను.
0: సో ద మనీ దట్ యూ హ్యావ్ బ్రాట్ విత్ యూ, యూ షుడ్ టేక్ ద థింగ్ బ్యాక్ టు యువర్ ప్లేసెస్. యూజ్ దట్ మనీ ఫర్ సమ్ పర్పస్ ఇన్ కనెక్షన్ విత్ ద బాల్ వికాస్ మూవ్మెంట్. దిస్ ఈజ్ మై హోప్ that you instead will go back with ananda and bliss.
1: ee satyasai samasthali yokka nirvahamulainatvanti peddavarigi kudanu varu vasoolu chesinatvanti dhanamunu tirigi aaya rashtramulaku venuku ivvalani kudanu nenu aashisthunnanu.
0: The organizers of this convention who would have come across expenditure in various ways, I am hoping to return them the money back to the respective state units.
1: Prashanti Nilayamulo ee 10 dinamulu gadichinatvanti yokka pavitramaina kaalamulo aneka vidhamaitike anaanukulamulu ibbandulu kodanu enniyo jarigi undavachunu.
0: Now during this stay of yours for 10 days in Prashanti Nilayam in this sacred atmosphere, it is quite likely that you may have been inconvenienced in many ways.
1: ఇందులో ఎవరికి తగినటువంటి యొక్క సేవలు వారు హృదయపూర్వకంగా చేస్తూ వచ్చారు.
0: బట్ దెన్ అగైన్ ఇట్ ఆల్సో హ్యాస్ టు బి సెడ్ దట్ హూసోఎవర్ డిడ్ ఎనీ సేవ టువర్డ్స్ దిస్ డిడ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
1: సేవాదళము కాదు, అధ్యాపకులు కాదు, ఇంకా అధికారులు కాదు, సెంట్రల్ ట్రస్ట్ వారు కాదు, ఇంకా రాష్ట్రం యొక్క ప్రెసిడెంట్లు, రాష్ట్రం యొక్క కన్వీనర్లు అందరూ కూడాను ఎవరి చేతలేనంత వారి సేవ హృదయపూర్వకంగా చేస్తూ వచ్చారు.
0: ది సేవాదల్ మెంబర్స్ ఆర్ ద టీచర్స్ ఆర్ ద ఆర్గనైజర్స్ ఆర్ ద ట్రస్ట్ మెంబర్స్ ఆర్ ద ట్రస్ట్ కన్వీనర్స్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ వాట్ ఎవర్ దే హావ్ డన్ హోల్ హార్టెడ్లీ.
1: ఈ విధమైనటువంటి సేవలు ఒక ఉన్నత భావముతో ఏకాత్మతత్వంతో కలిపేటువంటిది ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదని చెప్పవచ్చు.
0: Now this type of seva that has been rendered thus with the firm conviction that all are one is something which is unparalleled, cannot be found in any other part of the world.
1: Andaru okka kutumbikuluga undi okka prahasthuluga annatammulu akka chellindavalle pravartinchi ee karyamulo inta dikvijayanni sadhincharu.
0: Considering themselves to be members of one big family, brothers and sisters, they have achieved a stupendous success in the conduct of this conference.
1: Inta samasta yokka dikvijayanni sadhinchavalanna enniyo erpattu undavalanu kaani atti erpattu lekapoyinappatikini andaru kudanu ekodmukulaipoyi aanandamuga ee sevalo palgonnaru.
0: For the success of a conference of this magnitude, a great amount of effort has to be put forward, but what has been done in such a remarkable way that all of them had one single pointed aim, and that is towards the success of this.
1: Andulo pratyekanga mana yokka prapancha sammelanamuku pratyekamainatvanti yokka Hindulasha veeri kutumbamu inka Srinivasulu ityadi pradhanamainatvanti vyaktulu rendu nelalu అందరికీ కూడాను రాత్రి పగలు యోచన చేసి ఈ కార్యక్రమంలో ఈ స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
0: Particular mention in this regard should be made of our World Council Chairman Indulal Shah and also all his family members, Srinivasan and his family members and all the other important officials connected with the organization who have strived day in and day out for the last 2 months to bring this conference into shape.
1: కనుక ఇట్లాంటి కార్యక్రమములు ఇన్ని విధములైనటువంటి దేవప్రదము గావించినటువంటి సమస్త భక్తులకు సేవాదళము వారకును బాల బాలికలకు కూడాను నా యొక్క దీర్ఘ ఆయుష్మంతుడై ఉండాలని ఆశీర్వాదములు అందిస్తున్నాను.
0: సో ఆల్ దీస్ పీపుల్ అండ్ ఆల్సో ఆల్ ద సేవాదళ మెంబర్స్ అండ్ ఆల్ ది అదర్ ఆర్గనైజర్స్ హూ హావ్ డన్ సో మచ్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో ఆల్ ద చిల్డ్రన్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ బ్లెసింగ్ దట్ దే బి ఎండోల్డ్ విత్ ఎ లాంగ్ లైఫ్ peaceful and happy one.
1: ఈ కార్యకర్తలు ఆరోగ్యముగా ఆనందముగా ఉండినప్పుడే ఇట్టి కార్యములు ఎన్నింటినీ జరపవచ్చును.
0: When the organizers are in a good condition and good shape, such conferences, any number of them, could be conducted.
1: కనుక మీ అందరిపైన కూడా స్వామి అనుగ్రహము నిండుగా దండిగా ఉంటుందని మీరు విశ్వసించాలి.
0: So have this belief and faith that on each one of you Swami's grace is there, overflowing and in abundance.
1: Balabalikalara, meeru swamini choodalani ento kutuhalamuto, swamiki namaskarinchalani ante aashato, swamiyeni sambhashanalu jalpalani aanandamuto, meeru ee 10 dinamulo kudanu chaala uvvelluruttu vastaru.
0: Boys and girls, for the past 10 days, you have been given to this keenness on your part, to see Swami, to sit with Swami, to listen to Swami speak to you. You have been overflowing within yourself with a sense of joy and enthusiasm.
1: మీ అదృష్టములు నెరవేర్చే నిమిత్తమై మిగిలినటువంటి కార్యక్రమములంతా కూడా నువ్వు నిలబెట్టి రేపటి దినము 8 గంటలకు మీ పిల్లలందరికీ కూడాను నమస్కారములతో పాటు ప్రసాదం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆనందపరుస్తారు.
0: Response to this enthusiasm and this eagerness and yearning on your part, I have now put aside all my other engagements for tomorrow. And at 8 a.m. in the morning tomorrow, I'll be meeting you all, giving you namaskar, giving you darshan and prasadam, personally.

0: జగత్ సర్వం దైవాదీనం, జగత్ సర్వం ఓంకారం తత్వమాసితం, తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత దైవాదీనం జగత్సర్వం, జగత్సర్వం సత్యాదినంచు దేవతం, తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత.
1: The whole world is under the control of God, and the noble soul would adhere to the path of truth, and that noble man always follows the path of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naati samajamunaku ramayanam atyavasaram.
1: For the modern society, Ramayana is very essential.
0: తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు.
1: Today we don't have children who revere their fathers.
0: కుమారుని వాత్సల్యపరిచేటువంటి యొక్క తండ్రులు లేరు.
1: We don't have fathers who treat their children, sons, with all the affection and care.
0: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
1: We don't have disciples who respect their gurus or preceptors.
0: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు.
1: Nor do we have teachers who have concern for their students.
0: Itti sthitilo ramayanamu anni rangamulu yendukodanu aadarshanni andinchetuvanti oka pavitramaina charitra.
1: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
0: Intilo tandru tandrulu ee vidhanga melagali.
1: At home, how parents should conduct themselves.
0: పిల్లలకు ఏ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలి.
1: How children should grow in an ideal way.
0: అనేటువంటిది ఈనాడు ఏ ఇంటి ఎందుకూడను మనకు కానరావటం లేదు.
1: Not even a trace of this is noticed at any residence today.
0: అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి.
1: How
0: కుటుంబం యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు.
1: హౌ బ్రదర్స్ షుడ్ మింగల్ విత్ ఈచ్ అదర్, హౌ చిల్డ్రన్ షుడ్ కీప్ అప్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, వెల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ నోటీస్డ్ టుడే.
0: పతులను సతులు, సతులను పతులు ఏ విధంగా కూడాను మెలిగి ఆదర్శాన్ని సమాజమునకు అందించాలి అనేటువంటి ఒక ఇది ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
1: The husband and wife relationship, how it should be, in what ideal manner should exist, is not seen today.
0: గౌరవ మర్యాదలే అడుగంటిపోయినవి.
1: The courtesy and respect are totally gone.
0: కానీ స్వేచ్ఛ మితి వీరినది.
1: We find the freedom is more and more.
0: పరేచ్ఛకు విరుద్ధమైనది.
1: It's quite against the other's feelings.
0: ఇలాంటి పరిస్థితులు యందు ప్రాచీన చరిత్రలైనటువంటి యొక్క ఈ పవిత్రమైన రామాయణము అన్ని రంగములు యందు కూడాను ఆదర్శాన్ని అందిస్తుంది.
1: In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation.
0: కన్న బిడ్డలను ఏ విధంగా సాకాలి, వారిని ఏ విధమైన అదుపులో పెట్టాలి, ఏ విధమైన ఆదర్శాన్ని వారికి అందించాలి అనేటువంటి విచారణ ఈనాడు తల్లిదండ్రులు ఏమాత్రమూ చేయటం లేదు.
1: టుడే పేరెంట్స్ హ్యావ్ నాట్ నోటీస్డ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, how to bring up their children, how they should make their children ideal to the rest of the society.
0: ఏదో 5 సంవత్సరములు వస్తే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపను ఏ విలేజ్ స్కూల్ లోపను చేర్చినంత మాత్రమే వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
1: The modern parent thinks that his responsibility ends by admitting his child in the primary school at the age of 5.
0: మొట్టమొదట పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
1: In fact, for a child, a home is the first school of learning.
0: ఆ పాఠశాల యందే పెద్దల్ని ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
1: There, the child is taught how to respect elders, how to speak truth.
0: ఈ సత్య ధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
1: How to follow dharma, how to speak truth are taught at home.
0: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: There in the school, how one should behave.
0: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
1: How one should respect one's own teacher.
0: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: How to conduct, how to mingle among friends.
0: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడా ఎవరు యోచించటం లేదు.
1: Nobody is bothered about these aspects of life.
0: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: The moment one is admitted to school, one should know how to move, mingle among classmates.
0: ఇంతే కాక ఆ యొక్క నిబంధనలు కూడా మనము చక్కగా గుర్తించి వర్తించాలి.
1: We should also take into cognizance the regulations of the institution.
0: విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
1: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
0: ఈ విధమైనటువంటివి సత్యంత్యమైనటువంటి గుర్తులు మనం గుర్తించినప్పుడే విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
0: నామము నామిని చూపుతుంది.
1: The name will direct you to the person.
0: నామరూపములు రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
1: The name and form speak of the conduct, the behavior.
0: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
1: These two aspects must be realized, understood in full and practiced in life.
0: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండి లేము.
1: In earlier times, people would used to get up from the bed in the early hours of the morning, listening to the sounds of the hummingbird.
0: పరుతోముకొని దేహ బాధ తీర్చుకొని జలకమాడి ధరించి చలిది భుజించు.
1: They attend to the calls of nature, they will have their bath.
0: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా దించుండు మేలో నీకు.
1: They will consume the food in a limited way, in a palatable way.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవగల బాలుడు అనిపించుకొను.
1: They go to school in all humility and learn.
0: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
1: Never move about in rain.
0: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
1: Never be anywhere near.
0: దరి నుండి నీయకు దానకీడగును. దరి నుండి నీయకు.
1: Never be anywhere near that.
0: పరుగుడు చెరుగుడి బంతులాటయ్యను.
1: And then participate in games, run well.
0: సరియైన వేళలో సలుపుచునుండా.
1: If you act at the right moment,
0: పై రీతులన్నీ పరికింతువేని ఆరోగ్య భాగ్యములు అనుభవించవు.
1: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
1: We have to maintain our perfect health before we go to learning.
0: దశరథనకు లేక పుట్టినటువంటి నలుగురు కుమారులు వారిని ఏ విధమైన యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
1: దశరథ హ్యాడ్ 4 సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రము జ్ఞప్తి ఎందు ఉంచుకోవటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
0: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథం దగ్గరికి రావటం చేత
1: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
1: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
0: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
1: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
0: లోక కళ్యాణం నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను.
1: దశరథ, I have determined to conduct a sacred ritual for the welfare of the whole world.
0: కాని దీనికి అనేక విధములైనటువంటి ఒక రాక్షసులు ఆటంకములు కల్పుతున్నారు.
1: బట్ దేర్ కాన్స్టెంట్ ఇంటర్ఫేరెన్స్ బై ద డెమన్స్ ఇన్ దట్ ఏరియా.
0: నాకు శక్తి లేకపోలేదు.
1: ఐ డూ హ్యావ్ పవర్.
0: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ ద వెపన్స్.
0: అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ కెపాసిటీ.
0: కానీ యజ్ఞ దీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీనిని ఉపయోగించడానికి వీరిపైన ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
1: సిన్స్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ది సీక్రెట్ రిచువల్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ వెపన్.
0: నేను యుద్ధ ప్రమాణమును స్వీకరించాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దిస్ sacred ritual to be performed.
0: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
1: At this stage, I am not supposed to punish anybody.
0: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
1: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
0: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
1: దశరథ వాజ్ షాక్డ్.
0: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడాను వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కసిగంధలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళను పంపటం చాలా న్యాయంగా కనిపించటం లేదు.
1: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
0: Swami, chaminchandi.
1: Please pardon me.
0: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
1: Swami, please pardon me.
0: Enni vela sainyamna enta kudanu nenu teesukoni vastanu.
1: I will be followed by thousands of battalions
0: of army. Maatram ee yajnamulu kaigi teesukoni ponakkarledu.
1: Please don't ask for these young boys.
0: వారికి ఏమీ తెలియదు.
1: దే డు నాట్ నో ఎనీ.
0: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసము లేదు.
1: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ యూజ్ ఆఫ్ వెపన్స్.
0: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
1: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
0: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
1: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ యజ్ఞ?
0: ఈ సమయం పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
1: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
0: Ikshvakula vamsamunandu aadina maata tapparu.
1: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
0: Meeru ichina karyam emto nenu tappaka nerveristanani maata icharu.
1: In fact, you have promised that you will follow what I said.
0: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
1: Can you take your promise back?
0: Neeku nyayam aithe nenu vellipothanu annadu.
1: Is it justifiable? If you think so, I will return.
0: Kani rishul daggara chaala jagrataga undali.
1: One has to be very careful with regard to sages.
0: Swamulu daggara paamulu daggara chaala jagrataga meligali.
1: One has to be very careful as you deal with swami and paamu the snake.
0: Then ye shapamlo ostado emo?
1: Well, one may be put to any curse.
0: అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: He was very much afraid of the situation and summoned Vasishtha.
0: వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుడిని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
1: వశిష్ఠ కేమ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ విత్ విశ్వామిత్ర.
0: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
1: దశరథ వాజ్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: నీవి కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులొందుతున్నావు.
1: Because of your worldly physical attachment and affection, you are losing this sight.
0: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
1: From your point of view, they are your
0: రాక్షసత్వంలో వాళ్ళు పిడుగులు వంటి వారు.
1: In fact, they are mighty and very powerful.
0: వారి శక్తి సామర్థ్యం నీవే మాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: You're not making an attempt to know their capacities, their potentialities.
0: రాములను పిలిపించాడు.
1: And then he asked Rama to go there.
0: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
1: And Rama will be followed by Lakshmana.
0: ఇది వారి యొక్క అలవాటు.
1: This has been the practice.
0: ఇద్దరు కూడా వచ్చి
1: both came.
0: తండ్రికి నమస్కరించారు.
1: They did namaskara to
0: him. గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
1: Also Vasishtha.
0: తండ్రి గారు విశ్వామిత్రుని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వారికి కూడా నమస్కరించారు.
1: And Vishwamitra was introduced by Dasaratha to both of them.
0: నెమ్మదిగా నిలుచుకున్నారు.
1: They stood there silently.
0: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దెమ్.
0: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపింపజేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెమ్.
0: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ టు డూ నమస్కార టు బోత్ ఆఫ్ దెమ్.
0: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
1: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డూ నమస్కార
0: అని తనలో తాను నమస్కరించుకొని
1: హీ హాస్ పేడ్ రెస్పెక్ట్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెమ్.
0: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
1: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
0: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి,
1: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్,
0: ఎక్కడికి పోయినప్పటికీ
1: వేర్ ఎవర్ దే గో,
0: రాముని వెంట లక్ష్మణుడు,
1: రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ,
0: భరతుని వెంట శత్రుఘ్నుడు,
1: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్న,
0: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు,
1: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
0: దీనికి కారణమేమిటి,
1: వై,
0: దీని ముందు చరిత్రను మనం కొంత విచారించినప్పుడే
1: when once we investigate
0: ee kaaranaalu manaku chakkaga artham avutayi,
1: we know the mystery behind it.
0: Putrakameshti yagam jarigin tarvata
1: at the end of putrakameshti
0: yaga prasadam entundi payasamanu
1: when the sacrificial food is offered,
0: vasishtha tecchi,
1: vasishtha brought,
0: తండ్రి అయినటువంటి దశరథుని చేతికి ఇచ్చారు.
1: అండ్ ఆఫర్డ్ టు దశరథ ద ఫాదర్.
0: దశరథుడు కౌశల్య చేతికి ఇచ్చి మీరు ముగ్గురు పంచుకోండి అన్నారు.
1: దశరథ గేవ్ దిస్ పాయస ద పుడింగ్ టు కౌశల్య, వాంటెడ్ టు షేర్ విత్ అదర్ టూ.
0: కౌశల్య పట్టపురాణి.
1: కౌశల్య ఇస్ ద క్వీన్.
0: ఆమెకు పుట్టినటువంటి బిడ్డకు తప్పక రాజ్యం చిక్కుతుంది అనేటువంటి ధైర్యం ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ఫుల్ కన్విక్షన్ దట్ హర్ సన్ వుడ్ బి కరోనేటెడ్.
0: పెండికి పురము
1: prior to the wedding
0: కేకే రాజు దగ్గర ప్రమాణం తీసుకున్నాడు దశరథ మహారాజు.
1: In fact Dasharatha made a promise to the Kekaya king,
0: మీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: He made a promise that her son would be coronated.
0: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
1: So both of them received this news in a good way.
0: సుమిత్ర చాలా గుణవంతురాలు.
1: Sumitra is virtuous lady.
0: పవిత్రమైనటువంటి హృదయం కలిగినట్టు.
1: She is sacred hearted.
0: ఆమెకు కూడా ఇచ్చారు.
1: అండ్ షీ టు హ్యాడ్ హర్ షేర్.
0: ఆమె తెలుసుకుంది లోపల.
1: షీ వాజ్ థింకింగ్ విత్ హిమ్.
0: ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనము.
1: వాట్ ఫార్ ద చిల్డ్రన్ హూ ఆర్ బిగాటన్ ఆఫ్టర్ పార్టేకింగ్ దిస్
0: ప్రసాద్. పరలోక సేవ చేయవలసి వచ్చినది కానీ మీరు ఏమాత్రము స్వతంత్రంగా జీవించలేరు.
1: ద సన్స్ హూ ఆర్ గోయింగ్ టు బి బోర్న్ వుడ్ హ్యావ్ టు సర్వ్ అదర్స్. దే హావ్ నో ఇండిపెండెన్స్.
0: ఏ పలుకు పలకలేదు.
1: షీ డిడ్ంట్ అట్టర్ ఎ సింగిల్ వర్డ్.
0: మౌనంగా ఆ కప్పు తీసుకుని టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
1: షీ కలెక్టెడ్ ద కప్ విత్ ద రైస్ పుడింగ్ ప్రసాద అండ్ క్లైమ్ టు ద టెరెస్.
0: శిర స్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు హెయిర్ రిగోర్లు ఇలాంటివంతా లేవు.
1: షీ హ్యాడ్ హెడ్ బాత్. దేర్ వాజ్ నో హెయిర్ డ్రయర్ ఇన్ దోస్ డేస్.
0: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
1: As it was the broad daylight, she kept the cup on one side and she was drying her hair.
0: తక్షణమే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గరుడ వచ్చింది ఆ కప్పును ఎత్తుకొని పోయింది.
1: In the meantime, kite came over there and collected the cup.
0: చాలా భయపడిపోయింది సుమిత్ర.
1: She was very much afraid of the situation.
0: నేను అలక్ష్యం చేయటం వలన,
1: because of my negligence,
0: అజాగ్రత్తగా ఉండటం చేతను,
1: because of my negligence,
0: ఈ విధంగా జరిగిపోయింది. అతను ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
1: షీ ఈస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
0: క్రిందికి వచ్చింది.
1: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
0: క్రిందికి వచ్చేసేటప్పటికి చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
1: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ దట్ ద కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
0: కౌశల్య కైకేయి చాలా గుణవంతులు.
1: కౌసల్య కైక ఆర్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
0: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
1: దే ఆర్ హైలీ రిప్యూటెడ్
0: యజ్ఞయాగాది కథల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది సెక్రెట్
0: రిచువల్స్ కైక.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చర్.
0: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైక హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
0: కైక చాలా గుణవంతురాలు.
1: కైక ఇస్ హైలీ వర్చువస్.
0: అక్కడ పిలిచింది.
1: She called her sister.
0: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: మనం ముగ్గురు ఒక్కటే.
1: All the three of us are one.
0: అందరం ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
1: Let us share what all lot we
0: have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
1: Do you find that mentality today?
0: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమసత్వము ఈ అహంకార హీనత కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
1: How sacred the unity, the harmony and that sisterly feeling among those people.
0: Tane kappulo ardanni ane kappulo posindi.
1: And she shared half of her lot.
0: Kausalya pattaprani.
1: Kausalya is the queen.
0: Amma mana mugguru samanule.
1: All the three of us are same.
0: Igo naadi kudinu ardham postunnanani ane kappulo ardham payasamu Sumitra kappulo posindi.
1: And she also shared her half.
0: Ee mugguru kappulu teesukunnaru.
1: All the three collected cups.
0: Vastra var daggariki velli
1: they approach of a sister
0: yagna devataku namaskaram chesi
1: they paid all respect to the altar
0: adni puchukunnaru
1: and they got permission
0: vasishtha varu selavicharu
1: vasishtha permitted them to go ahead
0: mugguru namaskaram chesukunnaru
1: all the three did namaskar
0: mugguru kanulu musukoni aa payasanni bhujincharu
1: closing their eyes in all humility and prayerfulness they consumed prasad
0: ఈ ప్రసాదం భుజించిన తర్వాత
1: కొన్ని
0: నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
0: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోపల ఆనందిస్తూ వచ్చారు.
1: దే వర్ సో హ్యాపీ విత్ దెం.
0: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
1: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేజన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
0: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
1: అండ్ షీ హ్యాడ్ ట్విన్స్.
0: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్ టు టేక్ కేర్.
0: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
1: ట్విన్స్ డిడ్ నాట్ స్లీప్.
0: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు అని లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
1: శత్రుఘ్న లక్ష్మణ దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
0: ఆ చిన్నపిల్లలు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
1: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వరీడ్ వై ద కిడ్స్ వర్ క్రైయింగ్ ఆల్ ద టైమ్ అండ్ అప్రోచ్ వశిష్ఠ టు నో ద రీజన్.
0: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
1: She said, Guruji,
0: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
1: డూ దే హ్యావ్ ఎనీ పెయిన్ ఆర్ ఎనీ కంప్లైంట్?
0: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
1: Or am I not taking care of them?
0: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
1: ప్లీజ్ లెట్ మీ నో ద రీజన్ వై దే క్రాయ్.
0: ఆయన కన్నులు మూసుకున్నాడు, యోగ దృష్టితో చూచాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ హీ కుడ్ హావ్ విజన్.
0: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
1: You please understand Lakshmana is the spark of Rama.
0: Kausalya atta paasam nunchi puttinatundi vaadu ee yokka Lakshmanudu.
1: And he is born because of the half share that she received from
0: Kausalya. Kaika atta bhagam nunchi puttinatundi vaadu Shatrughnudu.
1: Shatrughna is born because of the half share of
0: Kaika. Shatrughna yokka amsamu ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
1: సో శత్రుఘ్న ఇస్ ద స్పార్క్ ఆఫ్ భరత.
0: లక్ష్మణుడు రామ అంశము.
1: లక్ష్మణ ఈజ్ ద పార్ట్ ఆఫ్
0: రాముడు దగ్గర పోయి ఈ లక్ష్మణ్ పండబెట్టండి.
1: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
0: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్ని పండబెట్టండి.
1: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
0: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
1: దే విల్ స్లీప్ వెల్.
0: గురువాజ్ఞ ప్రకారం తీసుకుని వచ్చింది.
1: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
0: ఏ విధమైనటువంటి ఒక కథలు లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
1: ద చిల్డ్రన్ హూ డిడ్
0: పాడుకుంటూ ఉంటున్నారు.
1: దే స్లెప్ట్ సో నైస్లీ.
0: ఇద్దరు పాడుకుంటూ లేచారు.
1: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
0: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
1: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
0: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
1: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
0: అక్క,
1: సిస్టర్,
0: చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
1: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: లేకపోతే నాకు బిడ్డలు ఎక్కడ?
1: ఆల్స్ ఐ వుడ్ నాట్ హావ్ హ్యాడ్.
0: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను, ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
1: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ,
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
1: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
0: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
1: They are your property.
0: నేను నిమిత్తం మాత్రమే.
1: I am only an instrument.
0: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
1: And these children are your gift.
0: వీరు సేవలు చేసే నిమిత్తమే నా గర్భంలో పుట్టారు.
1: They are born to serve them.
0: నేను ఎంతో ధన్యురాలను.
1: I am really
0: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
1: I'm really lucky to have children who are ready to serve.
0: తనలో తాను ఎంతో ఆనందించుకొని,
1: she was so happy with them.
0: భరతుని వెంట శత్రుఘ్నిచ్చింది.
1: And she gave Shatrughna to follow Bharata.
0: Ramulu venta Lakshmana ichindi.
1: And Lakshmana was to follow Rama.
0: Ante inga Ramulu ekkada adigu pedithe Lakshmana ekkada povali.
1: Right from that moment Lakshmana followed Rama.
0: Bharatudu ekkada adigu pedithe Shatrughna ekkada povali.
1: So also Shatrughna followed Bharata.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని వారు గడుపుతూ వచ్చారు.
1: That has been the pattern of life.
0: కేవలం వీరు సేవకులు మాత్రమే కాదు.
1: They're not merely servants.
0: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
1: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
0: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చి ఇస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్డ్ టు రామ హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
0: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
1: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్
0: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
1: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
0: భరతుడు కూడా అంతే.
1: సో ఆల్సో భరత.
0: శత్రుఘ్నుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
1: అంటిల్ శత్రుఘ్న అరైవ్డ్ దేర్ Bharata never accepted any food.
0: Kanukane Bharatunni vivahamaina tarvata,
1: so after the wedding of Bharata,
0: tana menamamainatundi Kaikeyi Raju,
1: his own uncle the king of Kaikeyi,
0: anaga Kashmir Raja,
1: the Raja of Kashmir,
0: aina tana kumartanu tana intiki teesukoni poyyadu.
1: And he has in fact has taken his daughter along with him.
0: Appudu
1: then
0: Bharatunni maatrame pilchadu kani Shatrughna pilavaledu.
1: It was only Bharata was supposed to go.
0: భరతుడు కూడాను శత్రుఘ్ని రమ్మని చెప్పలేదు.
1: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
0: ఏ చరిత్ర ఎందుకు లేదు.
1: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాస్ దేర్.
0: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్లాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడాను వెంట పోయాడు.
1: వెన్ రామ వాస్ సెంట్ టు ద ఫారెస్ట్ హి వాస్ ఫాలోడ్ బై లక్ష్మణ.
0: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి వారికి శాంతి చేయడానికి నీ ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
1: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీస్ బెటర్ యూ స్టే బ్యాక్.
0: అన్నా నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు సర్వ్.
0: నీవు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
1: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: పితృదేవోభవ పితృదేవోభవ ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
1: ఫాదర్ ఈస్ గాడ్, మదర్ ఈస్ గాడ్, దే ఆర్ ది డిక్టా, సేక్రెడ్ డిక్టా.
0: లక్ష్మణుడు వెళ్లాడు రాముల వెంట.
1: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఎంత చెప్పినా కూడా వినలేదు.
1: హీ డిడ్ పే హీడ్
0: శత్రుఘ్నుడు అంతే.
1: So also Shatrughna.
0: Shatrughna యొక్క గుణగణములు రామాయణములు ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
1: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ రామాయణ.
0: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
0: ఎక్కడే కాని రాములకు భరతులకు శత్రువులు కనిపించారా ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
1: అండ్ శత్రుఘ్న విల్ నాట్ అలౌ ఎనీ ఎనిమీ టు సర్వైవ్.
0: కానీ అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దోస్ సర్కమ్స్టాన్సెస్ హావ్ నాట్ బీన్ రిటన్.
0: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్లాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్లాడు.
1: అండ్ శత్రుఘ్నలో
0: అతనికి వివాహమైంది.
1: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
0: భరతుడు భార్యతో పాటు వెళ్లాడు.
1: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్.
0: తండ్రి గారింటికి.
1: అండ్ హి వెంట్ టు హిస్ హౌస్.
0: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
1: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అన్అకంపనీడ్ బై వైఫ్.
0: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్లాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
0: ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
1: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది. అనగా మిథిలాపురం నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
1: After the holy wedding there in Mithila, all the four sons returned to Ayodhya.
0: Dasaratha said,
1: Dasaratha said,
0: Nayana, ఈ నలుగురిని నేను చూచి అష్టగ్రహాల వలె ఎనిమిది నేత్రములను నేను చూచి ఆనందిస్తున్నాను.
1: Watching all four suns, I feel as if I am watching the eight planets.
0: కాని వారి వెంట సతులు కూడా వచ్చి వారి కూడా అష్టగ్రహాలు అనగా ఎనిమిది నేత్రములు.
1: And you are followed by wives also.
0: ఎనిమిది ఎనిమిది పదహారు ఈ పదహారు కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
1: 8 + 8 = 16 aspects.
0: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్లు కూడా నాకు కుమార్తెల బలే చూసుకుంటున్నాను.
1: ఐ విల్ కన్సిడర్ మై డాటర్ ఇన్ లా యాజ్ డాటర్.
0: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
1: దే ఆర్ ఆల్సో హైలీ వర్చువస్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ యూ సెడ్,
0: ఎంతటి అదృష్టము నా ఇది.
1: హౌ లక్కీ ఐ యామ్.
0: ఈ తపఫలము యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
1: ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
0: మిథిలా పుంపురి ఉండినటువంటి వారు ఎక్కడ, అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ.
1: దే ఆర్ ఫ్రమ్ మిథిలా, మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
0: వీరిద్దరికి నీ సన్నిధి సంబంధ బాంధవ్యమునంతా ఇది భగవత్ అనుగ్రహమే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెమ్ టుగెదర్
0: అని చెప్పి,
1: సో సే
0: అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను, చూడబోను.
1: అండ్ హీ సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వాచ్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
0: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
1: వైవ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
0: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి
1: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబల్.
0: మాండవి శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
1: మాండవి శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
0: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవి శృతకీర్తి.
1: మాండవి శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: జనకునికి మొదటి బిడ్డ సీత.
1: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ జనక ఇస్ సీత. ది సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
0: ఈ ఇద్దరి కూడా రామలక్ష్మణులకి ఇచ్చి పెళ్లి చేసిన.
1: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: ఏనాడు కాని పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
1: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్స్.
0: అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ దట్ నోబిలిటీ, బికాస్ ఆఫ్ దట్ గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమంగ్ ది డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్. విశ్వామిత్రుడు వచ్చి ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
0: కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
1: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ ద పర్మిషన్ ఇస్ obtained from Vasishtha and he never said no to the proposal.
0: Matru ajna motta motne jarigipoyindi.
1: And in fact they followed the command of the mother.
0: Ramulto bail deraadu.
1: And he followed Rama.
0: Velin tarvata
1: after that
0: Sarayu nadi teeram lopala
1: very close to Sarayu
0: river naina inga siddhashramaniki cheravalsi vachindi.
1: We are very close to siddhashrama.
0: Meeku oka mantra upadesham chestara
1: anna. And then I will teach you a mantra.
0: Maya idiye maya.
1: This is illusion.
0: Sarvagnudu Ramakrishna Ramachandrulu ani telisi kudanu.
1: He knows Rama is omniscient.
0: Sarvashaktimayudu Ramudu ani telisi kudanu.
1: He knows Rama is all powerful.
0: Triyedo mantra upadesham kosam prayatnam chesadu Vishwamitrudu.
1: Yet Vishwamitra wanted to teach a mantra.
0: Ee vidhamainatti mayalo padutu vacharu maharshulu kudanu.
1: And even sages were put to this kind of disillusionment.
0: Nayana ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడా మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
1: ఇన్ సిద్ధాశ్రమ అంటిల్ ఆల్ ద డెమన్స్ ఆర్ కిల్డ్ నో వన్ షుడ్
0: పార్ట్ నిద్రించడానికి అవకాశం ఉండదు.
1: యు నాట్ హావ్ ఎనీ టైం.
0: ఆహార నిద్రములు రెండు కూడా నువ్వు జయించుకునే నిమిత్తమై
1: యు హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్
0: స్లీప్. బల అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చారు.
1: నౌ హీ టాట్ దెమ్
0: బల నిద్రను సాధిస్తుంటాడు.
1: బల will help you to conquer sleep.
0: ఆహారాన్ని సాధిస్తు ఆకలిని సాధిస్తుంది.
1: అతిబల విల్ హెల్ప్ యూ టు కాంకర్ హంగర్
0: ఆకలి దప్పులు లేకుండా నిద్రాహారములకు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు.
1: అండ్ దిస్ ప్రిసెప్ట్ కన్ఫర్డ్ దెమ్ ది గిఫ్ట్ టు విన్ ఓవర్ ది అపిటైట్ అండ్ థర్స్ట్.
0: అందువల్ల రాముల చేత లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు.
1: ఫర్ దట్ రీజన్ లక్ష్మణ అకంపనీడ్ రామ.
0: కనుక ఒక్కొక్క ఇంటి ఎందు కూడాను బిడ్డలు ఉంటారు.
1: We have children at every
0: ఆ బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిధి సంబంధ బాంధవ్యమే ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అమంగ్ దెమ్.
0: కానీ దశరథ మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు.
1: బట్ దే ఆర్ ది రెసిడెంట్స్ ఆఫ్ దశరథ. ఆల్ ది ఫోర్ మింగల్డ్ ఇన్ హార్మనీ.
0: తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే.
1: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే హావ్ పార్టీ.
0: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైన నిమిషించేటువంటి వారు కాదు.
1: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని బాధని పంచుకునేటువంటి వాళ్ళు.
1: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అండ్ ఎ ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబడీ.
0: కనుకనే రాములను అందరు కూడా అనుసరిస్తూ వచ్చారు.
1: సో ఆల్ ఫాలోడ్ రామ.
0: కనుక ఒక ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
1: Therefore, they demonstrated what unity is, what harmony is.
0: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
1: One wife is enough to give enough of problems.
0: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు.
1: With two wives beyond estimate.
0: ముగ్గురు భార్య ఉంటుంటే ఇంక ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
1: Three wives, conflict all the time.
0: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏమాత్రము లేదు.
1: But at the restaurant Dasharatha, nothing was
0: there. తలచవచ్చును కైకి ఈ విధంగా కోరింది కదా, కైకి ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో, కానీ కైకకు చేసింది కానే కాదు.
1: యూ మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్ బూన్స్.
0: ఇది కేవలము రాక్షస సంహార నిమిత్తమై
1: ఓన్లీ టు కిల్ ద డెమన్స్
0: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది.
1: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ప్రేడ్ సర్వ్.
0: రాములు రాక్షస సంహారం గావించాలి.
1: రామా హ్యాస్ టు కిల్ ద డెమన్స్
0: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
1: అండ్ సో షీ వాంటెడ్ that the two boons to be granted because she doesn't want to disobey.
0: మందర్ చెప్పింది, ఆ మందర్ బోధించటం చేత ఈమె చెడిపోయింది అని అనేక రకాలుగా మనం భావించుకుంటుంటాం.
1: But we consider that Kaika listened to all the bad words of Mandara.
0: మందర మాట చెప్పినటువంటి వినేటువంటి కైకా కాదు ఈమె.
1: Kaika is not of that sort so as to hear cheap words of Mandara.
0: గొప్ప గుణవంతురాలు.
1: She is highly virtuous.
0: సాధ్వీమణురాలు.
1: She is chastely.
0: శీలవంతురాలు.
1: She is one of character.
0: ఈమె కేవలము దైవాజ్ఞగా భావించి
1: she considers God's command.
0: రాముని ఈ విధంగా అరణ్యానికి పంపితే గాని రాక్షస సంహారం జరగదు.
1: Unless Rama is in the forest, demons will not be killed.
0: రావణ మర్దం జరగాలి.
1: Ravana has to be annihilated.
0: కనుకని దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
1: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్.
0: చేసుకుని కట్టకట్టి రాక్షస సంహారం జరిగించింది.
1: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఎట్ ది ఎండ్.
0: తన కుమారుడైనటువంటి భర్తుని కంటే రామును అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌశ కైక.
1: ఇన్ఫాక్ట్ కైక లవ్డ్ రామా మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: కుమారుడు వచ్చాడు,
1: సంఖ్య
0: భర్తుడు వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఎందుకు కోరింది?
1: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్, హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బూన్స్?
0: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి,
1: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్
0: నాయనా ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే.
1: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
0: ఈ సంకల్పంను పురస్కరించుకుని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కనుక ప్రతి ఒక్కటి దైవాగ్రత ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ మాస్టర్ ప్లాన్. వీఆర్ నాట్ ఇండిపెండెంట్
0: అని చెప్పి అందరికి సమాధానం గతించింది.
1: అండ్ షీ ఆన్సర్డ్ ఎవ్రీబడి.
0: మున్ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు,
1: ఇన్ ఫ్యూచర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్,
0: అప్పుడే
1: then
0: ravanu yokka vishayam kudunu telusunu.
1: Then she also knows ravana story.
0: Ravanulu maa devadalandarni baadha pedutunnadu, deeniki emaina pariharam kavali ani dasharathuni prarthincharu.
1: And in fact everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
0: Appudu cheppadu,
1: then he said,
0: nayana naa kumaru puttadu,
1: I have a son.
0: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు.
1: ఈ సౌఖ్యాన్ని
0: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు.
1: హీ కెన్ క్యారీ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ.
0: అంత శక్తి సామర్థ్యం నాకు ఎక్కడా లేవు.
1: అండ్ హీ హాస్ గాట్ దట్ కెపాసిటీ.
0: దాని విచారణ చేసేటువంటి ఒక శక్తి కూడా నాకు లేదు.
1: అండ్ ఐ కెనాట్ ఈవెన్ ఎస్టిమేట్ హిస్ కెపాసిటీస్
0: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి,
1: అండ్ హీ పాస్డ్ ఆన్ ద మెసేజ్,
0: మీరే విచారించండి అన్నారు.
1: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అతనికి మరణం కావాలి.
1: And he wants
0: ee maranam evar vara jarugutundi,
1: he is to be killed at whose hand?
0: Adi matram dasharathudu cheppadu.
1: That only Dasharatha said,
0: devatala cheta gaanu,
1: either by angels,
0: yagni yagadi kratulu cheta gaani,
1: or by sacred rituals,
0: kinnara kimpurushulu cheta gaani,
1: or kinnara and kimpurusha,
0: okaloka samayamlo naaku maranam undakoodani nanne prarthinchadu ravanudu.
1: Ravana prayed that he should never be. And he has got that capacity.
0: దాని విచారణ చేసేటువంటి యొక్క శక్తి కూడా నాకు లేదు.
1: అండ్ ఐ కెనాట్ ఈవెన్ ఎస్టిమేట్ హిస్ కెపాసిటీస్
0: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి,
1: అండ్ హీ పాస్డ్ ఆన్ ద

0: నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
1: రావణ ప్రేయర్ దట్ హీ షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎనీ.
0: నేను ఆ రావణుకి నేను వరం ఇచ్చాను.
1: దట్ వాస్ ద బూన్ ఐ గ్రాంటెడ్
0: దేవతల చేత గాని కిన్నర కింపురుషుల చేత గాని రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
1: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్స్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
1: వన్ పాయింట్ వీ హావ్ టు థింక్ హియర్.
0: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
1: He didn't ask for this prayer.
0: రాములు మానవాకారము.
1: Rama is in a human form.
0: రాములు చేతనే అతని మరణం జరుగుతుంది.
1: So his death is at the hands of Rama.
0: కనుకని దేవతల చేత జరిగేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు హ్యాపన్
0: కిరుడు చేత జరిగేటువంటిది కాదు.
1: ఆర్ అదర్స్
0: కింపురు చేత జరిగేటువంటిది కాదు.
1: పురుష
0: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు.
1: ఐ నో అదర్ వే ఆర్ బీస్ ఆర్ వాట్స్ ఎవర్.
0: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను.
1: హీ కన్సిడర్డ్ దట్ మ్యాన్ ఇస్ సో లో.
0: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది.
1: అండ్ హీ థాట్ దట్ మ్యాన్ ఇస్ సో లో అండ్ And you are so proud.
0: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ ఆస్క్.
0: విష్ణువుడు కూడా అతనికి వరం ఇచ్చాడు.
1: విష్ణు ఆల్సో గేవ్
0: దేవతల చేత కాని
1: ఐదర్ బై ఏంజల్స్
0: కిర్ణుల చేత కాని
1: కిన్నెర
0: కింపరు చేత కాని
1: పురుష
0: రాక్షసుల చేత కాని నీకు మరణం ఉండదు ఉండదు అన్నాడు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు డై.
0: కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముడు కూడా దేవుడు కూడా అంగీకరించలేదు.
1: బట్ దిస్ ఎగ్జెంప్షన్ హాస్ నాట్ బీన్ సాట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇదిలో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి.
1: దిస్ ఇస్ ద సీక్రెట్.
0: కాబట్టి రాముడు ఇంకా పెద్దవాడైన తర్వాత రాముడి అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు.
1: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైం.
0: దీనినే లంకకు చేరినప్పుడు
1: క్లోజ్ టు లంక
0: హనుమంతుడు పోయినప్పుడు
1: హనుమంత
0: లంకని చెప్తుంది.
1: లంకని స్టార్ట్ టెలింగ్
0: మన లంకకు చెడ్డకాలం ప్రాప్తిస్తూ వచ్చింది.
1: బ్యాడ్ టైమ్స్ ఆర్ సో నియర్.
0: ఒక కోతి వచ్చి
1: ఎ మంకీ విల్ బి హియర్
0: ఈ లంకని కొట్టినప్పుడు
1: అండ్ లంకని ఇస్ హర్ట్
0: ఆమె తల తిరిగి పడిపోయింది.
1: అండ్ షీ విల్ ఫాల్ విత్
0: ఈ లంకని సులభంగా పడేటువంటిది కాదు.
1: ఇస్ షీ నాట్ ఆర్డినరీ వన్.
0: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
1: ద మూమెంట్ షీ ఫెయింట్స్
0: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
1: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకని డైస్ దేర్ ఇస్ నో సెక్యూరిటీ
0: ఫర్ లంక. లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
1: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
0: అని లంకని పోయి రావణుకు చెప్పింది.
1: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకని.
0: ఈ హనుమంతుడు ఎక్కడేవాడు?
1: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్?
0: అది కూడా మనం తెలుసుకోవాలి.
1: వి హావ్ టు నో దాట్.
0: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
1: అండ్ కై కలెక్టెడ్ దట్ రిజర్వ్ ఆఫ్ ప్రసాద్
0: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవేసింది.
1: ద కప్ వాజ్ డ్రాప్డ్ దేర్ అట్ ద ప్లేస్ వేర్ అంజనీ దేవి వాజ్ ఇన్ మెడిటేషన్.
0: అంజలి కాదు అంజనీ దేవి.
1: షీఈస్ అంజనీ దేవి.
0: ఆమె ఆ పాయసాన్ని తీసింది.
1: And she has received that payasa.
0: Ame garbhamulopala hanumantudu praptinchadu.
1: And Hanuman is born because of the grace.
0: Ee ramalakshmana bharata satyakula yokka amsame hanumantudu kudanu.
1: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
0: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామకార్యం లోపల పాల్గొంటూ వచ్చాడు.
1: సో హనుమాన్ ఎంజాయిడ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనూ ఉంటున్నాయి.
1: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ
0: వెతికి చూచిన వాళ్ళు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
0: నిదానంగా యోచన చేస్తే
1: if you inquire clearly
0: ప్రతి ఒక్కటి అర్థం లేనిటి పదం అక్కడ ఏమాత్రము ఉండదు.
1: ఎవ్రీథింగ్ ఇస్ హైలీ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్.
0: ప్రతి కుటుంబములకు
1: ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ
0: ప్రతి అన్నదమ్ములకు
1: ప్రాబ్లమ్
0: ప్రతి అక్క చెల్లెండ్రులకు
1: సిస్టర్
0: ప్రతి తల్లిదండ్రులకు
1: పేరెంట్స్
0: అన్ని రంగముల్లో కూడా ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
1: రిసీవ్ ఐడియల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
0: ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి,
1: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్,
0: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి,
1: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
0: అన్ని కూడా రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణ.
0: ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
1: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
0: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ.
1: దిస్ మే మోడర్న్ ఏజ్ ఆర్ అల్ట్రా మోడర్న్ ఏజ్.
0: మాటనే
1: సత్యాన్ని
0: పాటించాలి,
1: వినయాన్ని
0: ప్రదర్శించాలి, విధేయతను నిరూపించాలి,
1: నిజమైనటువంటి
0: ఆదర్శాన్ని మనం అందించాలి.
1: అండ్ యూ హావ్ టు బి ట్రూ ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడా ఒక ఆదర్శాన్ని అందించే నిమిత్తమే

0: జన్మించాడు కానీ ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
1: ఎవ్రీ మ్యాన్ ఈజ్ బోర్న్ టు బి ఎన్ ఐడియల్, నాట్ టు సింప్లీ లివ్.
0: ప్రతి వ్యక్తి కూడాను
1: ఎవ్రీ పర్సన్
0: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: ది బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీ షుడ్ బి ఎన్ ఐడియల్.
0: అతిది ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీవన్ డిజర్వ్స్ దిస్ స్టేటస్.
0: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి.
1: And how mother should take care of the child.
0: బిడ్డ ఏ రీతిగా తల్లిని గౌరవించాలి.
1: And how the child should respect
0: ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతను ఏ రీతిగా మనం గౌరవించాలి.
1: Our guests are to be received in respect.
0: ఇవన్నీ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటివి.
1: All these norms are to be observed in every family.
0: ప్రపంచమంతా ఒక ఇల్లు.
1: The whole world is one home.
0: మానవులందరూ ఒక కుటుంబమే.
1: The humanity belongs to one family.
0: కనుకని ఈ ఒక కుటుంబమైన మానవులు ఈ విధమైన భేదభావములకు అవకాశం ఇవ్వకుండా
1: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ హ్యూమానిటీ దిస్ నాట్ డిఫరెన్స్.
0: దేహంలో ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుండదో,
1: జస్ట్ యాజ్ వి హావ్ వేరియస్ లింబ్స్ టు దిస్ బాడీ,
0: చెయ్యి పని చేస్తుంది,
1: ది హ్యాండ్ వర్క్స్,
0: కన్ను చూస్తుంది,
1: ఐ వాచెస్,
0: చెవులు వింటుంది,
1: ఇయర్స్ హియర్,
0: నోరు మాట్లాడుతుంది,
1: ది టంగ్ స్పీక్స్.
0: ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ
1: దో దేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్,
0: అన్ని అంగములు కూడా శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో,
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ దిస్ బాడీ,
0: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారమే ధరిస్తూ వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఒక్క దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ది లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్ పర్సనాలిటీ.
0: ఇది ఏ ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితులు.
1: దిస్ హాస్ బీన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
0: కనుక ఆనాది కాలం నుండి
1: since good old days
0: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ
1: passing on the ideal life.
0: ఒక తల్లి కన్నటువంటి బిడ్డను
1: ది చిల్డ్రన్ ఆఫ్
0: మరొక తల్లి కన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు
1: అండ్ వెన్ వన్స్ దే గాట్ మ్యారీడ్
0: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
1: పేరెంట్స్ నెవర్ క్రైడ్ దట్ ది డాటర్ ఈస్ గోయింగ్ టు అనదర్ ప్లేస్.
0: ఇది మా కర్తవ్యం,
1: ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
1: మై డాటర్ హ్యాస్ టు గో టు ఇన్ లాస్ హౌస్ అండ్ సర్వ్ దేర్.
0: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యం నెరవేర్చాలి.
1: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్ హర్
0: డ్యూటీ. ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
1: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్ టు లాస్ హౌస్.
0: అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
1: When daughter is to join her in-law's house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears. Though you don't find that kind of behavior in those days.
0: నారములు అంటే నీరు.
1: నారము మీన్స్ వాటర్.
0: నయనములు అంటే కన్నులు.
1: నయన మీన్స్ ఐ.
0: నయనముల నుంచి వచ్చేటువంటి నీటి ధారలే ఇదే కంటి ధారలని.
1: అండ్ యు నో ది ఐ షెడ్స్ టియర్స్.
0: ఇది శోక భాష్పం కాదు.
1: ఇట్స్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ.
0: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
1: ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: కనుక కంటి ధారలు అనుకుంటే ఏమిటి? ఆనంద భాష్పములనే కంటి ధారలు.
1: సో ద టియర్స్ ఆఫ్ జాయ్ should flow not the tears of misery.
0: దుఃఖంతో పరితపించేటువంటి దారలు కాదు ఇవి.
1: They are not the tears of misery out of sadness.
0: కనుక
1: సో
0: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండే.
1: Those days were highly sacred.
0: ఒక్కొక్కరి వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది.
1: ఎవ్రీ వన్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ. ఇట్ వాస్ సో సర్ప్రైజ్.
0: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నారంటే ఎంత బాధపడాలి.
1: ఇన్ఫాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్
0: మన చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
1: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
1: కౌసల్య నెవర్ క్రైడ్.
0: నాయన నీవు పుట్టావు.
1: You are born.
0: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
1: అండ్ ఐఎమ్ సో లక్కీ టు హావ్
0: యు. నీవు నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
1: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్
0: డ్యూటీ టు చేయాలి.
1: అండ్ బోత్ ఆఫ్ us should do our duties.
0: నాయన అరణ్యానికి పోతున్నావు, నువ్వు బాధిస్తున్నావు. నీవు
1: యూ కన్సిడర్ దట్ యూఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్.
0: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీవు ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
1: In fact, this Ayodhya is the forest without you, and that forest with you is very Ayodhya.
0: కాబట్టి ఆ ఫారెస్ట్ నీకు అయోధ్య.
1: సో దట్ ఫారెస్ట్ ఈజ్ యువర్ అయోధ్య.
0: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
1: అండ్ దిస్ అయోధ్య వితౌట్ యూ ఈజ్ ఫారెస్ట్ ఫర్ ఆల్.
0: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
1: దట్ వాస్ ది ఐడియల్ టీచింగ్ ఆఫ్ ద మదర్స్ ఆఫ్ దోస్ డేస్.
0: కనుక
1: సో
0: మనం రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే
1: ఇన్ రామాయణ యాజ్ వి టేక్ ఈచ్ ఆస్పెక్ట్
0: ఎంతో ఆశ్చర్యమైనటువంటి యొక్క చిహ్నములంతా ఉంటున్నాయి.
1: దేర్ మెనీ సర్ప్రైజింగ్ మొమెంట్స్.
0: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
1: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ అస్టానిషింగ్.
0: దశరథుడు వస్తున్నాడు.
1: దశరథ వాస్ కమింగ్.
0: కానీ చూచినాడు.
1: హీ నోటిస్డ్
0: తల్లి పడక ఇంట్లో లేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ వై.
0: రాములు ఉన్నాడు.
1: రామ వాస్ దేర్.
0: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
1: వాట్ ఈస్ ద రామ? డూయింగ్.
0: చిన్న పిల్లవాడు
1: సో యంగ్,
0: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
0: చూచాడు దశరథుడు.
1: దశరథ నోటీస్,
0: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
1: అండ్ పర్హాప్స్ రామా మస్ట్ హావ్ ప్లేడ్ ఆల్ ద డే, అండ్ బికాస్ ద పెయిన్ ఇన్ ద లెగ్ హీ మస్ట్ హావ్ బీన్ ప్రెసింగ్ హిస్ ఫీట్. సో హీ సెండ్ టూ సర్వెంట్స్.
0: నొప్పులు లేవు,
1: నో పెయిన్ అట్ ఆల్.
0: ఎందుకోసం?
1: వై?
0: ఈ కాళ్ళ యొక్క స్వభావము.
1: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: దీనికి తగినటువంటి ఒక సమయం మసాజ్ చేయాలి.
1: అండ్ బాడీ హ్యాస్ టు బి మసాజ్.
0: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పరులు చేయటం మంచిది కాదు.
1: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
0: పరులు నా పాదంలో తెస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
1: ఇఫ్ అదర్స్ ఆర్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్ అండ్ మాస్టర్.
0: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: అందరూ సమత్వమే.
1: సో ఆల్ ఆర్ వన్.
0: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ బై రామా.
0: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
1: హీ నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
0: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారముల యొక్క లక్షణములు, అవతారముల యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
1: ద నేచర్, ద సైన్స్ అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
0: లావణ్యమని.
1: లావణ్య
0: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
1: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
0: దశరథుడు,
1: దశరథ
0: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
1: హీ కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్.
0: కాబట్టి దశేంద్రియమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రాముడు అనేటువంటి కుమారుడు పుడతాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద టెన్ సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
0: కాబట్టి రాములు పుట్టాలంటే ఇంద్రియమును అనుగ్రహించుకోవాలి, ఇంద్రియమును అదుపుకుట్టుకోవాలి.
1: సో ఇఫ్ యు ఆర్ టు హావ్ ఎ సన్ ఆఫ్ రామా టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ వాజ్ ది ఇన్నర్ టీచింగ్.
0: కైక,
1: కైక
0: చాలా మందర మాట విన్నట్టు.
1: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్.
0: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా.
1: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద టెల్లింగ్స్ సెడ్ బై మందర. అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
0: కాదు కాదు,
1: నో,
0: కేకే రాజ్యం యొక్క కుమార్తె కైక.
1: అండ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
0: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడు నీటిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ సపోర్టెడ్ దశరథ ఎవ్రీ మోమెంట్ వెన్ ద వీల్ వాస్ డిస్టర్బ్ అండ్ షీ కుడ్ హోల్డ్ హర్ ఫింగర్.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక,
1: కైక ఇస్ హైలీ కరేజియస్.
0: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
1: డూ యూ థింక్ దట్ విల్ బి సో లో ఇన్ మీ?
0: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
1: డూ యూ మీన్ సే దట్ యూ విల్ మేక్ సంబడీ టు క్రై అండ్ షెడ్?
0: కౌసల్యనగా చాలా ప్రీతిగా ఉండేటువంటి.
1: అండ్ షీ లవ్డ్ కౌసల్య వెరీ మచ్.
0: ఏదో ఈనాడు క్రమక్రమేణ కాలం కలిగే కొద్ది కూడా చరిత్రలు మారుతూ వచ్చినాయి.
1: యాజ్ ది టైమ్స్ పాస్ బై ది స్టోరీస్ ఆల్సో ఆర్ డైవర్టెడ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
1: గాడ్ హెస్ ఆల్ ద డిటర్మినేషన్.
0: అదే సౌశీల్యము.
1: దట్ ఇస్ సౌశీల్య.
0: అదే అతని యవనముకు మూల కారణము.
1: దట్ ఇస్ ద కాజ్ క్యారెక్టర్.
0: అతనికి వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడా లభించలేదు.
1: దేర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ అట్ ఆల్.
0: వృద్ధాప్యమే లేదు.
1: నో ఓల్డ్ ఏజ్.
0: ఎప్పుడు యవనుడే.
1: హి వాస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
1: హావ్ యు సీన్ కృష్ణ యాజ్ ద గ్రాండ్ ఫాదర్?
0: నో, ముసలివాడే కాలేదు.
1: నో, హి వాస్ నెవర్ ఓల్డ్.
0: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
0: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
1: హౌ కెన్ హీ బి ఓల్డ్?
0: కాదు కాదు. రాములు,
1: రామ
0: రాములు కూడా అంతే.
1: సో ఆల్సో రామ
0: రాములు కూడా యువకుడుగానే ఉంటున్నాడు.
1: ఆల్వేస్
0: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వయసు లోపల కూడా చాలా గట్టిముట్టిగా నడిచేటువంటి వాడు.
1: ఎనీ ఏజ్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
0: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
1: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై
0: గాడ్, దేహానికి 77.
1: భగవాన్ ఈ 77.
0: కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు.
1: నో, హీస్ నాట్ వీక్ అట్ ఆల్.
0: క్విక్ గా నడుస్తాను.
1: హీ కెన్ వాక్ క్విక్లీ.
0: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
1: బట్ యూ, ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
0: నడచటం లేదు.
1: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
0: చిన్న పిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిడికులస్.
0: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
0: నేను పరిగెత్తితే ఇప్పుడు అట్టు నవ్వుతారు.
1: సో ఆల్సో ఇట్ విల్ సేమ్ హిమ్. భగవాన్
0: రాణుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
1: సో హీ కండక్ట్స్ హింసెల్ఫ్ యాజ్ పర్ ది ఏజ్.
0: ఏ విధమైనటువంటి యొక్క బలహీనతలు నాకు లేవు, రావు.
1: నో వీక్నెస్ అట్ ఆల్, నో ఇల్ హెల్త్ అట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
0: ఏ అవతారములకైనా సరియే,
1: ఎనీ ఇన్కార్నేషన్.
0: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
1: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
0: నాకేమైనా మడతలు పడ్డాయా?
1: యూ ఫైండ్ ఎనీ రింకిల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
0: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బులు వలె వెలుగుతూ ఉన్నాయి.
1: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
0: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో కొంచెం మిస్టేక్ వస్తుందేమో కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
1: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. బ్రహ్మాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
0: ఈ వయసు వస్తే ఏ క్యాట్రాక్ట్ ఆపరేషన్లకు ఏ దీనికో ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
1: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
0: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు కనిపిస్తుంది.
1: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ డిస్టెన్స్.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
1: భగవాన్ హాస్ గాట్ ద ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు
0: అచీవ్ ఎనీ. ఎవరికి తెలియదు.
1: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు ఎనీ.
0: ఎంత శక్తి అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
1: హి విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
0: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని అదుపు కొడతాను.
1: ఇప్పుడు ఇది ఎక్సెస్ హిల్ పుట్ ఇట్ అండర్ చెక్.
0: ఇది ఎట్లా ఉంటుందంటే స్పీడ్ బ్రేకర్స్ అని ఉంటుంటారు చూడండి రోడ్ లో.
1: ఇట్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
0: అవి కొన్ని చోట్ల పెద్దగా ఎత్తుగా కట్టేస్తారు.
1: అట్ సర్టన్ ప్లేస్ దే ఆర్ సో హై.
0: కొన్ని దగ్గర రెండు పెట్టేస్తారు.
1: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
0: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
1: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
0: అంతేగాని కార్ లో దోషం లేదు.
1: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
0: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
1: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై స్పీడ్.
0: ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
1: ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: వెన్ డు యు నో?
0: క్రమక్రమేణా ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
1: గ్రాడ్యువల్లీ విల్ కమ్ టు నో.
0: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
1: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
0: దేహం మానవాకారమే కానీ
1: బాడీ ఇస్ హ్యూమన్.
0: మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి.
1: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్ హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
0: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
1: డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: దేహం పంచభౌతికము.
1: ద బాడీ హాస్ సెన్స్.
0: దేహం కూరక తప్పదు ఎప్పుడు.
1: బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
1: ఇన్ వెలర్ ఇస్
0: గడుతింపక దేహి. చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాలు ముద్రలు లేవు.
1: ఇట్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: నిజం చూడ ఐ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియల్ డివైన్.
0: దేహం దేహం అంటే అదే నిజమైన దేవ సంబంధం.
1: అండ్ దాట్ ఇస్ ది బేసిక్ ఇన్వెలర్.
0: రామునికి కృష్ణుడు కూడాను అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
1: దాట్ వాస్ ది లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
0: కట్టగడపడికి రాముడు పోయాడు.
1: రామ లెఫ్ట్.
0: కృష్ణుడు పోయాడు.
1: దేహాన్ని
0: కానీ ఎట్లా పోయారు?
1: హౌ డిడ్ దే గో?
0: వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
1: Many people who do not know they think
0: యాదవుల లోపల ముసలం ముట్టి ఒకరికొకరు కొట్టుకుని చంపుకున్నారు.
1: దే థాట్ దట్ దే కిల్డ్ అమంగ్ దెంసెల్వ్స్.
0: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: రాముడు సరయూ నదిలో దిగాడు.
1: Rama got down into Sarayu river.
0: సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
1: There he disappeared.
0: ముందుగానే సీతను పంపించాడు.
1: He sent Sita first.
0: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
1: So also Krishna.
0: ద్వారక లోపల పోయి.
1: There in Dwaraka.
0: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
1: As he was gone.
0: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
1: He sat under a tree.
0: ఉద్ధవుడు చూచాడు.
1: Uddhava saw.
0: చూచినాడు. ఒక నిమిషంలో అర్ధత్నం అయిపోయాడు.
1: దెన్ హి హస్ విత్డ్రాన్ వానిష్డ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ లీవ్ ద మార్టల్ కాయిల్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీబడి.
0: కనుక నీ దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ టు నో ద డివైన్.
0: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ కాంప్రిహెండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీతో పాటు తిరుగుతూ మీతో పాటు తింటూ,
1: భగవాన్ మూవ్ సమ్
0: తిరుగుతూ, మీతో పాటు ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ,
1: భగవాన్ మూవ్ సమిష్టం.
0: ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
1: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
0: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్
0: అజ్ఞానమే మీకు నిజమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తుండాలి.
1: అండ్ ఇట్స్ ఇగ్నోరెన్స్ దట్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
0: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
1: భగవాన్ హాస్ నో వీక్నెస్.
0: కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటారు,
1: సమ్ విమెన్
0: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లా నడుస్తూ ఉంటారే అంటారు.
1: విమెన్ సే, స్వామి యు హావ్ గాట్ సమ్ పెయిన్ ఇన్ ద లెగ్.
0: నాకు ఏ కాలు నొప్పి లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నేను ఆనందంగా తిరుగుతున్నాను.
1: భగవాన్ మోస్ట్ బ్లెస్డ్లీ.
0: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
1: దేర్ ఆర్ సర్టన్ రీజన్స్.
0: ఇది రోబ్ ఉంటుంది.
1: హియర్ ఇస్ ద రోబ్.
0: ఈ రోబ్ మోకాటి వరకు కూడా కుడతారు.
1: ఇట్ ఇస్ సో లాంగ్.
0: అక్కడ కుట్టి వేస్తారు.
1: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ అట్ ద బాటమ్.
0: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
1: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్లీ.
0: నేను కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
1: అండ్ దేర్ ఫర్ ద రోబ్ నేచురల్లీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్
0: ఫార్వర్డ్. ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
1: ఇఫ్ యు నో ద రీజన్ యు నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
0: కుట్టింటారు కాలు ముందు పెడితే ఇది వెనక్కిపోతుంది.
1: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
0: ఫ్యాషన్ కింద పోయింది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
0: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
1: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్ సో బ్యూటిఫుల్.
0: మృదుమధురమైనటువంటి నడక.
1: ఇట్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
0: మృదువైనటువంటి నడక.
1: అండ్ సో స్వీట్
0: రఫ్ గా పోయేటువంటిది కాదు.
1: సో డెలికేట్ నాట్ రఫ్.
0: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
0: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
1: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణ లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
0: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
1: ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
0: ముందు ముందు మీకు తెలిపి
1: భగవాన్ విల్ టీచ్ యు.
0: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
1: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

Thank you.

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 4th of August 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలట్లే చెవికి చేర్తురు ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట
3: उत्तम आशय से कही बात को भी मानव करता है अनसुनी, परंतु सुनता है बड़े चाव से गप को और अपवित्र बातों को। ऐसा मानव कैसे जाने दैवत्व को, इसी सत्य को समझना होगा तुम्हें आज।
2: प्रेम स्वरूप लारा युवतुलु युवकुलु ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువ. నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం. ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు. మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయస్సు నుండే పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు.
3: ప్రేమ స్వరూపో, ఆజ్కల్ కే యువక్ యువతియోం కో శాశ్వత్ నైతిక మూల్యోం కా సక్రియ పోషణ కర్నా హోగా. ఇన్ మూల్యోం కో సంరక్షణ దేనా उनका प्राथमिक कर्तव्य होना चाहिए. आजकल के युवा को पता ही नहीं है कि नैतिकता क्या है और आदर्श मूल्य कौन कौन से हैं. मानव ने नैतिक मूल्यों को तिलांजलि दे दी है, इसीलिए युवा लोगों को आजकल अनेक विपत्तियों का सामना करना पड़ रहा है.
2: युवता अनेटुवंटि पदमु युवकुलु अनेटुवंटि पदमु దీనికి సరైన అర్థాన్ని అందించలేకపోతున్నది. నైతికమన్నటువంటిది సామాన్యమైనటువంటి పదము కాదు, చాలా విలువైనటువంటిది, చాలా ఫలితమైనటువంటిది, చాలా గొప్పది. ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైన నైతికమనే మనము కాపాడుకోలేకుండా మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు?
3: लोग तनिक ये नहीं सोचते कि युवा लोग समाज के लिए कितने महत्वपूर्ण हैं. नैतिकता कोई साधारण विषय नहीं है, ये बहुत महत्वपूर्ण है, अति मूल्यवान है और बहुत ही पवित्र है. मानवता की रक्षा कैसे होगी यदि हम इस शाश्वत और पावन नैतिकता को पोषित करने का प्रयास नहीं करेंगे?
2: मानवत्व अनगा केवलम నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే. ఈనాటి యువకులు తమ యొక్క జీవితం ఏమిటో, తమ యొక్క గమ్యం ఏమిటో, తమ యొక్క మార్గం ఏమిటో, తమ యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
3: సచ్చే మానవ్ కి తరా జీనే కా అర్థ హై నైతికతా కా జీవన్ వ్యతీత కర్నా. ఆజ్ కే యువా యే సమజ్నే కి కోషిష్ నహీ కర్తే కి జీవన్ కా ఉద్దేశ్య క్యా హై, ఉన్కా లక్ష్య క్యా హోనా చాహియే, ఉన్హే కౌన్ కౌన్ సా మార్గ్ చున్నా హోగా ఔర్ కౌన్ కౌన్ సే ఆదర్శ్ అప్నానే హోంగే.
2: ఈ నైతికమైనటువంటి విధిని ఆంగ్ల భాష లోపల మరొక రీతిగా చెప్తూ వచ్చారు. ఈ నైతికమునకు సంస్కృతం మరొక రీతిగా బోధిస్తూ వచ్చింది. సంస్కృత పదమునందు నైతికమనేటువంటి పదమునకు పౌరుషము అని చెప్పింది. ఇంగ్లీషు పదమునందు దీనికి మొరాలిటీ అని చెప్తూ వచ్చింది.
3: అంగ్రేజీ భాషమే నైతికతా కా కుచ్ అర్థ్ హై, ఉస్కే విపరీత్ సంస్కృత్ మే నైతికతా కే సమకక్ష జో శబ్ద్ హై ఉస్కా భిన్న అర్థ్ నికల్తా హై. సంస్కృత్ మే నైతికతా కే లియే పౌరుష్ శబ్ద్ ఆతా హై, ఇసీ కో అంగ్రేజీ మే నైతికతా కీ సంజ్ఞా దీ జాతీ హై.
2: మొరాలిటీ అనగా ఏమిటి? పూర్వము జీసస్ క్రైస్తు రోమన్ దేశము లోపల దేశ నాయకుడిగా ఉన్నటువంటి రాజులకు బోధించి రాజులు దీనిని సరి అయినటువంటి రీతిగా అర్థం చేసుకుని ఈ యొక్క రాజ్యములకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు, జీసస్ పేరు పెట్టుకున్నారు.
3: నైతికతా కా క్యా అర్థ్ హై? పూర్వ కాల్ మే ఈసా మసీహ్ నే రోమన్ రాజాఓ కో నైతిక జీవన్ వ్యతీత కర్నే కా మహత్వ బతాయా. ఉన్హే శిక్షా దీ గయీ కి నైతికతా సే బంధా హువా సమాజ్ హీ ఈశ్వర్ కా సామ్రాజ్య కహలాతా హై.
2: మొరాలిటీ అనగా మానవత్వం నందు దైవత్వం ఆవిర్భవించి దివ్యత్వాన్ని జగత్తునకు బోధించడమే నిజమైన నైతికమునకు అర్థము. ఇంగ్లీష్ నందు పర్సనాలిటీ అన్నారు, కాని ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి యొక్క కళలు శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చున్నది అనేటువంటి ఉద్దేశంతో పర్సోనా అని పేరు పెట్టారు.
3: నైతికతా కా సచ్చా అర్థ్ హై పెహలే అప్నీ ఛిపీ హుయీ దివ్యతా కో పెహచాన్నా ఔర్ ఫిర్ అప్నే అనుభవ్ కో దూసరో మే బాంట్నా. అంగ్రేజీ కా పర్సనాలిటీ అర్థాత్ వ్యక్తిత్వ శబ్ద్ లాటిన్ శబ్ద్ పర్సోనా సే నిక్లా హువా హై. యే మూల్ లాటిన్ శబ్ద్ ఈసా కే అందర్ బసీ హుయీ కాంతి శక్తి ఔర్ దైవీయ ఆకర్షణ కే కారణ ఉద్భూత్ హువా.
2: పర్సోనా అనగా ప్రతి మానవుని యందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతంగా ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు. దీనినే తెలుగునందు నీతి అన్నారు. అనగా మనకు అర్థం కాకుండా అగమ్యమైనటువంటి నీతితో గోప్యంగా ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని వ్యక్తీకరింపజేసేటువంటి శక్తి ప్రతి వ్యక్తి ఎందుకూడను ఉన్నది అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
3: అత లాటిన్ శబ్ద్ పర్సోనా తథా ఉస్కా సమకక్ష అంగ్రేజీ శబ్ద్ పర్సనాలిటీ వాస్తవ మే మానవ్ మే ఛిపే హువే దైవత్వ కో హీ సంబోధిత్ కర్తే హై. తెలుగు మే ఇసే నీతి కహా జాతా హై. ఇస్ శబ్ద్ కా అర్థ్ హై కి ప్రత్యేక మానవ్ మే ఏక్ ఛిపీ హుయీ శక్తి హై జో ఉస్కే అందర్ బసీ హుయీ అగమ్య ఔర్ అదృశ్య దివ్యతా కో ప్రకట్ కర్నే కీ క్షమతా రఖతీ హై.
2: నీతి లేని జాతి కోతి కంటే పాడు అన్నారు. నీతి చాలా విలువైనటువంటిది.
3: నైతికతా రహిత సమాజ్ బందరో కే సమూహ్ సే భీ బద్తర్ హై. నైతికతా సబ్సే అధిక మూల్యవాన్ హై.
2: దీనిని ఇంగ్లీష్ లోపల చెప్పారు కదా పర్సనాలిటీ అని, దీన్ని రోమన్ లాంగ్వేజ్ లోపల పర్సోనా అన్నారు. అనగా ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోప్యంగా గుప్తంగా హృదయస్థాయి ఎందుండి సర్వులకును సమక్షము చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క పర్సోన అన్నారు.
3: జైసా పహలే కహా గయా హై యే నీతి యా నైతికతా శబ్ద లాటిన్ కే పర్సోనా యా అంగ్రేజీ కే పర్సనాలిటీ శబ్ద కీ తరహ హీ హై. పర్సోనా దివ్య శక్తి యా గుణ హై జో హృదయ మే అప్రకట్ ఔర్ సూక్ష్మ రూప మే పడా రహతా హై ఔర్ వో బహుత్ సే రూపో మే ఉజాగర్ హోతా హై.
2: కనుక ఈనాటి మానవుడు తనయందు గుప్తంగా గోప్యంగా కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్యశక్తిని తాను వ్యక్తము గావించాలి. ఆ విధముగా వ్యక్తము గావించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు.
3: మానవ్ కో అందర్ ఛిపే హువే ఇస్ దైవత్వ కో ప్రకట్ కర్నా హై. ఉసీ మనుష్య కో జో ఇస్ అంతర్నిహిత దివ్యతా కో బాహర్ నికాల్తా హై సచ్చా వ్యక్తి కహతే హై. వ్యక్తి శబ్ద కా సహీ అర్థ భీ యహీ హై.
2: వ్యక్తి అనగా కూడా ఇదే అర్థము. అవ్యక్తమైనటువంటి శక్తిని వ్యక్తీకరింపజేసేటువంటి మానవునికే వ్యక్తి అని పేరు. కాని అట్టి వ్యక్తం చేయనటువంటి యొక్క మానవుణ్ణి వ్యక్తి అని పిలిచడం కూడాను సరైనటువంటి పదం కాదు.
3: వ్యక్తి వహీ హై జో ఛిపీ హుయి దివ్యతా కో జో అవ్యక్త హై బాహర్ ప్రకట్ కర్తా హై. జో ఛిపీ హుయి దివ్యతా కో ఉజాగర్ నహీ కర్తా మానవ్ కహలానేకే యోగ్య నహీ హై.
2: ఈ విధముగా ప్రాచీన కాలం నుండి అనేక విధమైనటువంటి రహస్యములను హృదయములందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక దైవత్వాన్ని దర్శించుకోలేక మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవ.
3: యద్యపి మనుష్యకి హృదయమే అనేక సూక్ష్మ శక్తియా బంద్ పడి హై పరంతు వో అప్నే సచ్చే స్వరూప్ కో భూల్ గయా హై. ఫలస్వరూప్ వో అప్నే అందర్ కీ దివ్యతా కో ప్రకట్ నహీ కర్ పా రహా హై. వో నహీ జాన్ పాతా కి కిస్ ప్రకార్ సచ్చే మానవ్ కీ తరహ జియా జాయే. అతః వో శక్తిహీన్ జీవన్ వ్యతీత్ కర్ రహా హై.
2: 250 సంవత్సరములకు పూర్వము భారతదేశము అనేక రకమైనటువంటి యొక్క రాజులతో పరిపాలిస్తూ వచ్చింది. క్రీస్తుకు పూర్వము అనేక వేల సంవత్సరములకు పోకుండా శ్రీరామచంద్రుడు అవతరించి చక్రవర్తి అనేటువంటి పేరును గాంచాడు. 225 సంవత్సరములకు శివాజీ చక్రవర్తిగా మారాడు. అక్బరు కూడాను చక్రవర్తిగా వచ్చాడు. వీరందరూ కూడాను మహమ్మదు అయినప్పటికీ కాని తమ ఎందున్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతి మానవునికి కూడాను అర్థమయ్యేటట్టుగా వ్యక్తం చేయాలనేటువంటి సంకల్పం చేత సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు. కనుక ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి గూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవ్యక్తం చేయాలి.
3: హజారో వర్ష భారత్ మే రాజాఓ కా రాజ్య రహా. ఈసా కే కై వర్ష పూర్వ యహాన్ భగవాన్ రామ్ నే జన్మ లియా ఔర్ సమ్రాట్ బనే. 225 వర్ష పూర్వ శివాజీ సమ్రాట్ థే. అక్బర్ నే భీ ఇస్ దేశ్ మే రాజ్య కియా. అక్బర్ సహిత్ జో ముస్లిం థే వే సభీ లోగ్ ఆధ్యాత్మిక మార్గ్ పర్ చలే ఔర్ ఉన్హోనే అప్నే అందర్ జో దివ్యతా కా అనుభవ్ కియా వే ఉసే అన్య లోగో మే బాంట్నే కే లియే కృత సంకల్ప థే. ఇసీ ప్రకార్ ఆజ్కల్ కే ఇన్సాన్ కో భీ జో దివ్యతా ఉస్కే అందర్ ఛిపీ హై ఉసే ప్రకట్ కర్నా చాహియే.
2: ఈనాటి మానవునికి వ్యక్తి అంటే ఏమిటో కూడాను అర్థం కాకుండా ఉంటున్నది. తన వ్యక్తిత్వాన్ని మర్చాలి, దివ్యత్వాన్ని స్మరించాలి, పవిత్రమైన భావం పెంచుకోవాలి, అనంతమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
3: ఆజ్కల్ కే మనుష్య కో కుచ్ భీ జ్ఞాన్ నహీ హై కి వ్యక్తి యా సచ్చే మానవ్ కా క్యా అర్థ హై. మానవ్ కో అప్నే నిమ్న తత్వ కో భూల్నా హోగా, దైవత్వ కీ ఓర్ ధ్యాన్ లగానా హోగా, పవిత్ర భావనాఓ కా పోషణ కర్నా హోగా ఔర్ అసీమ్ బహుమూల్య ఆధ్యాత్మిక నియమో కా పాలన కర్నా హోగా.
2: ఆస్తికత్వం అనగా ఏమిటి, ఆధ్యాత్మికమనగా ఏమిటి అనగా, ఆధ్యాత్మికమనగా మానవత్వాన్ని మరచి మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము.
3: ఆస్తికతా కా క్యా అర్థ హై, ఆధ్యాత్మికతా కా క్యా అర్థ హై? ఆధ్యాత్మికతా వో హై జో మనుష్య కో అప్నే పార్శ్విక అవగుణో ఔర్ ప్రవృత్తియో కో దూర్ కర్నే ఔర్ అప్నీ నిమ్న ఆత్మా పర్ నియంత్రణ కర్నే కే యోగ్య బనాతీ హై, తత్పశ్చాత్ ఉస్కే అందర్ కీ దివ్యతా కో ప్రకట్ కర్తీ హై.
2: కాని ఈనాటి మానవుడు చదువులు అధికమయ్య కొలది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధములో ప్రయాణమవుతున్నారు. మానవత్వమే అర్థం కాకుండా పోతుండాలి. కనుకనే 15 సంవత్సరముల నుంచి కూడాను మానవతా విలువలు పెంచుకోవాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు.
3: పరంతు ఆజ్కల్ కి శిక్షా కి కారణ ఆజ్కల్ కా మానవ్ అప్నీ ఛిపి దివ్యతా కో భూల్ బైఠా హై. ఉస్నే అప్నీ పశుతా కో కై గుణా బఢా లియా హై ఔర్ నిమ్న స్తర్ కే మనుష్య కా జీవన్ జీ రహా హై. మానవ్ శబ్ద కా అర్థ హీ సమాప్త్ హో గయా హై. ఇసీలియే పిచ్లే 15 వర్షో సే మానవీయ మూల్యో కే వికాస్ పర్ బల్ దియా జా రహా హై.
2: ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ, ఏమిటి ఈ మనిషి యొక్క విలువ? మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు. సత్యమని కొందరు, ధర్మమని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారి వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు.
3: మానవీయ మూల్యం కా క్యా అర్థ హై ఔర్ మనుష్య కిత్నా మూల్యవాన్ హై? కిసీ కే లియే భీ సంక్షేప్ మే యే కహనా సంభవ్ నహీ హై కి మానవీయ మూల్యం కా క్యా అర్థ హై. కుచ్ లోగ్ ఇస్కీ సత్య సే పహచాన్ కరాతే హై, కుచ్ ధర్మ సే ఔర్ కుచ్ కిసీ ఔర్ సే. యే ఉన్కీ అప్నీ సమజ్ ఔర్ మాప్దండ్ కే అనుసార్ హోతా హై.
2: నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి? పశుత్వాన్ని పూర్తిగా మరచి దివ్యత్వాన్నే చింతించి మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి.
3: వాస్తవమే మానవీయ మూల్యం కే అభ్యాస్ కా క్యా అర్థ హై? ఇస్కీ వ్యాఖ్యా ఆసాన్ హై. ఇస్కా అర్థ హై కి అప్నీ పార్శ్విక ప్రవృత్తియో కో పూరీ తరహ సే దూర్ కర్నా, ఈశ్వర్ కా ధ్యాన్ కర్నా ఔర్ ఉత్తమ్ గుణో కో ప్రకట్ కర్నా.
2: కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థం. అన్ని ఉపనిషత్తులు కూడాను మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు. మంచి మనసు కలవాడే మానవుడు.
3: ఉపనిషద్ మానవ్ శబ్ద కా ప్రయోగ్ పవిత్ర వ్యక్తి కే లియే కర్తే హై. అత మానవ్ కా అర్థ హై భలా మనుష్య, అథవా మానవ్ వో హై జిస్కా మన్ అచ్చా హై.
2: కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది. కనుక మంచి మనసు గలవాడే మనవుడు.
3: సంస్కృతమే మనస్ శబ్ద కా అర్థ హై మన్. మనస్ యా మన్ వాలే కో మనీషీ అథవా మానవ్ కహా జాతా హై. యా యూం కహ సక్తే హై కి అచ్చే మన్ వాలే కో హీ మానవ్ కహతే హై.
2: మంచి మనసు అనగా ఏమిటి? 10 మందికి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును నిరూపించి ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అనుభవింపజేసి ఆత్మతత్వాన్ని ప్రకటించి అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము.
3: అచ్చే మన్ కా క్యా అర్థ హై? అచ్చా మన్ వో హై జో వ్యక్తి కో ఆదర్శ జీవన్ వ్యతీత్ కర్నా సిఖాతా హై, ఉసే దూసరో కో పావన్ మార్గ్ పర్ చలానే యోగ్య బనాతా హై, ఉసే ఆత్మతత్వ కో ప్రకాశిత్ కర్నే ఔర్ ఫలస్వరూప్ అసీమ్ ఆనంద్ కో అనుభవ్ కరానే మే సహాయక్ హోతా హై.
2: ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు? మంచి మనసు అనేటువంటిదే కనిపించటం లేదు. కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు.
3: ఆజ్కల్ కౌన్సా మనుష్య ఇస్ పావన్ ఆనంద్ కో పానే కే లియే తయ్యార్ హై? ఆజ్ కహీ భీ అచ్చా మన్ దిఖాయి నహీ దేతా. ఇసీలియే భలే వ్యక్తి ఆజ్కల్ దిఖాయి నహీ దేతే.
2: మ్యాన్ అనగా ఏమిటి? ఎంఏఎన్ మ్యాన్ అన్నారు. ఎం అనగా మాయను మర్చిపోవాలి, ఏ ఆత్మను దర్శించాలి, ఎం నిర్వాణం పొందాలి.
3: అంగ్రేజీ కే మ్యాన్ శబ్ద కో సమజ్నే కా ప్రయాస్ కరే. ఇస్మే ఎం కా అర్థ హై మనుష్య కో మాయా కే ఊపర్ ఉఠనా చాహియే. ఏ కా అర్థ హై కి మానవ్ కో आत्मा से साक्षात्कार करना चाहिए और एन का अर्थ है कि उसे निर्वाण या मोक्ष प्राप्त कर लेना चाहिए।
2: मायनु मरची आत्मनु दर्शिंची निर्वाणमनु पंदटमे निजमैन मनिषी।
3: अतः सच्चा इंसान वही है जो माया से ऊपर उठे, आत्म तत्व को देख ले और निर्वाण प्राप्त कर ले।
2: ईनाडु प्रति मानवुडु कोडनु मायलो मुनिगि उंटुन्नाडु, आत्मतत्वने मर्चि उंटुन्नाडु, निर्वाणम इंकेकड प्राप्तिस्तुंदि।
3: आजकल मनुष्य माया में फंसा हुआ है, वो आत्मा के तत्व को भूल गया है, तब उसे निर्वाण कैसे मिल सकता है?
2: कनुक मोट्टमोटा मायनु मर्चालि, मायनु वदलालि, मायनगा एमिटि, लेनि दानि उंदनि भाविंचुकोवटमे माया।
3: अतः सर्वप्रथम मनुष्य को माया से ऊपर उठना चाहिए, उसे माया को त्यागना चाहिए। माया का क्या अर्थ है? जिस वस्तु का अस्तित्व नहीं उसे विद्यमान मानना ही माया है।
2: लेने दाने चिंतिंची उन्नदाने मर्चिपोई चेरवलसिन मार्गाने चेरलेकपोतुन्नाडु मानवुडु। कनुकने ई मानवुडु ईनाडु अनेक कष्टमुलकु दुःखमुलकु विचारमुलकु गुरि अवुतुन्नाडु।
3: अस्तित्वहीन वस्तु के बारे में सोचते रहने और उस समय वास्तविकता को भूल जाने के कारण मनुष्य अपने लक्ष्य को प्राप्त करने में असमर्थ हो जाता है। इसी कारण आजकल मनुष्य इतनी मुश्किलों का सामना करता है, उसे इतना दुख मिलता है और वो दुर्गति को प्राप्त होता है।
2: कनुक नवरात्रुलनगा एमिटी तुम्मिदि रात्रुलु।
3: अब हम नवरात्रि का उत्सव मना रहे हैं। नवरात्रि का क्या अर्थ है? इसका अर्थ है नौ रात्रियां।
2: ఈ తొమ్మిది రాత్రుల లోపల కూడాను దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మహాదుర్గ, మహాకాళి, మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు దీనికి ఒక నియమం నియమించారు।
3: హమారే ప్రాచీన మహాపురుషో నే నిర్దేశ దియే కి ఇన్ రాత్రియో మే మానవ్ కో మహాదుర్గ, మహాకాళి ఔర్ మహాసరస్వతి కే రూప్ మే దైవీ మాతా కి పూజా కర్కే अपने अंदर स्थित आत्मा के दैवी तत्व पर ध्यान लगाना चाहिए।
2: दुर्गा नगा एमिटी, दुर्गा नगा सर्वशक्तुलतो कूडिनटुवंटि, समस्त मनोशक्तुलु, बुद्धिशक्तुलु, आत्मशक्तुलु मूडिंटि ओक एकत्वमने दुर्गा अंटारु।
3: दुर्गा कौन है? दुर्गा सर्वशक्ति का स्वरूप है। दुर्गा सभी मानसिक शक्तियों का, सभी विवेक शक्तियों का और आत्मशक्ति का संयुक्त रूप है।
2: इनका महाकाली अनगा एमटी मूडिंटि ओक एकत्वानि प्रकटिंची दुष्ट संहारं चेयटमे काली।
3: दुर्गा के पश्चात आती है महाकाली, वो किसका रूप है? वो इन्हीं तीन शक्तियों को प्रकट करती है और दुष्टता का नाश करती है।
2: अनगा एक्कडो ओक काली उन्नदि, एक्कडो ओक दुर्गम उन्नदि अनि चेप्पुकोवटं कादु, मानवुनि अंदरे इदि कनिपिस्तुने उंटुन्नदि।
3: मनुष्य को ये नहीं सोचना चाहिए कि दुर्गा कहीं और है और काली कहीं और है आदि आदि। दुर्गा काली आदि से जुड़ी हुई सभी शक्तियां मनुष्य के अंदर छिपी हुई हैं।
2: मनसु नुंडि आविर्भविंचेटुवंटि ओक दुर्गुणमुले, ई दुर्गुणमुलु बुद्धिनि अनुसरिंचक इंद्रियमुलनु अनुसरिंचडं चेत दुराभ्यासमुल चेत दुर्मार्गमुलकु लोबडि दुष्टशक्ति का रूप पंदुतू वच्चिंदि।
3: गंदे विचारों के कारण और बुद्धि की सलाह को अनसुना करने के कारण मन इंद्रियों का दास बन जाता है और उससे जन्म होता है गंदी आदतों का, जो बाद में आसुरी शक्ति में पुष्ट हो जाती हैं।
2: कनुकने इत दुष्टशक्ति नी दिनुमाडी दिव्यत्वमैनटुवंटि आत्मतत्वानि दर्शिंपचेसेके ई ओक दुर्गा अनेटुवंटि ओक तत्वमुनु प्रबोधिस्तू वच्चारु।
3: हमारे पूर्वज बताते थे कि देवी दुर्गा के दर्शन होने का अर्थ है हमारे अंदर की आसुरी शक्तियों का नाश होना और आत्मा का दर्शन हो जाना।
2: ఈ తొమ్మిది దినములు కూడను అనేక రకములైనటువంటి యొక్క దుర్గుణములను, దురాచారములను, దుర్మార్గములను దునుమాడి దివ్యత్వాన్ని, పవిత్రతను అభివృద్ధి పోషించుకోవటమే ఈ యొక్క పది దినముల యొక్క సహజ లక్షణం।
3: नौ दिन रहने वाले नवरात्रि का त्योहार इसीलिए बनाया गया है कि हम प्रार्थना और पूजा करके बुरे विचारों, बुरी आदतों और बुरे लक्षणों को समाप्त करें और दिव्यता का अनुभव करें।
2: ఈనాడు మనం చదివేదంతా కూడా దుర్గుణాలే, వినేదంతా దుర్గుణాలే, చేసేదంతా దుర్గుణములే, మంచితనం ఎక్కడి నుంచి వస్తుంది?
3: మనుష్య ఆజకల్ జో కుచ్ భీ పఢతా హై ఉస్సే దుర్గుణ ఉత్పన్న హోతే హై, వో జో కుచ్ భీ సునతా హై వో కేవల్ గందగీ హై, ఔర్ ఇసీ ప్రకార ఉస్కే కార్య భీ గందే హై। यदि कार्य गंदे होंगे तो व्यवहार कैसे अच्छा हो सकता है?
2: మంచితనం మానవుడి ఎందే కనిపించటం లేదు, ఏదో నేను మంచిగా నడుస్తున్నానని భావిస్తున్నాడే కాని భ్రమించటమే అది। ఆ భ్రమ మానవుని ఎందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మశూన్యం కనిపించడు। కనుక ప్రతి మానవుని ఎందు కూడాను ఇమిడి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి।
3: ఆధునిక్ మనుష్యమే అచ్చాయి లేష్ మాత్ర భీ నహీ హై। లోగ్ సోచ్తే హై కి వే అచ్చే హై, परंतु ये उनका भ्रम है। जब तक मनुष्य में भ्रम है तो वो ब्रह्म को कैसे प्राप्त कर सकता है? अतः मनुष्य को अपने अंदर छिपी हुई दिव्यता को प्रकट करने का प्रयास करना चाहिए।
2: आ दिव्यत्वमु तनियंदे आविर्भविस्तुंदी, एक्कड़ नुंचिनो पोयी ओक कापरु पित्ताली वेंडी इलांटिते गनुल नुंचि तिवटं कादु, प्रति मानवुनि यंदु कूडानु ई दिव्यत्वम अनेटुवंटि गनि नुंडि आविर्भविस्तुंदी। ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని। ఈ మైండ్ నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి ఒక పవిత్రతను మనం ఆవిర్భవింపచేసుకోవాలి।
3: దివ్యత సచ్మచ్ ఆప్కే అందర్ హై। దివ్యత ప్రాప్త్ కర్నా కహీ పర్ కిసీ ఖాన్ సే తాంబా యా చాందీ ఆది నికాల్నే కీ తరహ నహీ హై। దివ్యత కీ ఖాన్ ప్రత్యేక మానవ్ కే అందర్ పహలే సే హీ విద్యమాన్ హై। మనుష్య కే అందర్ కీ యహ ఖాన్ బహుత్ బడీ హై। मानव हृदय की इस शक्तिशाली खान में से हमें पवित्रता को निकालना चाहिए।
2: ఇలాంటి పవిత్రమైన పనులు ఈనాడు మానవుడు ఎవ్వడూ చేయబట్టం లేదు।
3: आजकल का मानव पवित्र कार्यों में संलग्न होने का कोई प्रयत्न नहीं करता।
2: పెద్దలను దర్శించినప్పటికీ అక్కడి నుంచి వచ్చేటువంటి జవాబులు మనకే మాత్రం సరైనటువంటివి కాదు, కానీ తనకే తృప్తి అయినప్పుడు పరులకేం బోధించగలడు।
3: यद्यपि मनुष्य महान लोगों का दर्शन करता है परंतु उसे अपने प्रश्नों का समुचित उत्तर प्राप्त नहीं होता। जब ये शिक्षक अपने ही उत्तरों से संतुष्ट नहीं कर पाते तो वे उपदेश ही क्यों देते हैं?
2: కనుక మొట్టమొదట జీసస్ రోమన్ దేశానికి వచ్చినప్పుడు ఆనాడు రోమన్ పాపులంతగుడను గుర్తించడము ఒక పర్సోనా, దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకూడను గోప్యంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించారు। కనుక అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది, దానినే దివ్యశక్తి అన్నారు, చైతన్యము అంటూ చెప్తూ వచ్చారు। ఈ చైతన్య శక్తి సర్వత్రా ఉన్నటువంటిది, చైతన్య శక్తి లేని స్థానమే కనిపించదు, కానీ మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యంను ఉన్నట్టుగా భావించటం లేదు।
3: ఈసా మసీహ్నే అప్నే సమయకే రోమన్ శాసకుంకో జో పహలీ చీజ్ బతాయి వో థీ కి దివ్యత मनुष्य के अंदर छिपी हुई है। ये दिव्यता सर्वव्यापी है। इस दिव्यता को दैवी शक्ति या चैतन्य आदि कहा जाता है। यह चैतन्य शक्ति सर्वव्यापक है। ऐसा कोई स्थान नहीं है जहां चैतन्य न हो, परंतु मानव चैतन्य के विषय में संदेह करता है क्योंकि वो आंखों को दिखाई नहीं देता।
2: దివ్యత్వం యొక్క ప్రభావమని అన్నిటియందు దివ్యత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి।
3: అచ్చాయి అథవా తథాకథిత్ బురాయి దోనో హీ దివ్యత కే ప్రతిరూప్ హై। మనుష్య కో విశ్వాస్ హోనా చాహియే కి దివ్యత సబ్ జగా ఔర్ సభీ వస్తువో మే విద్యమాన్ హై।
2: ఈనాడు మానవుడు తనను తానే మర్చిపోతున్నాడు, లోకంలో జరిగేటువంటి అన్నింటిని కూడాను ప్రింట్ చేసుకుంటున్నాడు హృదయంలో।
3: ఆజకల్ కా మానవ్ అప్నే ఆప్ కో భూల్ రహా హై और अपने हृदय में उस सब की छाप बिठा रहा है जो संसार में उसके आसपास हो रहा है।
2: मनस्सु अनेटुवंटिदि केवल तेल्लनि वस्त्रम वंटिदि कादु, अनेक जन्मल योक्क रहस्यमुलु अनेक जन्मल योक्क कर्मलु अन्नी दानिपैन प्रिंट अय्यि उंटुंटायि। कनुक मनस्सु अनेटुवंटिदि अनेक कल्तलतो कूडिनटुवंटिदि, अनेक कल्लोलमुलतो कूडिनटुवंटिदि, अनेक कलहमुलतो कूडिनटुवंटिदि, अनेक कांक्षलतो कूडिनटुवंटिदि।
3: मन एक स्वच्छ सफेद कपड़े की तरह नहीं है, बल्कि वो मैले कपड़े की तरह है। उसके ऊपर पिछले जन्मों के कर्मों की छाप पड़ी हुई है। अतः मन उत्तेजनाओं से भरा है, विरोधाभासों से भरा है, गड़बड़ियों से भरा है और अनेक इच्छाओं से भी भरा है।
2: ये कांचन चेतने मानवत्वमु केवलमु मर्चिपोतुन्नाडु। మానవత్వాన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు. కనుక ఈనాడు మానవత్వాన్ని దృష్టిగా పెట్టుకోవాలి. మానవుని మర్చిన తర్వాత నీవు జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి?
3: ఇచ్ఛాఓ కే కారణ్ మానవ్ అప్ని వాస్తవిక ప్రకృతి కో భూల్ రహా హై. జో మనుష్య అప్ని యథార్థ మానవీయ ప్రకృతి కో భూల్ జాతా హై వో మనుష్య హీ నహీ హై. యది మనుష్య అప్ని వాస్తవిక ప్రకృతి కో భూల్ జాయే तो क्या कुछ और याद रखने योग्य है?
2: नी चित्तमुंचुकोवाल्सिंदि मनसुनु पवित्रमु गाविंचुकोवटमे प्रधानमैन साधन। मंचि मनसु कलिगिनटुवंटि मानवुडिगा नीवु तयारु कावालि, अप्पुडे नीवु मानवुडनि चेप्पुकोवडानिकि अर्हत उंटुंटाडु।
3: आपको सचमुच में क्या अपनाना चाहिए? बस केवल पवित्र मन को ही अपनाना चाहिए। मन को पवित्र रखना ही एक सच्ची आध्यात्मिक साधना है। आपको पवित्र मन वाला मानव बनना चाहिए, तभी आपको मानव कहलाने का अधिकार है।
2: కనుకనే మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా, ఎంత ప్రేమచేతనో ఎంత దయచేతనో ఎంత కరుణచేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏమాత్రం కూడాను వినటం లేదు. మనసు లేకుండా కేవలము మాయా మనసుకులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడాను చాలా సులభంగా వింటుంటారు. ఇవి వినడానికి కాదు చెవులిచ్చిండేది.
3: స్వామి ద్వారా ప్రేమ్ సే దీ గయి అచ్చి సలహ కీ ఓర్ ఆప్కా పర్యాప్త ధ్యాన్ నహీ జాతా. మనుష్య ప్రేమ్ కరుణా ఔర్ సహానుభూతి ద్వారా కహే హువే అచ్చే వచనో కీ అవహేళనా కర్ దేతా హై. ఇస్కే విపరీత్ అర్థహీన్ శబ్దో కో జో దుర్గుణో కో వికసిత్ కర్తే హై బడే ధ్యాన్ సే సున్నే కో తయ్యార్ రహతా హై. इस तरह के प्रयोग के लिए ये कान आपको नहीं दिए गए हैं।
2: प्रद्वोक ऊरी वारी शुद्धुलंटे मीरु सिद्धमवुदरेकडु श्रद्ध तोड मुद्दु मुद्दुगानु भगवत मुच्चटालु चेप्पिवेड वद्दिकल नुंडलेरा वोचेवुला।
3: तेलुगु कविता है, ए कानो तुम हो सदा तत्पर और आतुर सुनने को गप तथा अनर्गल बात, परंतु न हो इच्छुक सुनने को ప్రభు కీ గాథాయే ఔర్ గుణగాన్.
2: ఈ మంచి మాటలకు రెండు చెవులు ఒదిక చేరవు, చెడ్డ మాటలకు ఇంకా నాలుగు చెవులు పెట్టుకుని వింటారు. ఇది కేవలము ఒక చెడ్డకాలం ప్రాప్తించినప్పుడే ఇలాంటి బుద్ధులంతా వస్తుంటాయి. దీనినే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే.
3: ఆప్ అప్నే కానోసే అచ్చే శబ్ద సున్నే కే లియే ఇచ్చుక్ నహీ హో, పరంతు గందే శబ్ద సున్నే కే లియే चार चार कान प्रयोग करने को तैयार हो। ऐसा व्यवहार खराब समय का संदेश वाहक है। रिपीट, ऐसा व्यवहार खराब समय का संदेश वाहक है। इस प्रकार के दुराचरण के कारण ये कहावत प्रसिद्ध है, विनाश काले विपरीत बुद्धि। अतः मनुष्य को केवल अच्छे शब्द सुनने चाहिए।
2: ये भी मंची माटल పరులకు అపకారం కలగని, పరులకు దుఃఖం అందించని, పరులకు ఏ విధమైనటువంటి బాధను చేకూర్చని, దివ్యత్వాన్ని అందించి దైవత్వాన్ని ప్రబోధించి దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట.
3: అచ్చే శబ్దం కా క్యా అభిప్రాయ హై? జో దూసరో కో హాని నా పహుంచాయే, జో పీడా పేదా నా కరే, జో ఆఘాత్ నా పహుంచాయే, జో దివ్యతా కీ ఓర్ లే జాయే, జో భగవాన్ కీ కీర్తి కా బఖాన్ కరే, यही अच्छे शब्द कहलाते हैं।
2: కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞమునందు దీనిని సరైనటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి. వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని దీనికి పేరు. వేద పురుష, పురుష అనేటువంటిది నిజమైనటువంటి సంస్కృత పదము. పురుషుడనగా కేవలం ప్యాంటు షర్టు వేసుకుని ఉండేటువంటి వాడు కాదు. ఇది పురుష డ్రెస్ గా ఉంటుంటుంది, కానీ నిజమైనటువంటి పురుషుడు అనేటువంటి వాడు దివ్యత్వంతో కూడినటువంటి దైవమే.
3: వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞకే ఇస్ ప్రథమ దివస్ పర్ ఆప్కో सही मार्ग पर चलने का संकल्प लेना चाहिए। इस यज्ञ का नाम है वेद पुरुष सप्ताह ज्ञान यज्ञ। वेद पुरुष अर्थात भगवान, जो वेदों के स्रोत हैं। पुरुष संस्कृत शब्द है। पुरुष किसी नर व्यक्ति को नहीं कहते जो पैंट और कमीज पहनता हो। लौकिक भाषा में यही समझा जाता है। पैंट कमीज पुरुष परिधान माना जाता है, परंतु अध्यात्म में पुरुष भगवान को ही कहते हैं।
2: దీనినే పౌరుషత్వం కూడాను హిందీలో చెప్తూ వచ్చారు।
3: హిందీ మే ఇసే పురుషత్వం అథవా పురుషతత్వ కహా జాతా హై।
2: కనుక దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి ఇదంతా కేవలం నెగిటివ్స్ మాత్రమే, నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన ఎందే ఉంటున్నది। ఈ పాజిటివ్ ఎవరిచ్చినారని పోయేటువంటిది కాదు, ఏమి చేసినా కానీ కదిలేటువంటిది కాదు, కదలక మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వము।
3: ఆపకు దైవత్వ కీ ప్రకృతి కో భలి భాంతి సమజ్ లేనా చాహియే ఔర్ జాన్ లేనా చాహియే కి సంసార్ సే సంబంధిత పక్ష బాహ్య ఔర్ నకారాత్మక హై, జో సకారాత్మక హై వో ఆపకే అందర్ హై। యే సకారాత్మక పక్ష ఆపకు కదాపి నహీ ఛోడతా, చాహే జో భీ హో జాయే ये कदापि मरता नहीं। पुरुष की प्रकृति स्थिर और निश्चल है।
2: प्रेम स्वरूप लाला,
3: प्रेम स्वरूपो
2: ईनाटि विद्यार्थुलु नैतिक विद्यलनु एमात्रमु नेर्चुकोवडानिकि तगिन कृषि चेयटं लेदु। नैतिकमनेटुवंटिदि चाला विलुवैनटुवंटिदि। ई मोरालिटी लेकुन्नटुवंटि मानवुडु निजमैनटुवंटि मानवुडे कादु। ई मोरालिटीनि मनं पेंचुकोवडमे निजमैनटुवंटि चदुवु।
3: आजकल के विद्यार्थी नैतिक मूल्यों को सीखने और समझने का कोई प्रयास नहीं करते। नैतिकता सर्वाधिक मूल्यवान है। जिसमें नैतिकता नहीं है वो मनुष्य ही नहीं कहला सकता। सच्ची शिक्षा वही है जो नैतिक मूल्यों का बीजारोपण करती है।
2: ये मुराटी ने पेंचुकोकुंडा इन्नी पेंचुकोनी प्रयोजन एमिटि? गोप्प धनमुनु संपादिंचामु, गोप्प भवनमुनु कट्टामु, गोप्प उद्योगमुनु चेशामु, కానీ ఎన్ని చేసి ప్రయోజనమేమిటి? మొరాలిటీ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే।
3: నైతిక మూల్యం కో ధారణ కియే బినా సబ్ ప్రకార్ కీ చీజో కో సీఖనే కా క్యా లాభ హై? ఆప్ బహుత్ సా ధన ఇకట్ఠా కర్ సక్తే హో, బడే బడే మహల్ బనా సక్తే హో, ఆప్ ఊంచే ఊంచే పద్ ప్రాప్త కర్ సక్తే హో, పరంతు ఇన్ సబ్ కా క్యా లాభ యది నైతికతా కీ కమీ హో? యే సబ్ వ్యర్థ హోంగే।
2: కనుకనే అది ఏ నిజాయితీ, అది ఏ నీతి? అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండినటువంటి హృదయం నుంచి మనము ఆవిర్భావం చేసుకోవాలి। ప్రతి మానవుని యందు ఉంటున్నది।
3: అత హమే హృదయ కో పవిత్ర ఔర్ ఉచ్చ బనానా హోగా ఔర్ ఇస్సే ఇమాందారీ ఔర్ నైతికతా కో ప్రవాహిత్ కర్నా హోగా। యే మానవ్ మే పహలే సే హీ ఛిపే హువే హై।
2: కానీ దాని నిమిత్తమే మానవుడు ప్రయత్నం చేయటం లేదు। చూచినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మాత్రమే ఆవిర్భవం చేసుకుంటున్నాడు। చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపుగా ఉంటుంటాడు। కనుక మొట్టమొదట మనము హృదయం నుంచి ఆవిర్భవం చేసేటువంటి సత్యస్వరూపాన్ని మనం తీసుకోవాలి।
3: పరంతు మానవ్ ఇన్హే ప్రకట్ కర్నే కా కోయి ప్రయాస్ నహీ కర్తా। మానవ్ పూర్ణతయా కేవల్ బాహ్య సంసార్ కు దేఖనే, उसके विषय में बात करने और उसे अनुभव करने में लिप्त है। उसे गंदी आदतों में ही मजा आता है। इसकी बजाय मनुष्य को सत्य से आरंभ करना चाहिए जो हृदय से निकलता है।
2: भगवंत ये विधंगा कुड़नु मनं अंदुकोवडानिकि वीलु कादु। धनमुनकु चिक्केटुवंटि वाडु कादु, पदमुनकु दक्केटुवंटि वाडु कादु, अधिकारमुनकु चिक्केटुवंटि वाडु कादु, कानी सत्य नीतिकि मात्रमे तानु संकल्पिंचुकुंटाडु।
3: भगवान को धन से नहीं खरीदा जा सकता, उसे अपने पद के कारण जीता नहीं जा सकता। भगवान को केवल सत्य एवं नैतिकता के मार्ग से ही प्राप्त किया जा सकता है।
2: दानिने नीति निजायती अन्नारु। ई रेंडिंटिकि मात्रमे तानु चिक्कगलडु दक्कगलडु कानी मरोक देनिकि एमात्रं कूडनु भगवंतुडु चिक्कडु दक्कडु।
3: मानव को ईमानदारी और नैतिकता में दृढ़ रहना चाहिए। भगवान को केवल इन्हीं के द्वारा अपने अधिकार में किया जा सकता है కిసి ఓర్ తరీకే సే నహీ.
2: కనుక ఈనాటి యువకులంతా యువతలంతా కూడాను తమ యొక్క జీవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి. కనుకనే ఇది ఏ మొట్టమొదటి మూడు మాటలతో చెప్పాను. దైవ ప్రీతి కలగాలి. దైవ ప్రీతి కలిగినప్పుడే పాపభీతి ఏర్పడుతుంది. ఈ పాపభీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది.
3: ఆజ్కల్ కే యువా పురుష్ ఔర్ మహిళాఓ కో మానవ్ జీవన్ కే దివ్య పక్ష్ కో పోషిత్ కర్నా చాహియే. స్వామీ నే తీన్ ఉద్ఘోషణాఓ ద్వారా పహలే ఇస్ ఓర్ ధ్యాన్ ఆకర్షిత్ కియా హై. ప్రథమ్ హై దైవ ప్రీతి. ఆప్కో భగవాన్ కే ప్రతి ప్రేమ్ వికసిత్ కర్నా చాహియే. ఏక్ బార్ భగవాన్ సే ప్రేమ్ హో జానే సే పాప్ సే భయ్ అర్థాత్ పాప్ భీతి స్వయం హీ హో జాతీ హై. జబ్ ఆప్ పాప్
2: ప్రీతి కలగాలి. దైవ ప్రీతి కలిగినప్పుడే పాప భీతి ఏర్పడుతుంది. ఈ పాప భీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది.
3: ఆజ్కల్ కే యువా పురుష్ ఔర్ మహిళాఓ కో

0: स्वयं ही हो जाती है। जब आप पाप से डरने लगते हो तो नैतिकता के प्रति उचित सम्मान अर्थात संघ नीति उत्पन्न हो जाती है।
1: ఈ మొరాలిటీ మనకు రావడానికి ఈ విధమైనటువంటి పాప భీతి కావాలి. ఈనాడు పాపం అంటే ఏమో భీతే లేదు, పాప ప్రీతి దైవ ద్వేషం ఈ రెండింటిని పెంచుకుంటున్నారు. ఈ పాపం కాదు పాప భీతి, పాపం కాదు మహాఘోరమైనటువంటి పాపము. కనుకనే మనం సంపాదించుకోవాల్సినటువంటి పాప భీతి కావాలి.
0: నైతికత వికసిత్ కర్నే కే లియే పాప కా భయ సబ్సే అధిక ఆవశ్యక హై. आजकल पाप का कोई भी डर नहीं है, इसकी बजाय पाप के प्रति प्रेम और भगवान के प्रति घृणा है। भगवान के प्रति घृणा कोई मामूली पाप नहीं है, ये निकृष्ट है। अतः आपको पाप के प्रति भय को विकसित करना होगा।
1: अंदर यंदु निजमें प्रेम प्रकटिंचाली, ई प्रेम तने यंदु उन्नटुवंटि प्रेमने सर्वुल यंदु उन्नदने सत्यानि गुर्तिंचाली।
0: आपको सबके प्रति प्रेम दिखाना चाहिए। आपको इस मूल सत्य को समझ लेना चाहिए कि जो दिव्यता आप में छिपी है वही सभी प्राणियों में भी व्याप्त है।
1: एक आत्मा सर्वभूतांतरात्मा, कनुक नाकु वेरे प्रेम नीकु वेरे प्रेम का प्रेम ओक्कटे कानी ई प्रेम तत्वानि मनं गुर्तिंचडानिकि तगिनटुवंटि कृषि चेयटं लेदु।
0: संस्कृत श्लोक है एक आत्मा सर्वभूतांतर आत्मा, सभी प्राणियों में एक ही आत्मा है। यहां कुछ ऐसी वस्तु नहीं है कि ये मेरा प्रेम है, ये आपका प्रेम है आदि आदि। प्रेम एक ही है, परंतु इस सार्वभौम प्रेम के तत्व को समझने की कोई कोशिश नहीं की जाती।
1: प्रेम लेने जीवितमु प्राणम लेने शमशान में, కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ప్రేమనే లేకుండా మనకు ప్రాణమే ఉండదు. ప్రేమ ముదితమవు నిజమైన యొక్క తత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
0: ప్రేమకి బినా జీవన్ ఎసే హీ హై జైసే ప్రాణ బినా శరీర్. అత ఆప్కో ఇస్ ప్రేమ తత్వ కా వికాస్ కర్నా హోగా. ప్రేమ బినా సచ్ముచ్ కోయి జీవన్ నహీ హై. ప్రేమకే సాథ్ ఆప్ అప్నే సచ్చే స్వరూప్ కో సమజ్ సక్తే హో.
1: ఈనాడు లోకంలో ధనం ఏ రీతిగా సంపాదిస్తున్నారు? ఉద్యోగం చేసో లేక వ్యాపారం చేసో ధనాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు. కనుకనే ఏ విధంగా ధనమును అభ్యాసం చేసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నీతి నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి.
0: క్యా ఆప్కో పతా హై కి ఆజ్కల్ లోగ్ ధన్ కైసే కమాతే హై? కోయి కామ్ కర్కే, कोई व्यापार धंधा करके आदि से धन कमाया जाता है। जिस प्रकार आप धन इकट्ठा करने में इतनी मेहनत करते हो, उसी प्रकार आध्यात्मिक मार्ग के अनुसरण में आपको ईमानदारी और नैतिकता द्वारा दैवी प्रेम को प्राप्त करना चाहिए।
1: प्रवहिंचे नदी को आनकट्टल कट्टी पंटल ये विधंगा पंडिंचुकुंटामो अदे विधंगाने मानवत्वं इष्टानुसारंगा प्रवर्तिंचुंटुंदि. దానికి ఆ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దాన్ని కంట్రోల్ చేసి అది దీనికి ఆనకట్ట ఆ నుంచినటువంటి ప్రేమతత్వాన్ని సమాజం యొక్క సంక్షేమానికి ఉపయోగించుకోవాలి.
0: జిస్ ప్రకార్ నదియో కో నియంత్రిత్ కర్నే కే లియే బాంధ్ బనాయే జాతే హై ఔర్ పానీ ఇకట్ఠా కర్కే ఉసే సించాయి కే లియే ప్రయోగ్ కియా జాతా హై, ఉసీ ప్రకార్ ఆప్కో ఇంద్రియ నిగ్రహ కా బాంధ్ బనానా చాహియే ఔర్ ప్రేమ రూపీ జల్ కో ఇకట్ఠా కర్కే उसे समाज सेवा के लिए लगाना चाहिए।
1: కనుకనే ఈనాటి యువకులు సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టి అందించుకోవాలి. సమాజం క్షేమంగా ఉండినప్పుడే నీ క్షేమం కూడా అందులో ఉండి ఉంటుంది. కనుకనే సమాజం యొక్క క్షేమాన్ని నీవు కోరుకుంటున్నప్పుడు నీ యొక్క ప్రయత్నములన్నీ ప్రయోజనం ఏమిటి?
0: ఆజ్కల్ కే యువా కో సమాజ్ కీ భలాయి కో దృష్టిగత రఖనా చాహియే. కేవల్ జబ్ సమాజ్ మే సబ్ కుచ్ ఠీక్ హోగా తభీ ఆప్కే సాథ్ సభీ కుచ్ ఠీక్ హోగా. आपका सब काम करने का क्या लाभ यदि आप समाज की भलाई के बारे में नहीं सोचते?
1: విద్యార్థులారా, ఈనాటి ప్రథమ దినం కనుకనే మీరు మున్ముందు జరగవలసినటువంటివన్నీ కూడా కొంచెం సింపుల్ గా ఈనాడు చెప్పుతూ వచ్చాను.
0: విద్యార్థియో, ఆజ్ యజ్ఞ కా ప్రథమ దిన్ హై, ఇస్లియే స్వామి నే ఆప్కో సరళ భాషా మే ఉన్ విషయో కీ ఝాంకీ దీ హై జిన్ పర్ ఆనే వాలే దినో మే

0: చాహోగి.
1: ముఖ్యంగా మనం జీవితంలో సాధించవలసినటువంటిది మొరాలిటీ మైండ్ అనేటువంటి దాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. మనసు చాలా పవిత్రమైనటువంటిది, కానీ దానికి అనేక విధమైనటువంటి దుర్గుణాలంతా కూడా మనం చేరుస్తున్నాం. దానిని సరైన రీతిలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రం గావించాలి.
0: జీవన్ మే సబ్సే మహత్వపూర్ణ హై నైతికతా, మన్ కో పవిత్ర మార్గం కి ఓర్ ముడనా చాహియే. మన్ స్వాభావిక రూప్ సే బహుత్ పవిత్ర హై, పరంతు యే బహుత్ శీఘ్ర దుర్గుణో కే కారణ అపవిత్ర హో జాతా హై. ఇస్ అపవిత్రతా కో పశ్చాతాప్ ఔర్ శుద్ధీకరణ ద్వారా బాహర్ నికాలనా చాహియే ఔర్ మన్ కో సదా పవిత్ర రఖనా చాహియే.
1: తెలిసో తెలియకునో ఎన్నో పాపములు చేస్తుంటారు, కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని పరిహారార్థమై పశ్చాత్తాపడాలి.
0: జానే అంజానే మే మనుష్య అనేక పాప కర్తా హై, పరంతు జైసే హీ ఉసే జ్ఞాన్ హో జాతా హై కి ఉస్సే పాప హో గయా హై, ఉసే పశ్చాత్తాప కర్కే పవిత్రతా ప్రాప్త్ కర్నీ చాహియే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ప్రేమ స్వరూపో,
1: మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది. నిజంగా మీరు చాలా ధన్యులు. ఈ ధన్యుడు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు. కనుక మనం సంఘం కూడా సరైన సంఘంగా పెట్టుకోవాలి. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి.
0: ఆప్కా జీవన్ బహుత్ పావన్ హై, సచ్ముచ్ హీ ఆప్ బహుత్ భాగ్యశాలి హో ఔర్ ఇసీలియే ఆప్ పవిత్ర మార్గ్ పర్ అగ్రసర్ హో. ఫిర్ భీ దూసరో సే కుచ్ ప్రభావిత్ హోకర్ ఆప్నే అప్నే అందర్ అపవిత్రతా కి కుచ్ మాత్రా ఆనే దీ హై. అతః అప్నే మిత్రో ఔర్ సాథియో కా ఉచిత్ చయన్ కర్నా బహుత్ మహత్వపూర్ణ హై. ఇసీలియే స్వామీ ప్రాయా కహతే హై, ముఝే అప్నీ సంగతి కే బారే మే బతావో, మే ఆప్కో బతా దూంగా కి ఆప్ క్యా హో. ఆప్కే క్రియాకలాపో పర్ ఆప్కే సాథియో కి ప్రకృతి ఔర్ మనోవృత్తి కా ప్రభావ పడతా హై.
1: కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుని యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రవర్తనలన్నీ కూడాను సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. ఈ సంకల్పములన్నీ కూడాను మానవుని యొక్క డిజైర్స్ పైన ఆధారపడి ఉంటుంటారు. ఈ డిజైర్స్ అంతా కూడాను మన యొక్క సంఘం పైన ఆధారపడి ఉంటుంటుంది. కనుక నేను సంఘం యొక్క ప్రవర్తనలు సరైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దాలి. అప్పుడే మన సంకల్పములు సత్య సంకల్పములుగా మారుతాయి. ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గములకు మా సరైనటువంటి రాజబాట.
0: మనుష్య ఈ సంసార్ మే జో కుచ్ భీ అచ్చా ఔర్ బురా దేఖతా హై వో ఉస్కే ఆచరణ సే పైదా హోతా హై. ఆచరణ విచారో సే ఉపజతా హై. విచారో కా మనుష్య కీ ఇచ్ఛాఓ సే జన్మ హోతా హై. ఇచ్ఛాయే సమాజ్ కే ఝుకావో సే నికల్తీ హై. అతః హమే ఉచిత్ ఢంగ్ సే సమాజ్ కీ మానసికతా కో ఢాల్నా హోగా, తభీ హమారే విచార్ సచ్ముచ్ మే ఉచ్చ బన్ జాయేంగే. సచ్చాయి సే భరే హుయే విచార్ హీ సత్య కీ ఓర్ లే జానే వాలా రాజమార్గ్ బనాతే హై.
1: ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఈనాడు మొరాలిటీ. నీతి అనేటువంటి దాన్ని మనం చక్కగా మనము గుర్తించి వర్తించాలి. ఈ నీతి లేకుండా గనిపోతే మానవత్వం ఏమాత్రమో పనికిరాదు. కనుకనే నీతిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి. ఆ నీతి ఒక్కటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును.
0: ప్రేమ్ స్వరూపో, ఆప్కో సర్వప్రథమ్ ఔర్ సదైవ్ నైతికతకు అప్నానా హోగా. ఆప్కో అచ్చీ తరహ సమజనా హోగా కి నీతి యా నైతికత కా క్యా అర్థ హై ఔర్ ఉసీ ప్రకార్ ఆచరణ కర్నా హోగా. నైతికత కే బినా జీవన్ నిరర్థక్ హై ఔర్ వ్యర్థ హై. అతః ఆప్కో నైతికత కో అప్నా ప్రథమ్ మహత్వపూర్ణ లక్ష్య బనానా హోగా. ఏక్ బార్ నైతికత ఆ గయీ తో సభీ కుచ్ ప్రాప్త్ హో సకేగా.
1: రేపటి దినము ఈ నీతికి సంబంధించినటువంటి నిజాయితీని కూడాను మనము విచారిస్తాము. కనుక నీతి మొట్టమొదటిది. అటువంటి నీతి కలిగినటువంటి మానవాడే నిజమైన జాతిగా రూపొందుతాడు.
0: కల్ స్వామి నైతికత ఔర్ ఇమాన్దారీ కే పరస్పర సంబంధ పర్ చర్చా కరేంగే. పహలే ఆతీ హై నైతికత. జో నైతిక జీవన వ్యతీత కర్తా హై సచ్ముచ్ కేవల్ వహీ మానవ్ కహలానే యోగ్య హై.
1: ఇది మానవ జాతి, ఈ మానవ జాతికి సర్వం కూడాను ఒక్కడే తండ్రి, అతనే దైవము. హీస్ ఫాదర్ ఫాదర్ ఫాదర్ అన్నాడు.
0: వ్యక్తి మానవ జాతి కా హీ భాగ్ హై ఔర్ సమస్త మానవ జాతి కా కేవల్ ఏక్ హీ పితా హై, వో పితా భగవాన్ హై.
1: జీసస్ కూడా చెప్పాడు, ఫాదర్ గివ్ మీ నవ్ హెల్ప్, ఎందుకోసం నన్ను ఇంత బాధ పెడుతున్నావు, నీవు అందరికీ తండ్రే కదా, కాని నేను ఏ పాపం చేశాను అన్నాడు. తర్వాత తనకు ఒక విధమైనటువంటి అశరీరవాణి అనిపించింది, మై డియర్ సన్, ఎందుకు వరి చేస్తున్నావు, వరి చేయవద్దు, అందరూ నీ సోదరులే, నీ సోదరులైనటువంటి వారు నీకు అపకీర్తి ఇచ్చినారు, అన్యాయం చెప్పినారు అని నువ్వు అనుకుంటున్నావు, ఏది అన్యాయం కాదు, జరిగినదంతా కూడా మన మంచి కోసమనే, కనుకనే నువ్వు సంతోషంగా దీన్ని స్వీకరించు అన్నాడు. అప్పుడే జీసస్ క్వైట్ గా కన్నులు మూసుకున్నాడు. డెత్ ఇస్ ది డెత్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఎందుకంటే ఈ డెత్ అనేటువంటిది డ్రస్సును మార్చినట్టుగా కొన్ని దేహాలు మారుతూ ఉంటాయి, కనుకనే ఇదంతా కూడాను నేను బాడీని చేంజ్ చేసుకోవటమే కాని నాకు ఇది డెత్ కాదన్నాడు.
0: ఈసా మసీహ్ నే కహా థా, హే పితా మేరీ సహాయతా కరే, आप मुझे ये यातना क्यों दे रहे हैं, क्या आप सभी के पिता नहीं हैं, मैंने क्या पाप किया है? तब ईसा मसीह ने एक आकाशीय वाणी सुनी, वह बोली, मेरे प्यारे बच्चे तुम चिंता क्यों करते हो, चिंता मत करो, सभी तुम्हारे भाई हैं, तुम सोच रहे हो कि तुम्हारे भाइयों ने तुम्हें कलंकित किया, तुम्हारे साथ अन्याय किया आदि आदि, कोई अन्याय नहीं हुआ, जो कुछ भी हुआ केवल तुम्हारे भले के लिए हुआ, अतः अपने भाग्य को प्रसन्नता और आनंद से स्वीकार करो। इसे सुनकर ईसा मसीह ने अपनी आंखें बंद कर ली, उन्होंने कहा, मृत्यु जीवन की पोशाक है, जैसे मनुष्य अपनी पोशाक बदलता है उसी पर वह मृत्यु की प्रक्रिया द्वारा अपने शरीर को बदलता है, अतः मैं केवल अपने शरीर को बदलने जा रहा हूं और मरने नहीं जा रहा।
1: मानव की डेथ ले दू देहाल मार्ग में जरूरत उठा अधिकारी आत्मा एप्पटिकी इमॉर्टैलिटी इधे अमृतमयमैनटुवंटिदि ఆనందమయమైనటువంటిది, కాని దీన్ని అనుతంగా భావించుకోవటం చేతనే అమరత్వాన్ని మర్చిపోతున్నారు. కనుకనే అమరత్వాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: మానవ్ కి మృత్యు నహీ హోతీ, శరీర్ బదల్ సక్తే హై పరంతు ఆత్మా శాశ్వత్ ఔర్ అమర్ హై, యే ఆత్మా వాస్తవ్ మే అమృతమయీ హై ఔర్ ఆనంద్ సే భరీ హుయీ హై, परंतु क्योंकि हम इसे झूठा समझते हैं इसीलिए इसके सच्चे अमर स्वरूप को समझ नहीं पाते। हमें ज्ञान होना चाहिए कि आत्मा अमर है।
1: आदि ये चिप्पेड़ हमारा निज्जरा देवा त्रिज्या विविधा सुरहा सुपरवाण सुमनसा त्रिवेशा देव कसहा आदित्यया भवस्तत्तो अमृतांजनहा अन्नाडु।
0: संस्कृत का श्लोक है, तुम शाश्वत और అపరివర్తనశీల్ హో,
1: అమరా నిర్జరా దేవా, నీవెప్పుడు కూడా జీవించినటువంటి వాడవే, నీవేనాటికి మారేటువంటి వాడు కాదు, దేహం మారుతుండాది, కాలం మారుతుండాది, మనసు మారుతుండాది, కాబట్టి నీవు మనసు కాదు, దేహం కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, ఇంద్రియం కాదు, అంతఃకరణ కాదు, ఆత్మవే.
0: శరీర్ బదల్ సక్తా హై, సమయ బీత్ సక్తా హై, మన్ బదల్ సక్తా హై, పరంతు आप शरीर नहीं हो, मन नहीं हो, आप बुद्धि भी नहीं हो, और ना ही बाह्य इंद्रियां हो और ना ही आंतरिक इंद्रियां, आप तो शाश्वत आत्मा हो।
1: आत्मन का ये विटी दीनको एक स्वरूपम लेदु दीनके चैतन्य शक्ति अन्नार।
0: आत्मा का क्या अर्थ है? इस आत्मा का कोई रूप नहीं, इसे चैतन्य की शक्ति भी कहते हैं।
1: అనగా పంచభూతముల యొక్క స్వరూపమే ఆత్మ,
0: పాంచ్ తత్వ ఇస్ ఆత్మా కే భౌతిక ఓర్ స్థూల్ రూప్ హే.
1: కనుకనే ఇలాంటి పవిత్రమైనటువంటి అమృతత్వాన్ని అమృతత్వాన్ని దూరం చేసి అమృతత్వాన్ని పెంచుకోవాలి, అమరత్వాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
0: ఆప్ అప్నే కో అమృతత్వ కా యా ఝూట్ సే దూర్ రఖో ఔర్ తబ్ ప్రాప్త్ కరో అమృతత్వ అర్థాత్ అమరతా కో. సదా అప్నీ దృష్టి మే అమరతా కో రఖో. మానవ్ కీ యహీ సచ్చీ ఔర్ ఉచిత్ మానసికతా హై.
1: కానీ ఈనాటి యుగం లోపల కేవలం భ్రాంతులు భ్రాంతులు భ్రమలు, ఈ కోరికల చేతనే జీవితము కొల్లబోతుంటుండ. ఈ డిజైర్స్ ను చాలా వరకు తగ్గించుకోవాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ యొక్క లగేజ్ ని తగ్గించుకుంటే మనం ఎంతగానో శాంతిగా ఉంటాం.
0: పరంతు ఆజ్ కా మానవ్ భ్రమ్ మే హై. అప్నే జీవన్ కో ఇచ్ఛాఓ కో బఢాతే హువే జీనే పర్ తులా హువా హై. జహాం తక్ సంభవ హో సకే అప్నీ ఇచ్ఛాఓ కో సీమిత్ కరో. కమ్ సామాన్ అధిక ఆరామ్. యది ఆప్ ఇచ్ఛాఓ కే అప్నే సామాన్ కో కమ్ కరోగే తో జీవన్ కా సఫర్ శాంతిపూర్ణ హో సక్తా హై.
1: ఇవన్నీ మనం పెంచుకునేటువంటివే కానీ పెంచుకునేటువంటివి కాదు.
0: ఇచ్ఛాఓ కో కమ్ కర్నే కే బజాయ్ బఢాయా జా రహా హై.
1: పుట్టినప్పుడు మనం ఏమి తెచ్చాము, పుట్టినప్పుడు ఏమి తెచ్చాము, గిట్టినప్పుడు ఏమి తీసుకుని పోతున్నాం, తెచ్చింది లేదు తీసుకుని పోయేది లేదు, అన్ని ఎక్కడ వదిలిపోవలసింది, ఎక్కడ వదిలిపోవలసింది. అట్టి సత్యాన్ని మొట్టమొదటి గుర్తుంచుకోవాలి, తెచ్చింది లేదు కొనిపోయేది లేదు.
0: జవాబ్ పేదా హువే తో అప్నే సాత్ క్యా లాయే. జవాబ్ సంసార్ ఛోడోగే తో అప్నే సాత్ క్యా లే జాఓగే. ఆప్ కుచ్ నహీ లాయే ఔర్ కుచ్ నహీ లే జాఓగే. ఇకట్ఠా కియా హువా సభీ సామాన్ యహీ రహ జాయేగా. ఆప్కో యే మూల్ సత్య సమజ్ లేనా చాహియే. కుచ్ నహీ లాయే కుచ్ నహీ లే జాఓగే.
1: కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు, 10 సంవత్సరాలు బాయ్ అన్నారు, 30 ఇయర్స్ కి మ్యాన్ అన్నారు, 75 ఇయర్స్ కి గ్రాండ్ ఫాదర్ అన్నారు. పేర్లు మారినాయి కానీ తాను ఒక్కడే. కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు.
0: సబ్ కుచ్ ఉడతే హువే బాదల్ కి తరా క్షణిక్ హై. శరీర్ బదల్తా రహతా హై, మన్ భీ బదల్తా రహతా హై. జో బదల్తా హై వో ఆప్ నహీ హై, ఆప్ వో హో జో బదల్తా నహీ.
1: కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు, 10 సంవత్సరాలు బాయ్ అన్నారు, 30 ఇయర్స్ కి మ్యాన్ అన్నారు, 75 ఇయర్స్ కి గ్రాండ్ ఫాదర్ అన్నారు. పేర్లు మారినాయి కానీ తాను ఒక్కడే. కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు.
0: జన్మ కే సమయ ఆప్ శిశు కహలాతే హో. 10 వర్ష కి ఆయు హో జానే పర్ ఆప్కో బాలక్ కహా జాతా హై. జబ్ 30 వర్ష కే హో జాతే హో తో ఆప్కో మనుష్య కహా జాతా హై. 75 వర్ష కి ఆయు మే ఆప్ దాదా బన్ జాతే హో. వివరణ బదల్ సక్తా హై పరంతు ఆప్ వహీ వ్యక్తి హో. యే సభీ బదలావ్ శరీర్ సే సంబంధిత హై.
1: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలే, కానీ ఇందులో ఉండినటువంటి ఒక నివృత్తి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒకటిగానే ఉంది. అది మారున్నది కాదు. కనుకనే ఆత్మతత్వమే నిజమైనటువంటి తత్వం. కానీ ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి.
0: ఇస్ ప్రకార్ కే పరివర్తన్ ప్రకృతి మే స్వాభావిక్ హే. పరంతు ఆధారభూత్ దైవీ తత్వ సదా వహీ రహతా హై, వో బదల్తా నహీ. ఆత్మా కా తత్వ హీ కేవల్ ఏక్ సచ్చాయీ హై. ఆప్కో ఆత్మా మే విశ్వాస్ రఖనా చాహియే, అప్నీ అంతరాత్మా మే భరోసా హోనా చాహియే.
1: ఆత్మవిశ్వాసం కలిగి ఉండినప్పుడే అంతా మనకు చేకూరుతుంది జయము. ప్రతి మానవుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆత్మ అంటే తనపైన తనకు నమ్మకం కావాలి, తనను తాను నమ్మాలి. తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: ఏక్ బార్ ఆప్ మే యే ఆత్మవిశ్వాస్ ఆజాయే తో ఆప్ సభీ కార్యో మే సఫల్ హోంగే. ప్రత్యేక్ మానవ్ కో ఆత్మవిశ్వాస్ కా వికాస్ కర్నా చాహియే. ఆప్కో అప్నీ అంతరాత్మా మే భరోసా హోనా చాహియే. ఆప్కో అప్నీ అంతరాత్మా మే విశ్వాస్ కర్నా సీఖనా చాహియే. జో అప్నీ ఆత్మా మే భరోసా రఖతా హై ఉసీ కో భగవాన్ మే సచ్చీ ఆస్థా హో సక్తీ హై.
1: అనేక గ్రంథాలు చదువుతున్నారు కానీ చదివి ఏమి ప్రయోజనము?
0: బహుత్ సే లోగ్ అనేక పుస్తకే పఢ్తే హై పరంతు ఉస్ సబ్ కా క్యా లాభ్ హై.
1: చదువు చదువు చదివి చావంగనేటికి, చావులేని చదువు చదవలే.
0: తెలుగుకి కవిత హై ఇస్ ప్రకార్ కి శిక్షా సే క్యో కర్తే హో స్వయం కో నష్ట ప్రాప్త కరో ఉస్ జ్ఞాన్ కో జో బనా సకే ఆప్కో అమర్.
1: మన జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఉపకారం చెయ్యాలి.
0: జహాన్ తక్ హో సకే మానవ్ కో జీవన్ మే దూసరో కి సహాయత కర్నీ చాహియే.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమన్నారు.
0: సంస్కృత కా శ్లోక్ హై పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకార కర్నే సే పుణ్య ప్రాప్త హోతా హై ఔర్ దూసరో కో పీడా పహుంచానే సే పాప్ మిల్తా హై.
1: మనం ఎప్పుడు హెల్ప్ హెల్ప్ హెల్ప్ హెల్ప్ చేయాలి. హస్తంబులంతా కూడా హెల్ప్ చేయాలి. కంఠమంతా సత్యాన్నే పలకాలి. చెవులంతా మంచినే వినాలి. హృదయమంతా మంచినే అనుభవించాలి.
0: హమే సదా మదద్ కర్నీ చాహియే. మదద్ కర్నీ చాహియే. కేవల్ మదద్ కర్నీ చాహియే. హాథ్ దియే గయే హై దూసరో కి మదద్ కే లియే. సత్య హీ వో సచ్చా గలే కా హార్ హై జిస్సే ఆప్కో అప్నే ఆప్కో సజానా చాహియే. కానూ కో కేవల్ అచ్చే వచన్ సున్నే చాహియే ఔర్ హృదయ కో కేవల్ అచ్చీ భావనాఓ కా అనుభవ కర్నా చాహియే.
1: సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం.
0: సంస్కృత కా సుభాషిత హై సచ్చే రత్న తో వే వచన హై జో సత్య ఔర్ కరుణా సే భరే హువే హై.
1: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యహీ హై జిసే మానవతా కహా జాతా హై ఔర్ ఇసీ ప్రకృతి కో మనుష్య కో అప్నానా చాహియే.
1: కానీ ఈనాడు మానవత్వం అనేటువంటిది మరుగుపడిపోయింది. ఎప్పుడు చూసినా లౌకికమైన భ్రాంతులు, లౌకికమైన ఆస్తులు, లౌకికమైన ప్రపంచం యొక్క సంభోషం చేస్తున్నాం. ఇవంతా ఏనాటికైనా కానీ కదిలిపోయేటువంటివి. నీవు వదలినా కూడా అది నిన్ను వదలదు. కనుక ఎప్పటికీ నీ వెంటనే వస్తుంటది.
0: పరంతు దుర్భాగ్యవశ్ ఆజ్కల్ సచ్చీ మానవీయ ప్రకృతి ఛిపీ పడి రహతీ హై. మానవ్ కి దృష్టి మాయా సే ఢకీ రహతీ హై క్యూంకి యే సదా ధన వైభవ్ ఔర్ సాంసారిక మామలో మే లిప్త రహతీ హై ఔర్ యే సభీ ధన వైభవ్ ఔర్ సాంసారిక సుఖ్ కిసీ న కిసీ దిన్ నష్ట హోనే వాలే హై. యది ఆప్ ఇన్హే ఛోడ్నే కే లియే తయ్యార్ భీ హో జావ్ తో భీ వే ఆప్కో పకడే రఖేంగే. వే సదా ఆప్కా పీఛా కర్తే రహేంగే.
1: కనుక ఇలాంటి చింతలంతా మేము మానాలి. అన్ని చింతల కంటే కూడా గొప్ప చింత దైవ చింతన చెయ్యాలి. ఆ చింతన చేతనే సర్వ చింతలు పరిహారం అవుతాయి.
0: ఇస్ ప్రకార్ కే తుచ్ఛ విచారో కో మత్ ఆనే దో. భగవాన్ కే చింతన్ కే అతిరిక్త్ కిసీ ఔర్ ప్రకార్ కా విచార్ ఉత్తమ్ నహీ హై. జబ్ మానవ్ భగవాన్ కా చింతన్ కర్తా హై తో అన్య సభీ సాంసారిక విచారో కా స్వయం హీ నాశ్ హో జాతా హై.
1: పుట్టడం ఒక చింత, భూమి నుండి చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతా చింత, వార్ధక్యం ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, సర్వచింతల బాపడి సర్వేశ్వరణ జేయుడిప్పుడైనా మీరన్ని చింతులారా.
0: తెలుగు కవిత హై జన్మ లేనా హై చింతాజనక్ ఔర్ చింతా హై ఇస్ ధర్తీ పర్ బనే రహనా భీ. పారివారిక జీవన్ భీ హై చింతా ఔర్ మృత్యు భీ హై చింతాజనక్ బచ్పన్ ఔర్ బుఢాపా భీ హై పరేషానీ సే భరే. యే జీవన్ ఔర్ అసఫలతా భీ హై దుఃఖదాయీ కఠినాయియో సే భీ బఢతీ హై చింతాయే ఔర్ సుఖ భీ ఛద్మ వేష్ మే హై దుఃఖదాయీ. ఓ మానవ్ కమ్ సే కమ్ అబ్ శురూ కరో నియమిత్ భగవత్ చింతన్ క్యోంకి ఉసీ సే హోగా తుమ్హారీ చింతాఓ కా శమన్.
1: ఇప్పుడైనా మీరు దీన్ని చేసి దివ్యమైనటువంటి దైవత్వాన్ని పొందండి.
0: కమ్ సే కమ్ అభీ భగవాన్ కా సతత్ చింతన్ కరో ఔర్ దైవత్వ కో ప్రాప్త్ కరో.
1: మీరే దైవ స్వరూపులు. మీకంటే దైవం ప్రత్యేకంగా లేడు.
0: ఆప్ స్వయం హీ భగవాన్ కే స్వరూప్ హో. భగవాన్ ఆప్సే అలగ్ నహీ హై.
1: ఈనాటి మానవుడు తనకంటే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని భ్రమించి ఆ దైవం కోసము అన్ని రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు. తనకంటే ప్రత్యేకమైనటువంటి గాడ్ లేడు. నేడు తానే దైవము, తానే సర్వము. ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు.
0: ఆజ్ కా మానవ్ ఇస్ భ్రమ్ మే హై కి భగవాన్ ఉస్సే అలగ్ హై ఔర్ ఉస్ భగవాన్ తక్ పహుంచనే కే లియే సబ్ ప్రకార్ కి ఆధ్యాత్మిక సాధనాఓ మే లగా హువా హై. నిశ్చిత్ హీ భగవాన్ స్వయం ఆప్సే భిన్న నహీ హై. आप स्वयं ही भगवान हो, आप सब कुछ हो, परंतु ये सच्चाई भूली जा चुकी है।
1: कनुक आई एम गॉड तिरने स्मरिंचंडी एप्पुडू आनंदंगा उंटुंडंडी।
0: अतः सदा कहते रहो, मैं भगवान हूं, मैं भगवान हूं, और अपने आप को स्मरण दिलाओ कि आप भगवान हो। सदा आनंद से भरपूर बने रहो।
1: ఎందుకు మీరు విచారం చేస్తుంటారు? ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు, ఇంట్లో అమ్మ నాన్నకు ఒళ్ళు సరలేదంటే విచారం చేస్తారు. ఎందుకు విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా? తప్పిపోతున్నాయా? తప్పిపోవు. జరగవలసినవి జరుగుతాయి, చేయవలసినవి చేస్తారు. కనుక ఈ చింతలు ఏమాత్రం కూడా చేయకూడదు.
0: ఆప్ చింతిత్ క్యూ హో? కోయి అప్నీ ఆనే వాలి పరీక్షా కే లియే చింతిత్ హై, కోయి అప్నే మాతా పితా కే స్వాస్థ్య కే లియే చింతిత్ హై. బస్ క్యూకి ఆప్ చింతిత్ హో तो क्या परेशानियां दूर हो जाएंगी? क्या आप प्रारब्ध से छुटकारा पा सकते हो? नहीं। जो होना है वो तो होकर रहेगा, और जो करना है वो करना ही होगा। अतः किसी चीज की चिंता न करो।
1: ఎప్పుడూ ఆనందంగా ఉంటుండండి, ఆ హ్యాపీగా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది।
0: सदा प्रसन्न रहो। जब आप प्रसन्न रहते हो तब आप कुछ भी प्राप्त कर सकते हो।
1: ई हैप्पी అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అది దైవం నుంచినే ప్రాప్తిస్తుంది। హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్। ఆ దైవంతో కూడినప్పుడే ఈ ఆనందం లభిస్తుంది। దైవాన్ని వేరు చేసి నీవు ఆనందాన్ని అనుభవించాలంటే ఇది అసాధ్యము।
0: సచ్చీ ప్రసన్నత కహాన్ సే ఆతీ హై? యే కేవల్ భగవాన్ సే ఆతీ హై। సచ్చీ ప్రసన్నత భగవాన్ సే మిలాప్ హీ హై। जब आप भगवान के सानिध्य में होते हैं, आप आनंदमय महसूस करते हो। भगवान से अपने आप को दूर रखना और प्रसन्न भी रहना ये असंभव है।
1: प्रेम स्वरूप लारा,
0: प्रेम स्वरूपो,
1: कालम चिक्किनप्पुडु दैवान्नि चिंतिंचंडि, मंचि विषयालु तलंचंडि, पवित्रमैन मार्गान्नि वेतकंडि, ई तुच्छमैन अल्पमैनटुवंटि भ्रमलकु मीरु लोबडकंडि।
0: जब भी समय मिले भगवान का चिंतन करो, उच्च विचारों का विकास करो, पावन पथ पर चलो, संकीर्ण और दुष्ट विचारों को अपने पास फटकने न दो।
2: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी, ब्रिंगिंग यू 24 आवर्स अ डे द मैसेज ऑफ लव ऑफ भगवान श्री सत्य साई बाबा।

0: know that man has no satisfaction with all the pleasures, comforts and conveniences. With the knowledge of the self, man will have satisfaction and peace.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthiniyulara.
0: Boys and girls.
1: Manamanaku arogyame mahabhagyam.
0: Health is wealth for mankind.
1: Arogyamnu kapade nimittamai anadi kalam nundi kudanu aneka desiyulu ennyo prasangamulu gavistu vacharu prabodhalu chestu vacharu.
0: People have experimented in different ways, came forward with proposals to maintain perfect health among people.
1: Arogyame lekundina manava sankalpamulu anni kudanu vyarthamulaipothayi.
0: Without health, all your plans, all your thoughts will never come true, will never bear fruit.
1: Arogyamaina deham nunde aanandamaina manasu untadi.
0: It's only in a healthy body you find the state of bliss.
1: Kani manavudu itti satyamunu gurtinchukoleka aarogyamunu kolipothu unnadu.
0: Man has not realized this fundamental truth and is losing his health.
1: Prachina kalamu nundi భారతీయులు మాత్రమే కాక రోమన్ దేశస్థులు కూడాను ఈ ఆరోగ్య విషయమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలుపుతూ ప్రచారం సలుపుతూ ప్రయత్నములు చేస్తూ వచ్చారు.
0: నాట్ ఓన్లీ ది ఏన్షియన్స్ ఆఫ్ భారత్, మెనీ రోమన్స్ ఆల్సో కండక్టెడ్ సెవెరల్ ఎక్స్పెరిమెంట్స్, మేడ్ మెనీ అటెంప్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: కానీ కేవలము రోమన్ దేశీయులు మాత్రమే కాకుండా ఈ ఆరోగ్యాన్ని గురించి అమితమైనటువంటి యొక్క బల ప్రచారములు గావిస్తూ వచ్చినటువంటి వారు ఎన్ని దేశీయులు ఉన్నారు.
0: బిసైడ్స్ రోమన్స్, దర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ హూ వర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్.
1: అయితే ఆరోగ్యమే మహాభాగ్యమని భావిస్తూ శరీరమునకు సంబంధించినటువంటి యొక్క శిరస్సు, నోరు, చెవులు, ముక్కు, కనులు ఇత్యాది అంగములన్నీ కూడాను దేనికి అవియే ఒక ప్రత్యేక ప్రపంచముగా భావిస్తూ వచ్చారు.
0: Though it's a fact that health is wealth, we consider different parts of the body, like the head, the mouth, ENT, ear, nose, throat, eyes, which are independent.
1: ఇవన్నీ కూడినటువంటిది దేహం కాదు, దేనికి అదియే ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రపంచంగా భావిస్తూ దాన్ని ప్రత్యేక పోషణ చేస్తూ వచ్చారు.
0: We specialize and consider every part of our body total.
1: ఇత్యాది అనాది కాలం నుండి పోషింపబడుతూ వచ్చినటువంటి యొక్క దేహం యొక్క పరిస్థితి నేడు క్షీణిస్తూ పోతున్నది.
0: The health that has been maintained since long is declining today.
1: ఫ్రాన్స్ దేశం లోపల ఈ శరీరం కలిగినటువంటి యొక్క పుష్టిని సంతృష్టిని అందించే నిమిత్తమై ఆహార సంబంధమైనటువంటి యొక్క నియమములు అతి జాగ్రత్తగా వహిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ ఇన్ ఫ్రాన్స్ వేర్ దే కేమ్ ఫార్వర్డ్ విత్ సర్టన్ సజెషన్స్ విత్ రిగార్డ్ టు ద ఫుడ్ దట్ హాస్ గాట్ టు బి పార్టేకెన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ పర్ఫెక్ట్ హెల్త్.
1: ఈ దేహమే మానవునకు ప్రధానమని భావించలేదు.
0: They have not merely considered the body as the main one.
1: దేహము ఆత్మకు ఒక నివాసమైనటువంటి యొక్క స్థానం అని భ్రమించారు.
0: They considered body as the dwelling place for God, the self.
1: ఇల్లు భద్రంగా ఉండినప్పుడే ఆ ఇంటి యందు నివాసం కూడాను సుఖశాంతులు అనుభవిస్తుంటారు.
0: When the house is so strong and well built, the inhabitants will be comfortable, safe and secure.
1: కనుక దేహము ఏదో కేవలము నేడు రేపు పోయేటువంటి యొక్క నీటి బుడగ వంటిదని మీరు భావించవచ్చు.
0: యు మే కన్సిడర్ ద బాడీ వెరీ టెంపరీ, దట్ మైట్ ఫాల్ ఎనీ మోమెంట్.
1: కానీ నీటి బుడగ మాత్రమే అవును.
0: అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ క్వైట్ మొమెంటరీ.
1: అయితే ఈ నీటి బుడగ వంటి ఈ దేహం నందు ఎన్నో ఘనకార్యములు ఆచరించి ఘనతత్వములు విచారించి ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందించినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు.
0: Though body is merely a water bubble, there are many, many people who have achieved, accomplished the noblest of tasks and they themselves set ideals to the entire humanity.
1: దేశమునందు పవిత్రమైన ఆదర్శములు అందించినటువంటి ఈ ఆదర్శములకంతా కూడాను దేహమే మూల కారణమైంది.
0: ఇట్ ఇస్ ద బాడీ which is mainly helpful in order to lead an ideal life.
1: దేహం యొక్క పవిత్రమైన కర్మల చేతనే ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అనేక దేశములకు కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
0: The sacred actions undertaken by the body will only demonstrate to the rest of the humanity what ideals are.
1: కానీ ఈ రహస్యాన్ని ఈనాటి యువకులు గుర్తించుకోవటం లేదు.
0: The modern people, we are so foolish that they are not able to know the secret of this.
1: తెల్లవారు లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు కూడాను ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెడి అనేక విధములైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అయ్యారు.
0: People have not been mindful of certain rules they have got to observe from dawn to dusk and therefore they face troubles.
1: మేధావులు గుణవంతులు ఇంకా గొప్ప గొప్ప తెలివితేటలు గలవారు ఆరోగ్యమును గురించి అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సల్పుతూ వచ్చారు.
0: Many intellectuals, the noble people, intelligent people concentrated their effort on the maintenance of health.
1: ఈ దేహమునకు రోగములే సంభవించకుండా ఉండునట్టుగా అనేక మార్గములు కూడాను కనిపెడుతూ వచ్చారు.
0: In fact, they suggested many measures. Preventive measures. Prevention is better than cure.
1: రోగమును ప్రవేశించడం చేతనే దేహం క్షీణించిపోతుంది, ఆరోగ్యం నశించిపోతుంది, అనేకమైనటువంటి ఇక్కట్టు గురి కావాల్సి వస్తుంది.
0: ద మూమెంట్ వెన్ వన్ ఫాల్స్ సిక్ హీ బికమ్స్ వీక్ అండ్ హీ సఫర్స్ ఎ లాట్ బికాస్ ఆఫ్ సిక్నెస్.
1: ఈ మోడర్న్ ఏజ్ లోపల గొప్ప ఆదర్శాన్ని కనిపెట్టినటువంటి వారు రోమన్ దేశీయులు.
0: The credit goes to Romans who propagated the principles on health.
1: ప్రతి అంగము కూడాను ప్రతి దేహమునందు ప్రతి భాగం కూడాను ఒక విధమైనటువంటి యొక్క పుష్టివంతంగాను సంతృష్టివంతంగాను తీర్చిదిద్దాలని ప్రయత్నం చేశారు.
0: They made several attempts to make every part of the human body perfect and strong.
1: సౌశీల్యము సౌజన్యము సౌజ్ఞత ఈ మూడింటి నిమిత్తమై యువకులు చాలా పాటు పడుతూ వచ్చారు.
0: The youngsters worked hard in this direction so as to maintain the conduct, the character, sensitivity and the tenderness of the human body.
1: ఎంత కాలమైనప్పటికీ దేహము గట్టిగా ఉండి తమ పనులు తాను చేస్తూ పరులపైన ఆధారపడకుండా తమ ఆరోగ్యము తాను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు.
0: They have taken care of the body that it is so strong they could attend to their own job and the duties so that they never depended on anybody.
1: సంవత్సరములు అయినప్పటికీ వారు పరాధీనులు కాకుండా పరుల చేతులు పట్టుకోకుండా తమ స్వశక్తితో పల తమ జీవితమును తమ పనులు తాము చేసుకుంటూ వచ్చారు.
0: Even at the advanced age of 90 they never depended on anybody. They could be independent, self-reliant.
1: దేహమునకు ఆరోగ్యం మాత్రమే కాకుండా అందం కూడాను కలిగించుకుంటూ వచ్చారు.
0: నాట్ మియర్లీ హెల్త్ మెయింటెనెన్స్, దే వర్ ఆల్సో హ్యాండ్సమ్.
1: ఈ దేహము ఆరోగ్యంగా ఉండినప్పుడే అందం కూడాను ఎంతనో ఆకర్షణీయంగా ఉంటాది.
0: When the body is healthy, you can afford to be handsome.
1: కనుక ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తమై ఆహారమును కూడాను అతి జాగ్రత్త వహించాలి.
0: Therefore, one has to observe certain regulations with regard to dietary habits or food.
1: ఈనాటి యువకులు 16 సంవత్సరం వచ్చినప్పటికీ 60వ సంవత్సరం యొక్క వ్యక్తి మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నారు.
0: In this modern age, a 16-year-old person looks like a 60-year-old man.
1: కారణం ఏమిటి?
0: Why?
1: వారి యొక్క నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క దురభ్యాసం లే దీనికి మూల కారణములు.
0: The main reason is the bad habits.
1: తెల్లవారు లేచిన తక్షణమే నోరును మంచి శుభ్రంగా చేసుకోవాలి.
0: You have to have a wash, wash your mouth properly, brush your teeth.
1: పండ్లకు బయట లోపల రెండు విధములుగా కూడా పరిశుద్ధం గావించుకోవాలి.
0: You have to brush your teeth perfectly well, outer and inner.
1: నాలుకను పైన ఉన్నటువంటి భాగమును కూడా పరిశుద్ధం గావించుకోవాలి.
0: You have to clean your tongue also.
1: ఎందుకంటే దేహములకు ముఖ్యమైనటువంటి ద్వారము సింహద్వారము నోరే.
0: It is the mouth which is the main gate for to this body.
1: ఈ ద్వారం నుంచినే అన్ని రోగములు కూడాను ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: Through this only many of germs find their entry.
1: కనుక మనము ఇతరులతో మనం మాట్లాడే సమయంలో కూడాను అతి జాగ్రత్తగా మనం మాట్లాడాలి.
0: As you talk to others, you should be highly careful.
1: మన దుర్వాసన వారికి తగలకుండా, వారి దుర్వాసన మనకు రాకుండా పరిశుద్ధమైనటువంటి దీంతో మన ఆరోగ్యాన్ని కాపాడుతూ పోవాలి.
0: You have to maintain that cleanliness so that it would not emit any bad smell.
1: ఇంతియే కాకుండా,
0: not only this,
1: శరీరంతో మనం ఏ పనులు చేస్తున్నామో ఆ శరీరం యొక్క అంగములు కూడాను మంచి బలంగా ఉంటుండాలి.
0: All the limbs of our body should be strong enough.
1: ఈ అంగముల యందు ప్రతి అంగమునందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: We have to realize the fact there is God in every part of our body.
1: కనుకనే వేదమునందు అంగీరసాయ నమః అని పెట్టారు.
0: సో వేద గేవ్ దిస్ టైటిల్ అంగీరస, గాడ్ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పార్ట్.
1: ఒక్కొక్క అంగమునందు కూడాను, ఒక్కొక్క భాగమునందు కూడాను ప్రత్యేకించినటువంటి యొక్క సౌశీల్యం కనిపిస్తూ ఉంటుంది.
0: దేర్ లైస్ యునిక్నెస్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ.
1: ఇలాంటి ఆరోగ్య సంబంధమైనటువంటి రీతిగా మనం కాపాడుకోవటం చేతనే ప్రాచీనులు ఏ విధంగా ఉండేటువంటి వారు మీరు భారతాన్ని చూసి తెలుసుకోండి.
0: You can know how ancients maintained their health if you go through the pages of Bharata.
1: Mahabharata yuddha samayamnandu,
0: in the battle of Mahabharata,
1: Bhishmudu enta vayasu,
0: what's the age of Bhishma?
1: 115 samvatsaramulu atanu commander in chief ga unnadu.
0: At the age of 115 he was commander in chief.
1: Krishnudiki 76 endlu.
0: Krishna was aged 76.
1: అర్జునికి 78 సంవత్సరములు.
0: అర్జున వాస్ ఏజ్డ్ 78.
1: కనుక ఆనాటి మహావీరులందరూ కూడాను మహాపుష్టివంతంగాను, సంతుష్టివంతంగాను, ఆరోగ్యవంతంగాను, ఆనందమయమైనటువంటి రీతిగా కూడాను జీవితం గడుపుతూ వచ్చారు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎట్ దాట్ అడ్వాన్స్డ్ ఏజ్ ఆల్సో వెరీ హెల్దీ, వెరీ బ్లిస్ఫుల్.
1: ఈ విధంగా కాపాడుకోవటం చేతనే ఆనాటి పురుషులు స్త్రీలు కూడాను దేశమునకు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాన్ని చూపుతూ వచ్చారు.
0: దట్స్ హౌ ది ఏన్షియంట్ మెన్ అండ్ ఉమెన్ మెయింటైన్ దేర్ హెల్త్ అండ్ లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కాలమునకు మించి ఏమి తీసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యాడ్ దేర్ ఫుడ్ ఎట్ స్పెసిఫిక్ టైమ్, నాట్ లేటర్.
1: సకాలమునకు ఏదో కొంచెం తీసుకోవటము, సకాల నిద్రపోవటము, సకాలమునకు తగినటువంటి మితాహారాన్ని భుజించటము, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చారు.
0: దే హ్యాడ్ ఫుడ్ అట్ ద రైట్ టైం, దే వెంట్ టు స్లీప్ అట్ ద రైట్ టైం.
1: ఏమోనో ఒక పద్యం చెప్పాను, నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక ఏమందగ చేయొచ్చు జీవితంబు మీరిద్దిలో దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా చేయు యోచన చేయు బాలురా.
0: The other day Bhagavan said this, O man, inquire for yourself, right from dawn to dusk. You spend all your time in the acquisition of knowledge. You have forgotten God.
1: కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచము నుండి లెమ్ము.
0: You have to get up in the early hours of the morning when the cock crows.
1: పరుదోము కొని దేహ బాధ తీర్చుకొని.
0: You have to brush your teeth.
1: పరుదోము కొని దేహ బాధ తీర్చుకొని.
0: And attend to your daily needs.
1: అనకు గల బాలుడు అనిపించుకొను.
0: And conduct yourself that way.
1: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
0: Never move about in wet.
1: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
0: Be away from all the gutters.
1: దరి నుండి నీయకు దాన కీడగును.
0: Never allow such dirt, filth
1: to be near. పరుగుని బంతులాటగును.
0: And you also participate in games and healthy
1: exercise.
0: When you do it in perfect order,
1: పై రీతులన్నీ పరికింతువేని,
0: if you observe all the above mentioned,
1: ఆరోగ్య భాగ్యములు అనుభవించదవు.
0: You will have this wealth of health.
1: కుక్కరో కోయని కోడి కూయగని చక్కగా నిద్ర మంచము నుండి నెమ్ము.
0: You get up from bed when the cock crows.
1: ఈనాడు ఆ కోడి కూతలు కాదు రైళ్లు కూతలు కూస్తున్నా గాని లేయరు.
0: Today we get up as we listen to the sounds of rail.
1: తెల్లవారి 8 గంటలకో 9 గంటలకో లేస్తారు.
0: Today people get up at 8 or 9.
1: కారణం ఏమిటి?
0: Why?
1: రాత్రి ఆలస్యంగా పండుకుంటారు నిద్రపోతారు.
0: Because they go to bed very late.
1: ఎందుకు ఈ ఆలస్యము?
0: Why delay?
1: పోనీ చదువులో కాలాన్ని ఏమన్నా సార్థకం చేస్తున్నారా? కాదు కాదు.
0: Do you think they spend their time in reading?
1: ఈ టీవీలు,
0: టీవీ,
1: ఈ రేడియోలు,
0: రేడియో,
1: ఇవన్నీ వేసుకొని దాని ద్వారా ఈ కాలం అంతా వ్యర్థం చేయటమే కాకుండా
0: they waste their time.
1: మనసు కూడా పాడు చేసుకుంటున్నారు.
0: They spoil their mind also.
1: ఈ టీవీలో వచ్చేటువంటివంతి కూడాను చాలా అసభ్యమైనటువంటివి, అసహ్యమైనటువంటివి.
0: All that we watch on TV are disgusting, obscene, vulgar.
1: అలాంటి దుశ్చేష్టలంతా కూడా చూపుతున్నారు.
0: We watch such scenes.
1: ఇది గవర్నమెంట్ కి ఏమి ఆనందమో ఆదాయమో నాకు తెలియదు.
0: What income that government gets is not known.
1: గవర్నమెంట్ ఇది చాలా గొప్పది అని గొప్పగా డెవలప్ చేస్తున్నారు.
0: Government also is supporting TVs.
1: కనుకనే పిల్లల్ని పాడు చేయటము ఈ ప్రభుత్వమే.
0: ఇట్ ఇస్ ద గవర్నమెంట్ దట్ స్పాయిలింగ్ ది యూత్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: జన్మల నిస్వార్థమైనటువంటి యొక్క యువకుల యొక్క హృదయాలను చాలా అపవిత్రము, అన్యాయము, అసహ్యంగా చేస్తూ ఉంటున్నారు.
0: ది హార్ట్స్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ సో ప్యూర్, దే ఆర్ పర్ఫెక్ట్, ఇన్నోసెంట్, బట్ దే ఆర్ టర్న్ ఇంటూ అదర్
1: ఇంకా విదేశాల నుంచి కూడా తెప్పించుకొని చూపిస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ అదర్ థింగ్స్ ఆర్ బ్రాట్ హియర్ అండ్ టెలికాస్ట్.
1: ఈ విధమైనటువంటి దురభ్యాసంను పిల్లలకు తోడ్పడేది అనకంటే సదభ్యాసాలు చేయకూడదా?
0: వై కాంట్ వీ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్?
1: వారికి సచ్చరిత్రం చూపకూడదా?
0: వై కాంట్ వీ షో దెమ్ గుడ్ స్టోరీస్?
1: సత్ప్రవర్తనలో ప్రవేశింపకూడదా?
0: వై కాంట్ వీ ఎంకరేజ్ దెమ్ టు టేక్ టు గుడ్ కాండక్ట్?
1: ఇంటిలో తల్లిదండ్రులు కానీ,
0: పేరెంట్స్ అట్ హోమ్,
1: వీధిలో విద్యావంతులు కానీ,
0: ఆర్ ఎడ్యుకేటెడ్ అవుట్ సైడ్,
1: టీచర్స్ కానీ,
0: ఆర్ టీచర్స్,
1: పెద్దలు కానీ,
0: ఎల్డర్స్,
1: ఎవరు దీంట్లో చర్య తీసుకోవటం లేదు.
0: నో వన్ టేక్స్ ఎనీ యాక్షన్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: కారణం?
0: వై?
1: వారందరూ ఇదే అభ్యాసాల్లో ఉన్నారు.
0: బికాస్ దే హ్యావ్ సేమ్ హ్యాబిట్స్.
1: వారు చెప్పడానికి పోతే నీవేం తక్కువయ్యా అని అడుగుతారు.
0: ఇఫ్ దే క్వశ్చన్, యూత్ విల్ పుట్ ఎ క్వశ్చన్ అగైన్, వాట్ ఈస్ దట్ యు?
1: అలాంటి పిల్లలతో బుద్ధి చెప్పించుకునేటువంటి పెద్దలు తయారవుతున్నారు.
0: ది ఎల్డర్స్ ఆర్ హెల్ప్లెస్ టుడే యాస్ వి టాట్ ఏ లెసన్ బై యంగ్స్టర్స్.
1: వారే అక్కడ చైర్స్ వేసుకుని కూర్చుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ సిట్ దేర్ ఆన్ చైర్స్ వాచింగ్.
1: ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలిసినా,
0: యు నో వాట్ సమ్ అదర్స్ డూ?
1: నాయన, నీ పుట్టపర్తిలో సంవత్సరం అంతా ఉండినావు.
0: యు హావ్ స్పెండ్ వన్ లాంగ్ ఇయర్ ఇన్ పుట్టపర్తి.
1: ఒక్క టీవీ కానీ, ఒక్క పిచ్చి మాటలు కానీ, పిచ్చి ఆటలు కానీ మీరు ఎప్పుడు చూడలేదు.
0: యు డిడ్ంట్ హావ్ ఎనీ ఒకేషన్ టు వాచ్ టీవీ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ గాసిప్.
1: అమ్మ ప్రేమతో ఆ టీవీని తెచ్చి ముందర పెట్టి,
0: సో ది టీవీ ఇస్ కెప్ట్ ఇన్ ఫ్రంట్.
1: భోజనం తట్ట కూడా అన్ని వడ్డించుకొని వచ్చి చేతికిచ్చి,
0: ద ప్లేట్ ఈస్ ఆల్సో బ్రాడ్,
1: చూడు నాయన నీ ఇష్టం వచ్చినట్టు చూడు.
0: కమ్ ఆన్ వాచ్ టీవీ యాజ్ యు లైక్.
1: ఇది ఏ తల్లి అయినా కూడా బిడ్డ క్షేమాన్ని కోరినటువంటి తల్లి ఈ విధమైన ఆటలు ఆడుతుందా?
0: డూ యూ థింక్ దే థింక్ దట్ పేరెంట్స్ ఆర్ వెల్ విషర్స్?
1: లేదు లేదు
0: నో
1: పిల్లల్ని చెడగొట్టడానికి 100 మార్గాలుగా ప్రయత్నం చేస్తున్నారు
0: దే యాక్ట్ 100% స్పాయిలింగ్ దేర్ వాయిస్
1: దీనికి ఇంకా పెద్ద ప్రచారము ప్రభుత్వం యొక్క ప్రచారాలు అధికంగా చేస్తున్నారు
0: అండ్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఎంకరేజింగ్ బై వే ఆఫ్ గివింగ్ వైడ్ పబ్లిసిటీ
1: ఈ ప్రభుత్వానికి మాత్రం బుద్ధి ఉందా
0: అండ్ గవర్నమెంట్ ఆల్సో హాస్ నో సెన్స్
1: ఏ మాత్రము లేదు
0: నథింగ్ వాట్స్
1: వారు కూడా ఆఫీస్ నుంచి వస్తానే వేసుకుని కూర్చుంటారు
0: ది ఆఫీసర్స్ ఆల్సో రిటర్న్ అండ్ వాచ్ టీవీ
1: ఇంట్లో ఏమైనా టీవీలు లేకుండా పోతే
0: ఇదర్ నో టీవీ
1: క్లబ్బులు కని వెళ్తారు
0: దే గో టు క్లబ్స్
1: ఆ క్లబ్బుల్లో చేసేటువంటి పని ఏమిటి
0: వాట్ డూ దే డూ ఇన్ క్లబ్స్
1: త్రాగటము తినటము పేకాటాటము టీవీలు చూడటము
0: ఇట్స్ ఓన్లీ డ్రింకింగ్ గ్యాంబ్లింగ్ అండ్ వాచింగ్ టీవీ
1: ఈ దురభ్యాసముల చేతనే ఈ దుశ్చర్యల చేతనే దుష్ప్రవర్తనల చేతనే దుర్మార్గులైపోతున్నారు ఈనాటి పిల్లలు
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ యాక్షన్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ యంగ్స్టర్స్ హావ్ బికమ్ సో వీకెడ్
1: మాటలు కూడా మృదుమధురమైనటువంటి మాటలు రావటం లేదు
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ
1: కఠినమైనటువంటి మాటలుగా వస్తున్నాయి
0: దే స్పీక్ హార్ష్లీ
1: అదే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ
1: ఎంత వినయ విధేయతగా మాట్లాడాలి
0: స్పీక్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ
1: ఆ వినయ విధేయతనే అడుగంటిపోయింది
0: దట్ హ్యూమిలిటీ ఈస్ మిస్సింగ్ టుడే
1: వాళ్ళనంతా కూడాను అనేక రకములైనటువంటి దుర్మార్గంలో ప్రవేశపెడుతున్నారు
0: దే ఆర్ ఇన్ వికెడ్ వే
1: ధనము కూడాను వ్యయం చేస్తున్నారు
0: మనీ ఇస్ వేస్టెడ్ అండ్ స్పెండ్
1: ధనమెచ్చిన మదమెచ్చును
0: వెన్ వన్స్ యు హావ్ మనీ విల్ బి అరగెంట్
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును
0: విత్ అరగెన్స్ యుల్ హావ్ ఆల్ వైసెస్
1: ధనముడిగిన మదముడుగును
0: వెన్ వన్స్ మనీ ఇస్ గాన్ వైసెస్
1: మదముడిగిన దుర్గుణము మానును
0: అండ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ విల్ కమ్ టు ఎ హాల్ట్
1: ఈ అన్ని చెడ్డ మార్గములకు ఈ ధనమే మూల కారణం
0: ఫర్ ఆల్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ కాండక్ట్ మనీ ఇస్ రెస్పాన్సిబుల్
1: ఒక అమెరికా నుంచి ఒక విద్యార్థి వచ్చాడు
0: ఎ స్టూడెంట్ కేమ్ ఫ్రమ్ అమెరికా
1: ఈనాడే వారికి ఇంటర్వ్యూస్ ఇచ్చి పంపించాను
0: భగవాన్ గ్రాంటెడ్ దెమ్ ఎన్ ఇంటర్వ్యూ దిస్ మార్నింగ్
1: నాయన నీకెంత వస్తుందిరా నాయన అన్నాడు
0: భగవాన్ ఆస్క్డ్ హిమ్ హౌ మచ్ యు రిసీవ్ పే
1: $30,000 వస్తాయి అన్నాడు
0: ఇట్స్ $30,000
1: నెలకు $30,000 వస్తాయన్నాడు
0: హీ రిసీవ్స్ పర్ మంత్ $30,000
1: ఎంత నీవు మిగిలిస్తున్నావు అన్నాను
0: హౌ మచ్ యువర్ సేవింగ్
1: నయా పైసా కూడా మిగలటం లేదు
0: నాట్ ఈవెన్ నయా పైసా
1: ఇంత రాక్షసత్వంగా నీవు ఎందుకు తయారయ్యావు అన్నాను నేను
0: హౌ ఇస్ దట్ యు హావ్ బికమ్ ఎ డెమన్
1: నీవు ఒక రాక్షసి
0: యూఆర్ ఎ డెమన్
1: మనిషి కాదు
0: యూఆర్ నాట్ ఎ హ్యూమన్
1: $30,000 ఇంత పాడు చేస్తున్నావా
0: యూఆర్ వేస్టింగ్ $30,000
1: నీవేమైనా మనిషివా
0: ఆర్ యు హ్యూమన్
1: ఎందుకోసం ఈ విదేశాలకు వెళ్ళావు నీవు
0: వై హావ్ యు గాన్ అబ్రాడ్
1: ఈ డబ్బులు సంపాదించటము దుర్మార్గంలో ప్రవేశపెట్టడము దుష్ప్రవర్తనలో మరగటం
0: యు ఎర్న్ మనీ యు కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ వేస్ట్ ఆల్ ద మనీ
1: నేను ఇట్లాంటి విషయాలకు దయాదాక్షిణ్యం ఎప్పుడూ చూడను
0: భగవాన్ విల్ నెవర్ స్పేర్ ఎనీబడి ఇన్ దిస్ మ్యాటర్
1: చెప్పాను నీవు ఒక రాక్షసంగా తయారవుతున్నావు
0: అండ్ భగవాన్ టోల్ హిమ్ యు హావ్ బికమ్ ఎ డెమన్ టుడే
1: భార్య కూడా వచ్చింది
0: వైఫ్ ఆల్సో వాస్ దేర్ దిస్ మార్నింగ్
1: అన్న నీవు కూడా ఈ సుర్పణక మాదిరి ఎందుకు తయారైనావు
0: And he told his wife, you also have become a surpanaka.
1: Aa chustunte neevinka vetta tirigatamu.
0: You are also following him, encouraging him.
1: Iruvuru kaligi, iruvuru cheri mee jeevithalu basavam chesukuntunnaru.
0: Both of you are ruining your lives.
1: Ilanti jeevitham manchidi kaadu.
0: Such sort of life is not appreciable.
1: Ilanti jeevitham avrutti chesukotaniki videshalaku velutunnara.
0: You are just going abroad to spoil your life.
1: Videshalaku velli em neevu teeskon raavali.
0: What is that you should bring from?
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణములు తీసుకుని రావాలి.
0: You should bring from there ideal qualities.
1: ఆదర్శమైనవి ఎక్కడ ఉన్నాయి? ఒక భారతదేశం నందు తప్ప ఇంకే దేశం నందు కూడా లేదు.
0: All ideals are here in Bharat only and nowhere else.
1: కనుకనే భారతం నందు ఎన్న భారతే తన్న భారత అన్నారు.
0: What is not present in Bharat is not present
1: anywhere. భారతంలో ఏ దేశంలోనూ మనకు కనిపించదు.
0: What is not available here is not available anywhere.
1: ఈ భారతదేశంలో నువ్వు నేర్చుకోవాల్సినవి కావలసినన్నీ ఉన్నాయి.
0: There are lots of things to learn if you want to here in Bharat.
1: నీవు ఎందుకోసం వెళ్తున్నావు విదేశాలకు?
0: Why do you go abroad?
1: సంపాదించడం కోసమా?
0: To earn money?
1: సంపాదించింది మాత్రం నువ్వు పెట్టుకుంటున్నావా?
0: Are you able to save?
1: రావటం లేదు.
0: No.
1: తెచ్చినంత కూడా ఖర్చు అయిపోతుంటాయి.
0: You spend all the money.
1: కట్టగడపటికి
0: ఫైనలీ
1: తన నెల జీతముకు తనకు చాలా చాలక
0: అండ్ యూ ఫీల్ షార్టేజ్ ఆల్సో
1: కాఫీ హోటల్స్ లో పోయి కప్స్ కడుగుతున్నాడు
0: అల్టిమేట్లీ హీ టేక్స్ టు అనదర్ జాబ్ క్లీనింగ్ ది కప్స్ ఇన్ ఎ హోటల్ ఆర్ ఎ రెస్టారెంట్
1: ఇంతే కాదు
0: నాట్ ఓన్లీ దిస్
1: కొన్ని కొన్ని న్యూస్ పేపర్స్ అంతా అమ్ముకొని బ్రతుకుతున్నారు
0: అండ్ దే ఆల్సో లీడ్ దేర్ లైఫ్ యాజ్ న్యూస్ పేపర్ వెండర్స్
1: మన వారికి ఏమంటే అమెరికాలో ఉన్నాడు నా కొడుకు
0: యూఆర్ ద ఫాదర్ ఈస్ హ్యాపీ దట్ మై సన్ ఇస్
1: ఏం చేస్తున్నాడు అంటే కాఫీ కప్పులు కడుగుతున్నాడు అని చెప్పుకోవడానికి సిక్కు
0: వాట్ ఈస్ హీ డూయింగ్ దేర్ డూయింగ్ ది జాబ్ డిష్ వాషింగ్
1: ఇలాంటి హీనమైనటువంటి యొక్క పనులు చేసుకుంటూ ఉన్నారు
0: సచ్ మీన్ జాబ్స్ దే డూ
1: ఉండటం అమెరికా లోపల
0: బట్ స్టేస్ ఇన్ అమెరికా
1: చేయటము నిత్యుచమైనటువంటి
0: అండ్ దే డూ మీన్ జాబ్స్
1: ఈ విధంగా సంపాదించుకుని రా
0: యూ కెన్ ఎర్న్ మనీ
1: తెచ్చి నీ తల్లిదండ్రులకు పెట్టు
0: అండ్ సర్వ్ యువర్
1: వారిని సుఖజీవనం చేయి
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ
1: మాతృదేవో భవ పితృదేవో భవ
0: అండ్ మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్
1: తల్లిదండ్రులు నిన్ను కని పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళకు తగినటువంటి యొక్క సహాయం చేయాలి
0: ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ హూ హావ్ బ్రాట్ యు అప్ టు దిస్
1: అందరూ కూడా ఇక్కడ కూడా పాస్ అయిన తక్షణమే
0: The moment you get through the exam here,
1: visa kosam potunnaru.
0: You apply for visa.
1: Visa no, misa no, emo telidu.
0: Whether it is visa or misa mustache, nothing is known, not known.
1: Ee visa kosam potamu.
0: They go apply for
1: visa. Prayasnalu cheyatamu.
0: They make effort.
1: Akkada poi dhanam sampayinchukoni raavatamu.
0: They want to earn money and
1: return. Entha varaku testunnarante kattagadapatiki చేతిలో నయా పైసా లేకుండా వస్తున్నారు.
0: They just return with empty hands.
1: ఇంకా ఎక్కువ దినాలు కాదు మీకు చెప్తున్నాను.
0: It's not going to be that far.
1: ఇంకా 5-6 సంవత్సరం లోపలే అమెరికాకు పోయిన వాళ్ళందరూ వెనక్కి వస్తున్నారు.
0: Within 5 to 6 years time from now on,
1: దానికి వీలు లేదు.
0: Most of the people from America are going to return.
1: చాలా ప్రమాదకరమైనటువంటిగా మారుతున్నాయి.
0: And there lies a danger there. You cannot.
1: స్వదేశమే నిజమైనటువంటి దేశము.
0: And in fact,
1: స్వధర్మమే మన సరైనటువంటి ధర్మము.
0: And your own conduct is
1: స్వధర్మో నిజమస్యః పరధర్మో భయావహః. పరధర్మములు ఎప్పుడు కూడా భయంకరమైనటువంటివి.
0: That what you want to adopt, it is dangerous. That which is native, it is it ensures security.
1: నీవు సుసుఖాన్ని అనుభవించు.
0: Enjoy your true nature.
1: నీవు ఎక్కడ పోయినప్పటికీ నేను భారతీయుడిని అనేటువంటి గర్వంగా నీవు చెప్పుకోవాల్సింది.
0: Be happy and be proud of your nativity, native land, that you are Indian.
1: ఇది నాదు మాతృదేశము.
0: This is my motherland.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: This is my mother tongue.
1: ఇది నా మతమంచు.
0: This is my religion.
1: ఎదగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగొకండు వసుదంగలడ.
0: If you are not proud enough, you are just equal to a dead body corpse.
1: కనుకనే మనము ఆశపడుతున్నాము ఆనందిస్తున్నాము గొప్పగా సంపాదించుకుంటున్నాడని కానీ ధన సంపాదన వల్ల ఎట్టి దుర్మార్గం పాలైపోతున్నారు యోచన చేసుకోండి
0: ఆల్ ది ఎర్నింగ్స్ టు వాట్ బ్యాడ్ హ్యాబిట్స్ వి
1: డిజర్వ్ పోతానే పిల్లలు పుడుతున్నారు
0: అండ్ దే హావ్ చిల్డ్రన్ దేర్
1: కుక్క పిల్లలు మాదిరి 10-12 పుడుతుంటుంటాయి
0: అండ్ దే హావ్ మెనీ చిల్డ్రన్
1: ఆ పిల్లలను చాక్కోటానికి కూడా చేత కాదు
0: అండ్ దే కెనాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్
1: వాళ్ళు కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెడుతున్నారు
0: దే టు రిసార్ట్ టు బ్యాడ్ లైఫ్
1: ఈ విధమైనటువంటివి మనం చెట్టమే కాకుండా పిల్లల్ని కూడా చెడగొట్టమా
0: వి స్పాయిల్ అండ్ వి స్పాయిల్ అవర్ చిల్డ్రన్
1: ఆ చెడిన కోతి వనమెల్ల చేర్చిందట
0: ఎ మంకీ దట్ ఇస్ స్పాయిల్డ్ విల్ బి స్పాయిలింగ్ ది హోల్ ఆఫ్ ది ఫారెస్ట్
1: కనుకనే మనము చెడకూడదు పరులను చెరపకూడదు
0: వి షుడ్ నాట్ స్పాయిల్ అవర్ సెల్వ్స్ అండ్ స్పాయిల్ అదర్స్
1: కనుకనే భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ల్యాండ్
1: భారతదేశము చాలా పుణ్యభూమి త్యాగభూమి యోగభూమి సంపద భూమి
0: ఇట్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ వెల్త్ ఇట్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ సీక్రెట్ క్వాలిటీ అండ్ స్పిరిచువాలిటీ ఇట్ ఇస్ ఎ మెరిటోరియస్ ల్యాండ్ ఇట్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ యాక్షన్
1: కానీ దీన్ని అనేక దేశస్థులు అనేక రకంగా వర్ణించుకోవచ్చును
0: But foreigners may speak in different ways.
1: కానీ నేను దాన్ని అంగీకరించను.
0: భగవాన్ వుడ్ నాట్ ఎండోర్స్ దట్ ఐడియా.
1: భారతదేశము పవిత్రమైన దేశము.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్
1: భారత
0: భారత
1: భారత
0: భారత
1: భానగా ప్రకాశము
0: ఎఫల్జన్
1: ప్రకాశాన్ని అందించేటువంటిది భారతదేశము.
0: దట్ విచ్ షెడ్స్ లైట్ ఇస్ భారత్
1: అనగా జ్ఞానాన్ని అందించేటువంటిది భారతదేశం.
0: దట్ విచ్ స్ప్రెడ్స్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్
1: భారతదేశమందు హరి పల్మలు పుట్టుచు జీవకోటి ధీరతతోడు తత్వం ఉపదేశం చేయచ్చు చెరిమి గలుగుచున్నారయ్యా
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ మెనీ హావ్ టేకన్ బర్త్ అండ్ ప్రొపగేటెడ్ స్పిరిచువల్ నాలెడ్జ్
1: భారతదేశం నుండి అవతారాలంతా పుడుతున్నాయి
0: దిస్ ఇస్ హ్యాస్ బీన్ ద ల్యాండ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఇన్కార్నేషన్
1: ఒక భారతదేశం నుండి ధర్మ ప్రచారం జరుగుతుంది
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ భారత్ ధర్మ ఇస్
1: సత్యం వద ధర్మం చర
0: Adherence to truth and practice of dharma are the cardinal principles here.
1: ఈనాడు అట్టి రెండింటి యందు కూడాను రెండు నేత్రములుగా ధరించి
0: the twin principles are the two eyes.
1: జీవితాన్ని ఎంతో ఆదర్శంగా నిరూపిస్తున్నారు
0: and the idealism is taught to the entire world.
1: నేను నిజం చెప్తున్నాను
0: భగవాన్ ఇస్ స్టేటింగ్ ఎ ఫ్యాక్ట్
1: ఒక వర్ణన కోసం కాదు
0: ఇట్స్ నాట్ ఫర్
1: అంతో ఇంతో సత్యసాయి కళాశాలలో చదువుకున్నటువంటి పిల్లలు సత్యసాయి పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలే ఆదర్శమూర్తులుగా కనిపిస్తున్నారు. ఏ పిల్లను చూసినప్పటికీ వీరి తోటి బారులంతా చూస్తుంటుంటే సిగ్గేస్తుంది.
0: ఓన్లీ స్టూడెంట్స్ ఆఫ్ సత్య సాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద కాలేజెస్ అండ్ స్కూల్స్ ద చిల్డ్రన్ ఆర్ పర్ఫెక్ట్ అండ్ ఐడియల్. యు మే వాచ్ ది స్టూడెంట్స్ అవుట్ సైడ్.
1: చాలా హీన స్థితిలో ఉంటున్నది.
0: దే ఆర్ ఇన్ ఎ వెరీ మీన్ వే.
1: క్రమక్రమేణ కూడా ఈ విద్యార్థుల యొక్క స్థితి ఏమైపోతుందో చెప్పడానికి వీల్లేదు.
0: వాట్ విల్ హ్యాపెన్ టు ది స్టూడెంట్ వరల్డ్ ఇన్ ఫ్యూచర్.
1: తండ్రి మాట్లాడించడానికి కూడా నువ్వు భయపడిపోతున్నాడు.
0: ఈవెన్ ఫాదర్ ఇస్ అఫ్రైడ్ టు ఫేస్ హిస్ సన్.
1: నాయన ఎందుకు నా నీ వీటిని సిగరెట్ తాగుతావు అని తండ్రి చెప్తే నోరు మూసుకో అంటాడు.
0: ఈ ఫాదర్ క్వశ్చన్స్ సన్ వై డు యూ స్మోక్ ద సన్ విల్ సే షట్ అప్.
1: ఇంత మాత్రంతో కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: తండ్రి ఎదురుగానే తీసి తాగుతాడు.
0: అండ్ దెన్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: తాగు, ఏమైనా తాగు.
0: Yes, you may smoke.
1: కానీ తండ్రికి ఒక గౌరవం ఇది వద్దా?
0: But should you not show
1: కానీ పెంచి పెద్ద చేసినటువంటి తండ్రికి ఈ మాత్రం గౌరవాన్ని అందించకపోతే ఏం ప్రయోజనం కుమారుడు పుట్టి?
0: Should you not respect your father? What for is your life?
1: తండ్రికి అగౌరవం చేసినటువంటి కుమారుడు పుట్టేదానికంటే పోవటం మంచిది.
0: If you disrespect your father, better you die. Life is useless.
1: కనుకనే తల్లిదండ్రులకు గౌరవాన్ని అందించాలి.
0: So you should respect your parents.
1: అట్టి తల్లిదండ్రులు కన్నటువంటి పిల్లవాడని పేరును గాంచాలి.
0: అండ్ యూ షుడ్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ డిజర్వింగ్ చిల్డ్రన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: సదభ్యాసాలను అభివృద్ధి చేసుకోండి.
0: హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
1: సచ్చింతనను మేల్కొల్పండి.
0: ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: మీ యొక్క జీవితంలో చాలా ఐకమత్యమైనటువంటి దాన్ని ప్రేమ చేతనే మనం సంపాదించాలి.
0: ఫాస్టర్ యూనిటీ అవుట్ ఆఫ్ లవ్.
1: ఐకమత్యమే లేకపోతే దేశం చిన్న భిన్నమైపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో యూనిటీ, the whole country gets divided.
1: ఎటువంటిది? భారత దేశం అంతా చేరి ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటిది.
0: The whole Bharat is a joint family.
1: ఈనాడు
0: today
1: ఈ పార్టీ బలాలు పెరిగిపోయి
0: because of political parties.
1: ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పేరు.
0: Each party has got its own ideology.
1: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క గ్రామాన్ని చీల్చివేయటము.
0: And each village is divided by political parties.
1: ఇది వాళ్ళ పార్టీ, ఇది మా పార్టీ.
0: They divide the whole village.
1: ఈ పార్టీల కోసం చెప్పనని దేశమును గ్రామాలను కూడా నువ్వు చీల్చివేస్తున్నారే.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డివైడింగ్ ఆల్ విలేజెస్ టౌన్స్ ఇన్ ద హోల్ కంట్రీ.
1: ఎంత పవిత్రమైన దేశం భారతదేశం.
0: వాట్ ఇస్ సీక్రెట్ ల్యాండ్ ఇట్ ఈస్.
1: ఇప్పుడు భారతదేశం నుంచి వచ్చానంటే ఏ స్టేటు, ఏ రాష్ట్రము, ఏ జిల్లా, ఇట్లంత ప్రశ్నలు వేస్తున్నారు.
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ ఫ్రమ్ భారత్, పీపుల్ విల్ ఆస్క్ యూ ఫ్రమ్ విచ్ స్టేట్.
1: ఇట్లాంటి ప్రశ్నలే లేదు.
0: ఎర్లియర్ నో సచ్ క్వశ్చన్స్.
1: భారతదేశం అంటే అంతా చేరి ఒకే ఇల్లే.
0: ద హోల్ భారత్ ఈజ్ ఓన్లీ వన్ కంట్రీ. దెన్
1: ఇంతటి ప్రేమ చేతనే, ఐకమత్యం చేతనే భారతదేశము ఇంత అభివృద్ధి పొందింది.
0: భారత్ కుడ్ ప్రోగ్రెస్ బికాస్ ఆఫ్ దిస్ అండర్లైయింగ్ యూనిటీ.
1: ఈనాడు ఈ పార్టీలు విభేయంగా కావటం చేత గ్రామ గ్రామము కూడా రెండు తెగలుగా తయారైపోతున్నాయి.
0: ద మల్టీ పార్టీ సిస్టమ్ డివైడెడ్ ద హోల్ కంట్రీ ఇంటూ ఫ్రాక్షన్స్.
1: ఏమిటి ఈ పార్టీలు?
0: వాట్ ఆర్ దీస్ పొలిటికల్ పార్టీ?
1: ఎవరి కోసం చేస్తున్నారు?
0: వాట్ ఇస్ ద డూయింగ్?
1: పక్క స్వార్థాల కోసం చేస్తున్నారు.
0: దే హావ్ అట్టర్ సెల్ఫ్.
1: ఈ రాజకీయ నాయకులు పూర్తి నకసిక పర్యంతము స్వార్థం తప్ప అన్యం కనిపించడం లేదు.
0: పొలిటికల్ లీడర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: దీనికంతా తాళాలు కొట్టే వాళ్ళు, సుత్తులు పెట్టేటువంటి వాళ్ళు ఎంతో మంది.
0: There are people who dance to their tune, beat their drum.
1: అధికారులు, దేశం యొక్క ఐకమత్యానికి మీరు ప్రయత్నం చేయండి.
0: We have to struggle to maintain the unity of this country.
1: మన భారతదేశం అంతా ఒక్కటే.
0: Because of this underlying unity.
1: ఈనాడు ఈ పార్టీలు విభేయంగా కావటం చేత గ్రామ గ్రామము కూడా రెండు తెగలుగా తయారైపోతున్నాయి.
0: The multi-party system divided the whole

0: మీ యొక్క ఐకమత్యానికి మీరు ప్రయత్నం చేయండి.
1: We have to struggle to maintain the unity of this country.
0: మన భారతదేశం అంతా ఒక్కటే.
1: Whole Bharat is one.
0: అందరూ అన్న తమ్ములు అక్క చెల్లెండ్రే.
1: All are brothers and sisters.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brotherhood of man and fatherhood of God.
0: ఈ ఐకమత్యమును మనం పెంచుకుంటూ రావాలి.
1: We have to increase, improve upon this unity.
0: దీన్ని చీల్చడం మాత్రం ఏమాత్రం ప్రయత్నం చేయకండి.
1: We should never divide this country.
0: ఒక భాష వాళ్ళకంతా ఒక స్టేటు, ఒక భాష వాళ్ళకంతా ఒక స్టేటు. ఏమిటి భాషలతో?
1: We are divided on linguistic basis.
0: భాషలు మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చు.
1: You can learn any language.
0: కానీ భాషలకు తగినటువంటి పార్టీలు పెట్టటమా?
1: The political party should not go by the language.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మీరు ఎవరు చెప్పినా కానీ ఈ వివేకాలు మాత్రం అవకాశం అందించకండి.
1: Students, boys and girls, never divide this country. Don't have any kind of differences on linguistic basis. You consider yourself as children of Bharat.
0: Mem Bharata putrulu memu.
1: We are the children of Bharat.
0: Ani dhairyanga meeru hechirinchukuntu ravali.
1: Declare with all the courage and conviction that you are Indians.
0: Yedo puttukovainatundi peddalanta kuda vibhajanam chesthe meeru kuda daniki vibhagam cheyukuntu pokoddu.
1: Elders may divide you, but don't allow yourself to be divided.
0: వాళ్ళు తెలివి తక్కువే చేస్తున్నారు.
1: దే ఆర్ ఫూలిష్.
0: మీకు తెలివి తక్కువేనా?
1: యు ఆర్ నాట్ దట్ బ్యాడ్.
0: మీరు ఇంకా లాంగ్ జర్నీ చేయవలసినటువంటి వారు. మీరు
1: యంగ్స్టర్స్ హావ్ లాంగ్ జర్నీ అహెడ్.
0: మన భారతదేశం లోపల,
1: ఇన్ దిస్ కంట్రీ,
0: సమాజం అనేటువంటి ట్రైన్ లోపల అందరూ ఎక్కిపోతున్నారు.
1: ఇన్ దిస్ ట్రైన్ ఆఫ్ సొసైటీ ఆల్ అలైడ్ ది ట్రైన్.
0: కానీ ఈ ట్రైన్ లోపల వయసు అయినటువంటి వాళ్ళు నెక్స్ట్ స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ ఎక్కడో స్టేషన్ లో దిగిపోతున్నారు.
1: సమ్ ఆఫ్ ది ప్యాసింజర్స్ హు ఆర్ ఎల్డర్లీ ఓల్డ్ ఎనఫ్ విల్ గెట్ ఆన్ ది నెక్స్ట్ స్టేషన్.
0: కానీ యువకులైనటువంటి వారు ఇంకా ఎంతో దీర్ఘ జర్నీ చేయాల్సి
1: వస్తుంది. యంగ్స్టర్స్ హావ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఆ లాంగ్ జర్నీ చేయవలసినటువంటి మీరు ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత సాహసంగా ఉండాలి, ఎంత ఆదర్శంగా చూపించాలి.
1: యు నీడ్ టు బి ఐడియల్. యు నీడ్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ టు క్యారీ ఆన్ దిస్ లాంగ్ జర్నీ.
0: ఎవరు గాని ఈ విధమైనటువంటి మంచి మాటలు పిల్లలకు చెప్పేటువంటి వారే లేరు.
1: టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీబడి టు టీచ్ దిస్ వే.
0: సాయిబాబా చెప్తున్నాడంటే సాయిబాబాను కూడా దూషిస్తారు.
1: If Bhagavan tells like this, people will blame him.
0: వాళ్ళ దూషణ భూషణ తిరస్కార పురస్కారం నేను ఏమాత్రం టచ్ చేయను.
1: Bhagavan is beyond blame and praise.
0: వాళ్ళ దూషణ వల్ల నాకు వచ్చే నష్టం ఏమిటి?
1: What is that he is going to lose?
0: వాళ్ళ దూషణ వల్ల నాకు వచ్చే ఆదాయం ఏమిటి?
1: What is the income that he is going to have?
0: ఏమైనా చేసుకోండి.
1: Let them do.
0: నేను చెప్పేది మంచిది.
1: Bhagavan, whatever he says is bound to be good and great.
0: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
1: Let us stand united.
0: అందరూ అన్నదమ్ముల వలె ఉండాలి.
1: Let's be.
0: అందరూ అక్కచెల్లెండ్రుల వలె ఉండాలి.
1: Let us mingle together in harmony.
0: ఆ విధంగా ఉండినప్పుడు దేశం ఎంత గొప్ప పేరు పొందుతుంది.
1: Then the country will have good name.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం అనేటువంటిది ఎంతరో ప్రదీప్తమానంగా బలుస్తూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been at the center of glory and grandeur.
0: కనుక అట్టి బలమును ఈనాడు కూడా మీరు అభివృద్ధి పరచాలి.
1: We should maintain the same pristine glory.
0: వ్యక్తిగతమైన ద్వేషములు ఏమైనా ఉండినప్పటికీ దాన్ని పక్కకు నెట్టేయండి.
1: Brush aside individual differences.
0: అందరూ అన్నతమ్ముల వలె మీరు కలిసిమెలిసి ఉండండి.
1: Let's mingle together as brothers and sisters.
0: ఆ విధంగా ఉండినప్పుడే నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి శక్తి, నిజమైనటువంటి ముక్తి మీకు లభ్యమవుతుంది.
1: When we have that kind of unity, we'll have bhakti devotion. We'll have
0: bhakti,
1: shakti, energy, bhakti, and mukti liberation.
0: Bhakti, bhakti, ani oka divide cheyatama bhakti kaadu kaadu.
1: Devotion, bhakti is not anything separate. Secluded.
0: Ekatvamlo undinatundi ekatvanni chudali manam.
1: Unity in diversity is important.
0: Ekatvanni anekatvanga vibhajinchatam kaadu goppatanam.
1: There's nothing great if you divide, if you fragment that unity, entity.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: meeru inaadu inta kaalam meeru విద్యా సమస్యలో నేర్చుకున్నందుకు,
1: హావింగ్ లెర్న్డ్, హావింగ్ అక్వైర్డ్ నాలెడ్జ్ ఆల్ అలాంగ్,
0: విద్యాభ్యాసములు చేసినందుకు,
1: హావింగ్ స్టడీడ్
0: హియర్, సమ్మర్ క్లాస్ అంతా కూడా జరిపించినందుకు,
1: హావింగ్ బీన్ త్రూ ద సమ్మర్
0: క్లాస్, ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యను మీరు నేర్చుకున్న వారిగా ఇతరులకు బయటికి పోయి మీకు చూపాలి.
1: యూ షుడ్ డెమాన్స్ట్రేట్ టు ద అదర్స్ హౌ ఎన్ ఐడియల్ స్టూడెంట్ షుడ్ బి.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ జీవించండి.
1: Lead the life smiling blissfully.
0: ఎక్కడే గాని ఈ క్యాస్ట్ ఆయిల్ ఫేసే వేయకండి.
1: నెవర్ హ్యావ్ ఎ క్యాస్ట్ ఆయిల్ ఫేస్.
0: ఎందుకు ఆ ఫేస్ మనకు?
1: వై?
0: దుర్భావములు ఏమైనా మనలో ఉంటేనే ఈ యొక్క దుశ్చేష్టలు ఇంత వస్తాయి.
1: ఓన్లీ బ్యాడ్ థాట్స్ మేక్ యూ పుట్ ఆన్ ఎ సీరియస్.
0: మనలో మంచి భావాలు ఉన్నప్పుడు నవ్వుతూనే ఉంటాం మనం ఎప్పుడు.
1: వెన్ యూ హావ్ గుడ్ థాట్స్ యూ స్మైల్.
0: ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను.
1: భగవాన్ స్మైల్స్ అండ్ స్మైల్స్.
0: సాయిబాబు ఎందుకు ఎప్పుడు చూసినా చిరునవ్వుతూ ఉంటాడే?
1: వై భగవాన్ స్మైల్స్?
0: నాకుంది చిరునవ్వు.
1: Yes,
0: నాకు చెడ్డ భావాలు లేవు.
1: Yes, no bad thoughts.
0: ఈ దుర్మార్గాలు లేవు.
1: Nothing.
0: దుశ్చర్యలు లేవు.
1: Nothing.
0: దుశ్చింతలు లేవు.
1: No bad thoughts.
0: దురభ్యాసం లేవు.
1: No bad habits.
0: నేను ఎప్పుడు పవిత్రమైనటువంటి దీనిగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ పర్ఫెక్ట్.
0: కనుకనే మీరు కూడా దాన్ని అనుసరించండి.

0: You follow Bhagavan.
1: Follow the master.
0: Follow the master.
1: Face the devil.
0: Face the devil.
1: Fight to the end.
0: Finish the game.
1: Nee yokka deenni follow me.
0: Follow Bhagavan, follow the master.
1: Nenu aanandanga unnattu meeru aanandanga undandi.
0: Bhagavan is blissful, let you be blissful.
1: మీరు నవ్వుతూ నవ్వుతూ ఉంటుండాలి, అప్పుడు నాకు చాలా ఆనందం ఇస్తుంది.
0: When you smile, Bhagavan will be happy.
1: కానీ కొంతమంది నవ్వుతూ ఉంటారు.
0: But some smile.
1: ఏమిటి ఆ నవ్వును నాకు అర్థం కాదు.
0: What smile?
1: ఏమిటి సినిమా నవ్వు?
0: Is a loud laughter, artificial.
1: నవ్వులే కాదు ఇది.
0: It's not smile at all.
1: ఆ నవ్వులు ఏడుపుతో సమానమే.
0: It's almost grief, agony.
1: కనుకనే మనము నవ్వేటువంటి ఒక జీవితాన్ని ఆదర్శంగా చూపించాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ న్యాచురల్ స్మైల్.
1: ఎక్కడే గాని ఎవరికైనా కూడా అపకారమే చేయకండి.
0: నెవర్ హార్మ్ ఎనీబడి.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: అదే మన భారతదేశం యొక్క చరిత్ర యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ది క్వింటిసెన్స్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: హెల్పింగ్ అదర్స్ ఇస్ అ మెరిట్, హార్మింగ్ అదర్స్ ఇస్ అ సిన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: 15 దినములు మీరు నేర్చినటువంటి యొక్క విద్యలు ఉంటారు ఎలాంటివిగా ఉండాలంటే ఆదర్శంగా చూపించాలి.
0: యూ షుడ్ బి ఐడియల్స్ హావింగ్ బీన్ త్రూ దీస్ సమ్మర్ క్లాసెస్.
1: మీకు ఎందుకోసం ఇంత భోజనాలంతా పెట్టి దినానికి 4 తీపులు,
0: 4 స్వీట్స్ ఆర్ సర్వ్డ్ పర్ డే.
1: ఇంత మంచి భోజనాలు అందించి, ఇంత సౌకర్యాలు ఇచ్చి, ఇంత సదుపాయాలు చెప్పి, ఇంత ఆదర్శవంతమైనటువంటి పలుకులు మీకు అందించి,
0: ఆల్ దీస్ గుడ్ థింగ్స్ ఆర్ గివెన్ టు యు,
1: కనబడికి ఏమి దీన్ని దుర్వినియోగం చేస్తారో ఏమో అదే నాకు చాలా కష్టంగా ఉంది.
0: హౌ ఆర్ యు గోయింగ్ టు బి బెనిఫిటెడ్ వాట్ యూస్ యు ఆర్ గోయింగ్ టు,
1: మీరందరూ కూడా సద్వినియోగపరచుకొని,
0: మేక్ ప్రాపర్ యూస్, గుడ్ యూస్,
1: సత్ప్రవర్తన చేత,
0: గుడ్ కాండక్ట్,
1: సదాచారం చేత,
0: గుడ్ ప్రాక్టీస్,
1: సచ్చింతన చేత,
0: గుడ్ థింకింగ్,
1: సన్మార్గంలో నడచండి.
0: ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్, గుడ్ పాత్.
1: తప్పక మీరు ఆ విధంగా నడుస్తామని ప్రమాణం చేయండి. తప్పక నడుస్తాను.
0: మేక్ ఎ ప్రామిస్ దట్ యు విల్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: చేస్తారు కదా?
0: విల్ యు డూ ఇట్? Yes.
1: Good boys, good girls.
0: Bhagavan says you are good boys, good girls.
1: ఆ విధంగా చేయండి.
0: Be like that.
1: అదే నేను ఆశించేటువంటి.
0: That's what Swami expects from you.
1: ఇవాడు ప్రత్యేకించినటువంటి మీకు ఉపన్యాసం చెప్పాలని నేను ఆశించలేదు.
0: Bhagavan doesn't want to give a separate discourse.
1: ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోండి.
0: Maintain your health.
1: ఈ ఆరోగ్యానికి కూడా మూల కారణము,
0: the main cause behind it,
1: కొన్ని దురభ్యాసములే మీకు మూల కారణములు.
0: The bad habits may make you fall sick.
1: ఈ చెడ్డ అభ్యాసములు పూర్తి మానేసేయండి.
0: Give up all bad habits.
1: ఎంత గట్టిగానో ముట్టిగానో ఉండవలసినటువంటి పిల్లలు,
0: స్టూడెంట్స్ వాట్ బి
1: స్ట్రాంగ్, ముఖం చూస్తే బుగ్గల మాదిరి ఉంటుండాలి.
0: యూ షుడ్ బి సో స్ట్రాంగ్ హెల్దీ.
1: కానీ ఇప్పుడు చూస్తే,
0: బట్ వీ ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్, ముఖం
1: మాదిరి అయిపోయినాయి.
0: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
1: కనుకనే మీరు మంచి ఆరోగ్యాన్ని పొందండి.
0: యూ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
1: ఆరోగ్యం చేత ఆరోగ్యమైన పనులు చేయండి.
0: అండ్ టేక్ టు హెల్దీ యాక్షన్.
1: ఆదర్శవంతమైన పనులు చేయండి.
0: డూ ఐడియల్ యాక్టివిటీ.
1: కనుకనే మీరు మంచి ఆరోగ్యవంతులుగా గాను, మంచి ఆదర్శవంతులుగాను ఈ కార్యాలు పూజించుకొని నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్, బీయింగ్ హెల్దీ, బీయింగ్ సో స్ట్రాంగ్.
1: ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే ఆనందం మనకు లభిస్తుంది.
0: When you are healthy, you will be happy.
1: Anandam, anandam, anandam. Ekkada nunchi vastundi anandam?
0: You want happiness, how can you be happy?
1: Aarogyam nunchine vastundi anandam.
0: Out of health only you can be happy.
1: Kalukani aarogyanni baaga kaapadukunte anandam manaku labhistundi.
0: If you maintain your health, naturally you will be happy.
1: Anandame mahabhagyamu.
0: And this health is well.
1: Aarogyame mahabhagyamu.
0: Health is well.
1: Kalukani meeru sarinatti deetlopala veda vedaku bhujinchandi.
0: Have your food at the right time.
1: నీ శక్తి కొలది భుజించుకోండి.
0: The extent possible you can.
1: అమ్మా నాన్నలు ఎంత కష్టపడి తెచ్చి పెంచుతున్నారో దాన్ని చక్కగా ఇష్టంగా భుజించండి.
0: Relish your food.
1: ప్రీతితో భుజించండి.
0: In an acceptable way.
1: అది లేదు, ఇది లేదు అని నెట్టివేయకండి.
0: Don't complain.
1: ప్రీతితో భుజించండి.
0: And eat well.
1: భుజించే సమయంలో ప్రీతిగా భుజించినప్పుడే అది ప్రీతిగా దేహాన్ని కంటుతుంది.
0: When once you eat it in a pleasing, palatable, acceptable way, it will receive in a good sense.
1: ఎంతటి పనైనా చేస్తుంది.
0: Then you are ready to do an action.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఇంతకాలం నేర్చుకునేటువంటి పాఠములు వేరు.
0: All the lessons that you have learned are different.
1: కానీ ఈనాడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయములు వేరు.
0: This day, something different is taught to you.
1: సదువులో ఉన్నటువంటి సారాన్నంతా కూడా గుర్తించుకుని వర్తించండి.
0: Know the essence of all education.
1: ఎవరిని మనము కఠినమైనటువంటి మాటలతో దూషించరాదు.
0: We should not accuse anybody. Never use harsh words.
1: ఈనాడు నీవు కఠినమైనటువంటి మాటలతో ఇతరుల మనసును నీవు నొప్పించినావా? నీ మనసును ఇంకా కఠినమైనటువంటి మాటలతో ఎంతమందో నొప్పిస్తారు.
0: If you are harsh towards anybody, there will be many more people who will harm you, hurt you.
1: Reaction, resound and reflection, ivi raaka tappadu.
0: Things will come back to you as a reaction, reflection, resound.
1: మీరు మంచిగా మాట్లాడిచి మంచి వాక్కులు తీసుకోండి.
0: ఇఫ్ యు టాక్ వెల్ పీపుల్ విల్ టాక్ వెల్ టు యు.
1: మంచి పనులు చేసి మంచి పనులు చెప్పండి.
0: డూ గుడ్ యాక్షన్స్ అండ్ ఆల్సో స్పీక్ ఇన్ ఎ ప్లీజింగ్ వే.
1: ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కాండి.
0: బి ఐడియల్ స్టూడెంట్స్.
1: కనుకనే అదే నేను ఆశించేటువంటి.
0: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యు.
1: ఆ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తే,
0: ఇఫ్ యు ఆర్ లైక్ దట్,
1: అంతకంటే నాకు కావాల్సినటువంటి ఆనందం ఏం లేదు.
0: భగవాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ దెన్ దిస్.
1: ఇలాంటి ఆనంద నిమిత్తమై ఏమైనా నేను త్యాగం చేస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్.
1: ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను మీకోసం.
0: క్రోర్స్ ఆర్ స్పెండ్ ఫర్ యూ.
1: ఏ కాలేజీలో అయినా కూడా చూడండి.
0: యు గో టు ఎనీ కాలేజ్.
1: మన కాలేజీలకు అందం ఎక్కడైనా వస్తుందా?
0: డు యు ఫైండ్ దట్ ఆర్కిటెక్చర్
1: అందం మాత్రమే కాదు అనుకూలం కూడా చేస్తున్నాను.
0: నాట్ ఓన్లీ ది బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కన్వీనియన్సెస్ టు ఆర్ ప్రొవైడెడ్.
1: అనుకూలమే కాదు,
0: నాట్ ఓన్లీ దాట్,
1: దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా అందిస్తున్నాను.
0: అండ్ ఇట్స్ భగవాన్ హస్ బికమ్ ఎన్ ఐడియల్ టు ది హోల్ వరల్డ్.
1: నయా పైసా నేను ముట్టటం లేదు.
0: నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ యూ.
1: ఇంకా కొంతమంది చాలని వాళ్ళకి నేను స్కాలర్షిప్ ఇచ్చేసేస్తున్నాను.
0: ఫర్దర్ మోర్ స్కాలర్షిప్స్ ఆర్ అవార్డెడ్.
1: ఏ స్కాలర్షిప్ కాదు, ఏ షిప్ అయినా కూడా ఇచ్చేస్తాను.
0: నాట్ మియర్లీ స్కాలర్షిప్, ఎనీ అదర్ షిప్, ఎనీ కాస్ట్లీ థింగ్ విల్ బి.
1: బాగా పడితే అంతే చాలు.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ దట్స్ ఎనఫ్.
1: కానీ కొంతమంది ఇంతకాలం బ్రతికి కూడాను, ఇంకా దుర్బుద్ధులు ఇంకా వారిలో పోవటం లేదు.
0: నో పీపుల్ హావ్ బీన్ హియర్ ఫర్ లాంగ్, దే హావ్ నాట్ గివెన్ అప్ దేర్ బ్యాడ్ హ్యాబిట్స్. స్టూడెంట్,
1: ఎంతో నేను అడుక్కుంటున్నాను, మీ దుర్బుద్ధులు దూరం చేయండి.
0: Give up all bad thinking.
1: దురభ్యాసం దూరం చేయండి.
0: Give up bad habits.
1: సద్గుణములు పెంచుకోండి.
0: Develop good qualities.
1: సదభ్యాసం చేసుకోండి.
0: Take the good action.
1: సన్మార్గంలో ప్రవేశించండి.
0: Be along the right path.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించండి.
0: And experience, lead an ideal life.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి.
0: And that you share with others.
1: కనుక
0: so,
1: ఆరోగ్యము,
0: health,
1: ఆనందము,
0: bliss,
1: ఇవి రెండు ఉంటుంటే ఇంక మనం సంపాదించవలసింది ఏమీ లేదు. కావలసినంత సంపాదించవచ్చు.
0: Health and bliss are enough. Nothing more need to be acquired.
1: ధనం సంపాదించడం కాదు మనకు ముఖ్యము.
0: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: గుణము సంపాదించాలి.
0: ఇట్ ఇస్ గుణ, ద వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
1: గుణం లేకపోతే ధనం వచ్చి ఏం ప్రయోజనము?
0: వితౌట్ గుణ వర్చ్యూ ధన మనీ ఇస్ యూస్లెస్.
1: ధనం వల్ల మనకు వచ్చే సుఖమేం లేదు.
0: నో హ్యాపీనెస్ యూ గెట్ అవుట్ ఆఫ్ మనీ.
1: గుణం వల్లనే మనకు గట్టి సుఖం కలుగుతుంది.
0: ఇట్స్ ఓన్లీ యూ విల్ హావ్ ట్రూ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ గుణ, ద వర్చ్యూ.
1: తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: తల్లిదండ్రులను ఆనంద పెట్టండి.
0: మేక్ దెమ్ బ్లెస్ఫుల్.
1: వారికి ఏమైనా ఇట్లాంటివి ఏమైనా వారు ప్రయత్నాలు చేసి మీకు దురభ్యాసాలు చూపితే, అమ్మా ఇది మంచిది కాదు.
0: యు ఆల్సో టీచ్ దెమ్ ఇఫ్ దే డైవర్ట్ యువర్ అటెన్షన్.
1: దీనివల్ల మేము చెడిపోతుంటాము.
0: విల్ బి స్పాయిల్డ్.
1: దీనివల్ల మేము బాగుపడము.
0: వి ఆర్ నాట్ గోయింగ్ టు బి గుడ్.
1: మీరేదో మా క్షేమం కోసమని మీరు కోరుతున్నారు.
0: యు యాక్ట్ యాజ్ ఇఫ్ యువర్ వెల్ విషర్.
1: మా క్షేమమే కాదు.
0: ఇట్స్ నాట్ వెల్ఫేర్.
1: క్షామం.
0: ఇట్ ఇస్ నాట్ క్షేమ వెల్ఫేర్, ఇట్ ఇస్ క్షామ ఫ్యామిన్.
1: మాకు తగినటువంటి ఒక దుర్మార్గాన్ని చూపుతున్నారు.
0: అండ్ యూఆర్ షోయింగ్ ఆల్ వికెట్ డెమోన్స్ట్రేషన్.
1: మా క్షేమానికి తగినటువంటివి స్వామి చెప్పాడు, అది మేము చేసుకోవాలి.
0: దిస్ వాట్ స్వామి హెస్ సెడ్, లెట్ మీ యాక్ట్ ఇండిపెండెంట్ యాజ్ భగవాన్ హెస్ సెడ్.
1: పవిత్రమైన మార్గంలో, పవిత్రమైన నడతలతో పవిత్రమైన జీవితాన్ని గడపండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్, ఎ సీక్రెట్ లైఫ్, ఇన్ ఎ సీక్రెట్ వే.
1: చాలా సంతోషము. అందరూ ఆనందంగా ఉండి,
0: లెట్ యు ఆల్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: వెళ్లే ముందుగా కూడాను ఇంకా కొన్ని కొన్ని శేషాలంతా ఉన్నాయి, అవి కూడా మీకు ప్రత్యేకంగా చెప్పించి మిమ్మల్ని పంపుతాను.
0: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ నీడ్ టు బి టోల్డ్, దెన్ స్వామి విల్ గివ్ యూ ఎ సెండ్ ఆఫ్.

రామచంద్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం.

ప్రజేత్తస్య కరస్థాస్సర్వసిద్ధయః వజ్రపంజరనామేదం యో రామ కవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామి మాం హరః తథా లిఖితవాన్ ప్రాప్తః ప్రబుద్ధో బుధకౌశికః ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం అభిరామస్త్రిలోకానాం రామశ్రీమాన్ సనః ప్రభుః తరుణౌ రూపసంపన్నౌ సుకుమారో మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ సర్వసత్మానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం రక్షకులనిఘంతారౌ త్రాయేతాం నోరఘూత్తమౌ ఆత్మసజ్జధనుషా విపుస్పృశ వక్షయాశుకనిషంగసంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణౌ అగ్రతః పథి సదైవ గచ్చ.

మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాదరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాంజహం భర్జనం భవ బీజానాం అర్జనం సుఖ సంపదాం.

kalitu walinya.